ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 25వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ సముద్ర నావికుల దినోత్సవం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. సముద్రాలు ప్రపంచ దేశాలను కలిపే వారధులు, ప్రపంచ వాణిజ్యానికి జీవనాడులు. ఈ సముద్ర మార్గాల్లో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేవారు సముద్ర నావికులు. వారి సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీన ప్రపంచ సముద్ర నావికుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2010లో ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సముద్ర నావికుల సేవలను గుర్తిస్తూ ఈ దినాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్రను పోషిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో దాదాపుగా 80-90% వరకు సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం వస్తువులు, ఆహార పదార్థాలు, ఇంకా మెడిసిన్స్, ఇలా అనేక వస్తువులు సముద్ర మార్గాల ద్వారానే దేశాల మధ్య రవాణా అవుతున్నాయి. ఈ రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగడానికి లక్షలాది మంది సముద్ర నావికులు నిరంతరం కృషి చేస్తున్నారు. కుటుంబాలకు, బంధువులకు దూరంగా నెలల తరబడి సముద్రంలోనే గడుపుతూ వారు తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. తుఫాన్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇంకా సముద్ర ప్రమాదాలు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు ప్రపంచ సరఫరా వ్యవస్థను నిలబెడుతున్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారి సమయంలో సముద్ర నావికుల సేవలు ప్రపంచానికి మరింత స్పష్టంగా కనిపించాయి. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా వేలాది మంది నావికులు తమ విధులను కొనసాగిస్తూ అవసరమైన వస్తువులను ప్రపంచ దేశాలకు చేరవేశారు. అయితే అదే సమయంలో చాలామంది నావికులు నెలల తరబడి ఓడలపైనే ఉండాల్సి రావడం, కుటుంబాలకు దూరంగా ఉండడం, కుటుంబాలను కలుసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సముద్ర నావికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సముద్ర దోపిడీలు, యుద్ధ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలం తమ కుటుంబాలకు దూరంగా ఉండవలసి రావడం, పని గంటలు పెరగడం వంటి అంశాలు వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా నావికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం, దాని కారణంగా ఏర్పడే పరిస్థితులు సముద్ర నావికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే భయాలు, అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా విధులు నిర్వహిస్తున్న సముద్ర నావికుల సేవలు ఎంతో ప్రశంసనీయమైనవి. ఈ పరిస్థితుల్లో సముద్ర నావికుల భద్రత, సంక్షేమం, మానసిక ఆరోగ్యం, మెరుగైన పనితీరుపై ప్రపంచ దేశాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ సముద్ర రవాణా రంగంలో మానవ వనరుల పాత్ర ఇప్పటికి కూడా అత్యంత కీలకంగానే ఉంది. ప్రపంచ సముద్ర నావికుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగడానికి, మనకు అవసరమైన సరుకు రవాణాకు సముద్ర నావికుల పాత్ర అమూల్యమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక సముద్ర నావికుల సేవలే. బ్లాక్ అండ్ వైట్ కాలానికి టాటా చెప్పి ప్రపంచానికి రంగులాద్దిన అద్భుతమైన ఆవిష్కరణ కలర్ టెలివిజన్. టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన ఈ సాంకేతిక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 25న కలర్ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1951 జూన్ 25న అమెరికాకు చెందిన CBS తొలిసారిగా వాణిజ్యపరంగా కలర్

టెలివిజన్ ప్రసారాలను ప్రారంభించింది. దీంతో ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కలర్ టీవీ అందుబాటులోకి రాగానే వార్తలు, సినిమాలు, క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రేక్షకుల వీక్షణ అనుభవం పూర్తిగా మారిపోయింది. భారతదేశంలో 1982లో జరిగిన ఏషియన్ గేమ్స్ సందర్భంగా కలర్ టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దేశంలో టెలివిజన్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు, డిజిటల్ ప్లాట్ఫారంలతో వినోద ప్రపంచం మరింత విస్తరించింది. మీరు ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీరు ఇప్పటి వరకు అర్చనా కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ వ్యాఖ్యాత, శ్రీ కొర్రపాటి రమణయ్య గారు.
1: సద్భక్తి భావమే సద్గతికి త్రో అని పెద్దలు అంటారు. నిర్మలమైన నిశ్చలమైన భక్తి ఉంటే చాలు, ఆ జన్మ సార్థకమని అంటారు పెద్దలు. అంతేకాక భక్తి అలవడాలంటే పెద్ద పెద్ద చదువులు శాస్త్రాలు చదివినంత మాత్రాన భక్తి కలగదు. భక్తిభావం అన్నది అది కొన్ని జీవుల పాలిట, అనగా మనుష్యులకైనా జంతుజాలముకైనా స్వతసిద్ధంగా పూర్వజన్మ పుణ్యం వలన కలుగుతుంది. అందుకు శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఇలా అంటున్నాడు. ఏ వేదంబు పఠించలోత భుజగంబు ఏ శాస్త్రముల్లోచే తానే విద్యాభ్యాసంబు వనచ్చే కరి చెంచే మాత్రముహించే బోధావిర్భావ విధానమున్ చదువులయ్యా కావున మీ పాద సంసేవాశక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అంటాడాయన. అనగా ఇన్ని చదువులు చదివితే మాత్రము ఏ జ్ఞానము లభిస్తుంది? నీ నామస్మరణ చేయకుండా నీవు మోక్షము ప్రసాదించిన సాలిపురుగు, పాము, ఏనుగు, తిన్నడు ఏ మంత్రాన్ని జపించారు, ఏ శాస్త్రాన్ని ఏ వేదాన్ని చదివారు? కేవలము నీయందు నిర్మలమైన భక్తిని వహించుటే తప్ప కావున నిన్ను సేవించుటకై జ్ఞానము లభించుటకు మోక్ష మార్గము చేరుటకు త్రోవ. ఒక్కసారి ఆ దేవుని నిర్మలమైన భక్తి అలవడినా చాలు, ఇంకా మనసు దేనిపై ఆసక్తి చూపదు. అందుకు ప్రహ్లాద జీవితమే ఒక ఉదాహరణ. అందులో ప్రకృతిలోని సమస్త ప్రాణకోటి అనగా పక్షిజాలము సైతము తాము ఇష్టపడిన వాటినే కోరును గాని అన్యము కోరజాలవు. అనగా అది ఎట్లు అనగా ఈ పద్యంలో పోతనగారు ఉదహరించున్నారు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని విచికల తూగు రాయంచు చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాద్యే చొక్కు కోయిల చేరునే కుటజములకు పునేందు చంద్రుణ స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత సపాన విశేషమత్త చిత్తమేరీతి నిరతంబు చీర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటాడు కవి. అది నిజం. కల్పవృక్ష సుమారు నుండి జాలువారే తేనె బిందువులను ఆరగించే తుమ్మిద అడవి మల్లెలను వాసన కోరదు. గంగానదిలో వీధులాడే హంస పిల్లకాలువలను వైపు పరుగులు తీయదు. లేత చిగురులు మేసే కోయిల డొంక తీగలను చేరదు. పూర్ణచంద్రుని కిరణాలను ఆస్వాదించే చకోరకము మంచు బిందువుల తుంపర్లకు ఆశపడదు. కావున ఒకసారి మనసు ఏ విషయం మీదైనా ఆశపడునో వేరే దానికి ఆశపడదు. అలాగే నిర్మలమైన భక్తిభావము జన్మత సిద్ధించును. కావున మానవాళి దైవనామ సంకీర్తనతో ఆ దిశగా మనసును మళ్లించి జీవితము సార్థకము చేసుకుందునని పెద్దల వాక్కు.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కొర్రపాటి రమణయ్య గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

దూడల పెంపకంలో మెళకువల గురించి తెలుసుకుందాం. ఈనాటి దూడలే రేపటి పాడి పశువు అనే విషయాన్ని పశు పోషకులు గుర్తించుకొని దూడల పెంపకం చేసుకోవాలి. నిజానికి దూడల పోషణ అవి పుట్టక ముందే వాటి తల్లుల పోషణతో మొదలవుతుంది. చూడుతో ఉన్న పాడి పశువు గర్భంలోని పిండం పెరుగుదల ఆఖరి 3 నెలలు చూడిలోనే అత్యధికంగా అంటే సుమారు 70% వరకు ఉంటుంది. కనుక ఈ దశలో సరైన పోషణ ఆరోగ్యవంతమైన మంచి బరువు కలిగిన దూడ పుట్టడానికి దోహదం చేస్తుంది. చూడి పశువు చివరి 3 మాసాలు తిన్నంత పచ్చగడ్డితో పాటు ప్రతిరోజు 2 కిలోల దాణా 30 గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధమైన పోషణ వల్ల ఆరోగ్యకరమైన దూడ పుట్టడమే కాకుండా గేదె కూడా ఆరోగ్యంగా ఉండి అధిక పాలను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా సంకర ఆవు దూడ పుట్టుక బరువు 25 నుంచి 30 కిలోలు ఉండి రోజుకు 500 గ్రాముల చొప్పున పెరిగినట్లయితే 18 నెలలకు యుక్త వయసుకు వచ్చి 2.5 సంవత్సరాలకు పాలను ఇచ్చే పశువుగా మారుతుంది. అదేవిధంగా గేదె దూడ యొక్క పుట్టుక బరువు 30 నుంచి 35 కిలోలు ఉండి రోజుకు 600 గ్రాములు పెరిగితే 2.5 నుంచి 3 సంవత్సరాలకు ఎదలోకి వచ్చి 4 సంవత్సరాలకు పాలు ఇచ్చే గేదెలా మారుతుంది. దూడల పెంపకంలో దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే దూడ పుట్టిన వెంటనే ముక్కుల్లో ఉన్న జిగురు పదార్థాన్ని తుడిచివేయాలి. శరీరంపై ఉన్న జిగురు పదార్థాన్ని తల్లి నాకకపోతే పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. ఒకవేళ దూడ శ్వాస తీసుకోలేకపోతే నోటిని దూడ ముక్కుల వద్ద ఉంచి గాలిని ఊదాలి. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యుని సంప్రదించాలి. బొడ్డును శరీరానికి 2 అంగుళాల దూరంలో దారంతో కట్టి ముడి దిగువ భాగంలో తుప్పు పట్టని కత్తెరతో కత్తిరించి టించర్ అయోడిన్ను అద్దాలి. దూడ బరువును తూచి రికార్డు చేసుకోవాలి. దూడ ఉమ్మనీరు త్రాగినా వెనుక కాళ్లను పైకి లేపి తలకిందులుగా ఉంచినా నీరు ముక్కుల నుంచి కారిపోతుంది. దూడ పుట్టిన వెంటనే దూడకు జున్నుపాలు త్రాగించాలి. ఇలా చేయడం వల్ల జున్నుపాలల్లోని వ్యాధి నిరోధక శక్తి గల యాంటీబాడీలు దూడ ప్రేవుల ద్వారా రక్తంలోకి చేరతాయి. దూడలకు తల్లి నుంచి సంక్రమించే వ్యాధి నిరోధక శక్తి జున్నుపాల ద్వారా మాత్రమే అందుతుంది. కనుక దూడ శరీర బరువులో 1/10 వంతు జున్నుపాలు త్రాగే విధంగా చూసుకోవాలి. జున్నుపాలు గనక దూడ త్రాగడం ఆలస్యమైతే దూడలకు వ్యాధి నిరోధక శక్తి సంక్రమించదు. మొదటి రోజు కనీసం 3 సార్లు పాలను త్రాగించాలి. తరువాత రోజు నుంచి 2 సార్లు గనక పాలను త్రాగిస్తే సరిపోతుంది. జున్నుపాలలో పోషకాలు ఎక్కువగా ఉండడం వలన దూడలకు ఇవి ఎంతో బలవర్ధకమైన ఆహారము. జున్నుపాలు దూడల్లో విరోచనకారిగా కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ జున్నుపాలు లేని ఎడల 600 మిల్లీలీటర్ల పాలు, 300 మిల్లీలీటర్లు గోరువెచ్చని నీరు, 1 కోడిగుడ్డు, 1/2 స్పూన్ ఆముదము, 1 స్పూన్ గ్లూకోజ్ను కలిపి రోజుకు 3 సార్లు ఇవ్వాలి. దూడలను తల్లి నుంచి వేరు చేసి పెంచడం వల్ల లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే తల్లి చనిపోయినా పాల ప్రత్యామ్నాయంతో దూడలను ఆర్థికంగా పెంచవచ్చు. దూడకు తక్కువ ఆహారం లేదా అధికా తినిపించడం వల్ల వచ్చే సమస్యలను నివారిస్తుంది. ఆవు ఉత్పత్తి చేసే పాలను ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఆవు సాధారణ పునరుత్పత్తి దశలోకి వస్తుంది. దూడలను తల్లి నుంచి వేరు చేసి పెంచే పద్ధతిలో పాలను పితికిన వెంటనే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. పాల సీసాలు లేదా పాత్రలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ దూడలు ఉన్నప్పుడు పాలు త్రాగిన తర్వాత దూడ నాలుక మీద ఉప్పు రాస్తే అవి ఒకదానికొకటి నాకకుండా ఉంటాయి. పాల అడుగున కొంచెం దాణా వేసి క్రమంగా దాణా తినడం అలవాటు చేయాలి. దూడలకు పాలు ఇచ్చే వయసులో దూడలకు 3 నెలల వరకు పాలు ఇవ్వాలి. మొదటి 4 రోజులు శరీర బరువులో 1/10 వంతు పాలు ఇవ్వాలి. గేదె దూడలకు తక్కువ ఖర్చులో ఆవు పాలు లేదా వెన్న తీసిన పాలు ఇవ్వవచ్చు. దూడలకు పాలు త్రాగించేటప్పుడు తక్కువ వెన్న కలిగిన మొదటి పాలు ఇవ్వడం వలన తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. పాలకు దూడలను వదిలేటప్పుడు ప్రతిరోజు ఒకే సమయం పాటించాలి. 2వ నెలలో 1 కిలోగ్రాం తల్లిపాలతో పాటు

2.5 లీటర్లు వెన్న తీసిన పాలను ఇవ్వాలి. మూడవ నెలలో 1 లీటర్ వెన్న తీసిన పాలను ఇవ్వాలి. దూడలకు పశుగ్రాసం దాణా అలవాటు చేసే వయసులో 20 రోజుల వయస్సు నుంచి సులభంగా జీర్ణమయ్యే నాణ్యమైన దూడల దాణా మరియు ఎండబెట్టిన కాయజాతి పశుగ్రాసాలు అలవాటు చేస్తే దూడలకు పారుడు వంటి రోగాలు తగ్గి 4 అరల పొట్ట త్వరగా అభివృద్ధి చెందుతుంది. దాణాను మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జపొడి 20%, వేరుశనగ చెక్క 10%, తెలగపిండి 7%, గోధుమ తవుడు 10%, చేప పొడి సోయాబీన్ చెక్క 2%, ఖనిజ లవణాలు మిశ్రమం కలిపి తయారు చేసుకోవాలి. ఈ దాణాను మొదటి 2 నెలల వయసులో 150 గ్రాములు, మూడవ నెలలో 300 నుంచి 500 గ్రాముల చొప్పున ఇవ్వాలి. పాలు ఇవ్వడం తగ్గించినప్పుడు మంచినీటిని పుష్కలంగా దూడలకు అందించాలి. పెయ్య దూడలకు 3 నుంచి 6 మాసాల వయసు వరకు 1 నుంచి 1.5 కిలోగ్రాముల దాణా మిశ్రమం మరియు 15 నుంచి 20 కిలోగ్రాముల పచ్చిమేతను అందించాలి. 6 నుంచి 12 మాసాల వరకు 2 కిలోగ్రాములు దాణా మరియు 20 నుంచి 25 కిలోల పచ్చిమేత, 2 కిలోగ్రాముల ఎండుగడ్డి అందించాలి. సంవత్సరం నుండి యథవయసు వచ్చే వరకు 2 కిలోగ్రాముల దాణా, 10 కిలోగ్రాముల పప్పుజాతి పచ్చిమేత మరియు 3 కిలోగ్రాముల వరిగడ్డి అందించాలి. ఇలా అందించినట్లయితే గనక దూడ ప్రతిరోజు 400 నుంచి 500 గ్రాములు పెరిగి 2 సంవత్సరాల కాలంలో 200 నుంచి 250 కిలోల బరువు పెరుగుతుంది. దూడల ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్తల విషయానికి వస్తే గేదె దూడల్లో మరణాల శాతం ఎక్కువ. దూడల మరణాలు మొదటి 3 నెలల్లోనే ఉంటాయి. దూడలకు కనీసం 3 నెలల వరకు విడివిడిగా చదునైన నేల మీద పొడిగడ్డి పరిచి ఉంచాలి. దూడల్లో మొదటి 3 నెలలకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దూడ పుట్టిన 7వ రోజు నుంచి నులుపురుగుల నివారణకు పైపర్జీన్ అనే మందును 50 మిల్లీగ్రాములు 1 కిలో దూడ శరీర బరువుకు లెక్కించి తాగించాలి. తదుపరి ప్రతి 30 రోజులకు ఒకసారి పైపర్జీన్ లేదా ఆల్బెండజాల్ లేదా ఫెన్ బెండజాల్ మందును 6 నెలల వరకు డాక్టర్ సలహాతో వాడాలి. లేగ దూడల్లో బాహ్య పరాన్నజీవులను ఎప్పటికప్పుడు గమనించి డెల్టా మెత్రిన్ అనే మందును 4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి డాక్టర్ సలహాతో దూడల నివాస గోడల మీద కప్పు మీద గాని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. దూడల్లో తెల్లపారుడు వ్యాధి ఈ కోలి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. పాలు ఒక్కసారిగా ఎక్కువగా తాగినప్పుడు లేదా వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, అపరిశుభ్రమైన పాత్రల్లో చల్లగా ఉన్న పాలు తాగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారుతూ నీరసించిపోతాయి. ఈ వ్యాధి దూడల్లో కనబడిన వెంటనే యాంటీబయాటిక్ మందులు పశు వైద్యుని సహాయంతో వాడాలి. దూడలకు తల్లి దగ్గర తాగించేటప్పుడు ముందు పాలను వేరు చేసి వీనింగ్ పద్ధతిలో పెంచేటప్పుడు పరిశుభ్రమైన పాత్రల్లో పాలను గోరువెచ్చగా ఇవ్వాలి. రక్త విరోచనాలు కాక్సిడియా అనే క్రిమి ద్వారా వస్తాయి. దూడల పాకలు అపరిశుభ్రంగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన దూడల్లో రక్తంతో కూడిన విరోచనాలు ఉంటాయి. దీని వలన రక్తహీనత కలిగి నీరసించి దూడలు చనిపోతాయి. దూడల పాకలు తేమ లేకుండా చూసుకోవాలి. పొడి సున్నాన్ని దూడల పాకల చుట్టూ చల్లించాలి. దూడలు పుట్టిన వెంటనే బొడ్డు సరిగా కత్తిరించని ఎడల సూక్ష్మక్రిములు ఆశించి బొడ్డులో చీము చేరి వాపు వస్తుంది. అంతేకాకుండా కీళ్లు వాచి దూడ నడవలేకపోతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దూడ చనిపోతుంది. దూడల్లో బొడ్డు కత్తిరించి వ్యాధిని నివారించవచ్చు. చలికి వర్షానికి తడిచినప్పుడు ఇతర పరాన్నజీవులు చేరినప్పుడు న్యూమోనియా వ్యాధి దూడల్లో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన దూడలు దగ్గుతూ ఉంటాయి, ముక్కు కూడా కారుతుంది, జ్వరం ఉండి నీరసించిపోతాయి. ఈ వ్యాధి కనపడిన వెంటనే యాంటీబయాటిక్ మందులు పశు వైద్యుని సంప్రదించి వాడాలి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట పడేటటువంటి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటిలోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం సంస్కృత భాష ఔన్నత్యం గురించి శ్రీ కాండూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి. తర్వాతగా నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన ఉపయోగాల గురించి డాక్టర్ వజీర్ మొహమ్మద్ గారి ప్రసంగం విందాం.

8:35 యాత్రా సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాల గురించి తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

9:30 హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువత నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. వీటితో పాటుగా కొన్ని జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం విందాం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఆకువారంగ అభివృద్ధికి పిఎం మత్స్య కిసాన్ సమృద్ధి యోజన ప్రయోజనాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఉమాదేవి. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: రాత్రి 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విందాం. 8:30 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, ఆర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిరికేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి, లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

0: We are responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
1: Akasavani, Vartula Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్పెరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదటి చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పెరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పెరిలా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యంతో తప్పుల్లేని ఓటర్ జాబితా తయారు చేస్తామని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లు తొలగించడం, ఓటరు జాబితా మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. రైతులకు విరివిగా రుణాలు అందించి వ్యవసాయ యాంత్రీకరణను బ్యాంకులు ప్రోత్సహించాలని కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. కలెక్టరేట్లో బ్యాంకర్ల సమితి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చేపట్టిన చర్యలను లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ మణిశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బ్యాంకు నెలకు కనీసం 12 మంది లబ్దిదారులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో పనిచేయాలన్నారు. గోడప్రతులను ఆవిష్కరించారు. రొట్టెల పండుగలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎస్పీ అజిత వేజెండ్ల సిబ్బందికి సూచించారు. బుధవారం దర్గా పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను పరిశీలించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. RFID ట్యాగ్లతో తప్పిపోయిన చిన్నారులను గుర్తించవచ్చన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పగడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రొట్టెల పండుగకు నిరంతరం విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాఘవేంద్రం పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 మంది డీఈలు, 22 మంది ఏఈలు, 150 మంది సిబ్బంది 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న డీసెట్ కు దరఖాస్తు చేసుకున్న వారు హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న 813 మందికి నెల్లూరు గ్రామీణ మండలం పోటేపాలెంలోని టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్లో జూలై 1వ తేదీన పరీక్ష ఉంటుందని తెలియజేశారు. సందేహాలుంటే 9444-58428 మరొక నెంబర్ 9291848 ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
1: మీరింతవరకు ఈనాటి సింహపురి సమాచారం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సంస్కృత భాష ఔన్నత్యం గురించి శ్రీ కాండూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మంజులా పాలేటి.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం

0: లైకారుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని ఢమరుకనాదం నుంచి వెలువడిన శబ్దబ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞుల మాట. భారతదేశ 23 అధికారిక భాషలలో సంస్కృతం ఒకటి. హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష సంస్కృతం. అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి అనే పేర్లతో పిలిచే సంస్కృత భాష ప్రపంచంలోని 876 భాషలకు ఉపజీవ్యం. సమస్త భాషలకు తల్లిలాంటి ఈ సర్వోత్కృష్టమైన, విశిష్టమైన సంస్కృత భాష గురించి, సంస్కృత భాషలో రచించబడిన పురాణాలు, కావ్యాల గురించి మనకు వివరించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సంస్కృత భాషా కోవిదులు, సంస్కృత సాహిత్య విద్వాంసులు, అలాగే సంస్కృత భాషా బోధనలో అపార అనుభవం కలిగినటువంటి డాక్టర్ కాండూరి రాజీవ్ కుమార్ గారు. వారిని అడిగి సర్వోత్కృష్టమైన సంస్కృత భాష గురించి, అలాగే మహాకావ్యాల గురించి మరిన్ని విశేషాలు నేటి తెలుసుకుందాం. నమస్తే కాండూరి రాజీవ్ కుమార్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
1: ధన్యవాదాలు తల్లి.
0: రాజీవ్ కుమార్ గారు, సమస్త భాషలకు తల్లి లాంటిది అంటారు కదా సంస్కృత భాషని, అసలు సంస్కృతం అంటే ఏమిటి? ప్రపంచంలోని అన్ని భాషలకు మూలమైనటువంటి ఈ సంస్కృత భాష గురించి, దీని గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా అమ్మా. సంస్కృతం నామ దైవీ వాక్ అన్వాఖ్యాత మహర్షిభి. సంస్కృతం అనేటటువంటిది దేవతల భాష అని అన్వాఖ్యాత మహర్షిభి అంటే మహర్షులు చెప్పారు. ఈ యొక్క సంస్కృతము అన్ని భాషలకి కూడా ఆదిమము, ఆధారభూతము. ఈ యొక్క సంస్కృతం నుంచే భారతదేశంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషలకు కూడా ఉత్పత్తి స్థానం సంస్కృత భాష. కాబట్టి ఈ భాషని భాషాణం జనని సంస్కృతం అని పిలవడం జరిగింది. కాబట్టి అన్ని భాషలు కూడా దీని నుంచే పుట్టాయి.
0: గురుగారు, మరి వైదిక సంస్కృతం అంటే ఏమిటి, దాని గురించి తెలియజేస్తారా?
1: తప్పకుండా అమ్మా. వైదిక సాహిత్యం వేదాలు 4, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ యొక్క వేదాల యొక్క అంతిమాలైనటువంటి, అంటే అంతిమాలు అంటే ఏంటంటే వేదాల నుంచి పుట్టినటువంటి ఈ యొక్క బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వీటిని వైదిక సాహిత్యము అంటారు. ఈ యొక్క వైదిక సాహిత్యం గొప్పతనం ఏంటి అంటే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, రామాదివర్త్ వర్తితవ్యం న రావణాదివర్త్ అనేటటువంటి దాన్ని తెలియజేస్తాయి ఈ యొక్క బ్రాహ్మణాలు. మంత్రాలు కానీ, వేదాలు కానీ, యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఈ యొక్క వేదాల నుంచి ఉద్భవించాయి. వాటికి సంబంధించినటువంటివే ఈ అరణ్యకాలు, ఉపనిషత్తులు.
0: గురుగారు, వేదాలు అవి ఎక్కడ నుంచి ఉద్భవించాయి తెలియజేస్తారా?
1: వేదాల యొక్క మూలము పురాణం. అంటే ఎట్లా అంటే వేదవ్యాసుడు 4 వేదాలను రచించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాన్ని రచించాడు. ఆ తర్వాత ఈ యొక్క వేదాల యొక్క ఉత్పత్తి స్థానము ఈ యొక్క మహాభారతాలు, రామాయణాలే చెప్పాలి అంటే. ఎలా అంటారేమో, ఈ యొక్క రామాయణంలో ఏం చెప్పారు అనేటువంటి వేదం తెలియజేస్తుంది. ఆ తర్వాత ఋగ్వేదం తీసుకుంటే మంత్ర ఉచ్చారణం ఋగ్వేదాన్ని తెలియజేస్తుంది. యజ్ఞ యాగాదని క్రతువులను తెలియజేస్తుంది ఋగ్వేదం. ఆ తర్వాత యజుర్వేదం, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అని 2 విధాలు. ఇదంతా కూడా మంత్రభాగానికి సంబంధించినటువంటిది. సమవేదం సంగీత ప్రధానమైనటువంటి సమవేదం. అథర్వణ వేదం, ఈ యొక్క అథర్వణ వేదం అంతా కూడా ముద్రలు, చిహ్నాలు, ఏ విధంగా చిహ్నాల ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి సంబంధించింది ఈ యొక్క అథర్వణ వేదము. ఈ అథర్వణ వేదం మళ్ళీ గాంధర్వ వేదం ఈ రూపంలో ఉద్భవించింది.
0: గురువుగారు, మీరు ఈ సంస్కృత భాషను గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తూ ఉన్నారు కదా, మరి ప్రాచీనమైనటువంటి ఈ సంస్కృత భాష నేటి జనజీవనానికి, వారి యొక్క ప్రోత్సాహానికి ఏ విధంగా దోహదపడుతుంది, మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా మేడం గారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క సంస్కృతం అనేటటువంటిది నేటి తరంలో అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకి 2 సంవత్సరాలు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ పోయేటువంటి వాళ్ళు ఉంటారు, డిగ్రీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంజనీరింగ్ వైపుకి కానీ వెళితే ఇది ఎందుకు కూడా ఉపయోగపడదు వాళ్ళకి. అదే డిగ్రీ వెళ్ళేటువంటి విద్యార్థులకైతే మళ్ళీ 2 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క సంస్కృతం ఉపయోగపడుతుంది. అసలు సంస్కృతాన్ని ఎందుకు చదవాలి, అసలు ఎందుకు దీన్ని ప్రవేశపెట్టారు అంటే సంస్క్రియతే అనయా ఇది సంస్కృతం.

0: సంస్కరించబడినటువంటిది సంస్కృతం. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అని చెప్పేటువంటి సంస్కృతం. మనం మొత్తం భారతదేశంలో ఉండేటువంటి భాషలన్నీ కూడా మూలం సంస్కృతం. ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలు సంస్కృతం నుంచే పుట్టాయి, తెలుగులో ఉండేటువంటి పదాలన్నీ కూడా సంస్కృతం నుంచే పుట్టాయి. ఆ తర్వాత ఇంకా చూసుకుంటే అన్ని భాషలు కూడా. అయితే ఒకటి, ఎవరైతే ఈ సంస్కృతాన్ని నేర్చుకుంటారో, ఒక్క శ్లోకం చెప్తే చాలు కదా. ప్రస్తుతం అయితే ఒక పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్చుకుంటే చాలు. ఎలా అంటారేమో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతూర్భు మాతే సంగోస్వ కర్మణి. అంటే కర్మణ్యేవా అధికార, మన యొక్క అధికారం అంతా కూడా మనం చేసేటువంటి వర్కలోనే. మా ఫలేషు కదాచన, ఎల్లప్పటికీ కూడా మనకి ఫలితం మీద మనకు హక్కు లేదు. మా కర్మ ఫలహేతూర్భు, మనం చేసినటువంటి వర్క్ ఖచ్చితం పర్ఫెక్ట్ వర్క్ అయి ఉంటే మాతే సంగోస్వ కర్మణి, దేవుడు అనేటువంటి వాడు మనకి దాన్ని ఫలితం ఇస్తాడు అనేటువంటిది ఆ యొక్క శ్లోకం యొక్క సారాంశం. అయితే ఇప్పుడు యొక్క విద్యార్థులకి సంస్కృతం కేవలము మార్కుల పరంగా ఉపయోగపడుతుందే తప్ప అది నేర్చుకోవాలి, దాంట్లో జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటువంటి లేకుండా పోయింది. ఎందుకంటే సమయం లేదు కదా. అంటే ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళ యొక్క నైపుణ్యాభివృద్ధికి, వాళ్ళు వెళ్ళేటువంటి గమ్యానికి చాలా చాలా పరీక్షలు ఉంటాయి మళ్ళీ. కాబట్టి దాన్ని ప్రిపేర్ అవ్వడం కోసం, దాన్ని నేర్చుకోవడం కోసము వాళ్ళ యొక్క సంస్కృతాన్ని కేవలం మార్కుల పరంగా చూస్తున్నారే తప్ప సంస్కారం కోసం, అంటే దాన్ని నేర్చుకోవాలి, దాన్ని పక్కగా దాంట్లో మాట్లాడి దాంట్లో ఉండేటువంటి విలువలు ఏంటి అనేటువంటి దాని మీద శ్రద్ధ చూపట్లేదు. అయితే ఒకటి నేను చెప్పడం ఏంటంటే, రోజుకి భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా సరే నేర్చుకుంటే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అంటే భగవద్గీత అంటే ఏంటంటే, ఒక వస్తువు కొన్నాం మనము, ఆ వస్తువుని ఏ విధంగా వాడాలి అనేటువంటి తన చిన్న పేపర్ ఉంటుంది. మానవుడు ఏ విధంగా వెళ్ళకూడదు, ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి తెలుసుకునేటువంటి పుస్తకమే భగవద్గీత, అదే మన మాన్యువల్. కాబట్టి ఒక్క శ్లోకం నేర్చుకుంటే చాలు, అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది 10 మందికి చెప్పడానికి కూడా. ఇప్పుడు ఒక్క శ్లోకం నేర్చుకొని 10 మంది ముందు ఒక్క శ్లోకం చెప్తే ఎంతో గొప్పది, దాని అర్థాన్ని కానీ చెప్తే. కాబట్టి నేటి తరం అయితే భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా నేర్చుకుంటే అది మీకు ఎంతో దోహదపడుతుంది, అదింతేకాకుండా సమాజంలో గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని నిలబెడుతుంది.
1: గురువుగారు, సంస్కృత భాషతో మీ ప్రయాణం ఎలా సాగింది, ఆ వివరాలు మా శ్రోతలకు చెప్తారా?
0: తప్పకుండా అమ్మా. నేను 10th క్లాస్ వరకు కూడా నెల్లూరులో మామూలుగా ఏదైతే అందరూ కూడా ఎస్ఎస్సి చదువుతున్నారో అదే విధంగా చదువుకున్నాను. ఆ తర్వాత మూలాపేటలో వేద సంస్కృత పాఠశాల అనేటటువంటి పాఠశాలలో, దాన్ని ప్రీ డిగ్రీ అంటారు, ప్రీ డిగ్రీ ప్లస్ 3 సంవత్సరాలు బీఏ సాహిత్యం చదువుకున్నాను. చదువుకున్న తర్వాత అక్కడి నుంచి కాంచీపురం జయేంద్ర సరస్వతి స్వామి వారు స్థాపించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతం పూర్తి చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఎంఫిల్ చదివాను. ఆ తర్వాత ఆ విద్యాపీఠంలోనే పిహెచ్డి కూడా సంస్కృతం పూర్తి చేశాను. ఇది పూర్తి చేస్తూ చేస్తూ మధ్యలోనే డిస్టెన్స్లో ఎస్వి యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేయడం జరిగింది. ఆ తర్వాత పిహెచ్డి అయిపోయిన తర్వాత నాగపూర్లో ఉండేటటువంటి కవికుల కాళిదాస సాంస్కృత్ విశ్వవిద్యాలయంలో బీఈడి, దాన్ని శిక్షాశాస్త్రి అంటారు, అక్కడ చేయడం జరిగిందమ్మా. అయితే మొత్తం సంస్కృతం అంతా కూడా ఎన్నో కావ్యాలు, ఎన్నో పాఠాలు, ఎన్నో శ్లోకాలు అని నేర్చుకోవడం జరిగింది. అయితే నేను పిహెచ్డి చదువుకునేటప్పుడు అనిరుద్ధ చంపు కావ్యము అనేటువంటి చంపు కావ్యాల మీద నేను పిహెచ్డి చేయడం జరిగింది. అదే నేను ఎంఫిల్, దాన్నే విశిష్టాచార్య అంటారు, ఆ ఎంఫిల్లో సందేశ కావ్యాల మీద తులనాత్మక అధ్యయనం, అంటే మేఘ సందేశము, సుఖ సందేశము, హంస సందేశం మీద తులనాత్మక అధ్యయనం, అంటే కంపారిటివ్ స్టడీ. అంటే కాళిదాస్ ఏం చెప్పాడు, మేఘ సందేశంలో కాళిదాస్ ఏం చెప్పాడు, హంస సందేశంలో వేదాంతికులు ఏం చెప్పాడు, సుఖ సందేశంలో కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు ఏం చెప్పారు అనేటటువంటి వాళ్ళ యొక్క రీతి, వాళ్ళ యొక్క వర్ణ అంతా కూడా ఇక ఈక్వల్గా ఉంది అనేటువంటి దాన్ని నేను ఒక పుస్తకంగా రాసి రిలీజ్ చేయడం జరిగింది.
1: గురువుగారు, మీ ప్రయాణంలో మీరు అందుకున్న సత్కారాలు, అవార్డులు, ప్రశంసలు, వాటి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా?
0: తప్పకుండా అమ్మా. మొదటగా నెల్లూరులో బీఏ చదివిన తర్వాత వేద సంస్కృత పాఠశాలలో కాంచీపురంకి వెళ్ళడం జరిగింది. ఈ కాంచీపురంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఏ ఆచార్య జరగడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ 2nd ర్యాంక్ సంపాదించాను. ఆ తర్వాత ఎంఫిల్ తిరుపతి విద్యాపీఠంకి రావడం జరిగింది, అక్కడే నాకు ఎంఫిల్ సీట్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎంఫిల్ చదువుతూనే ఎన్నో సెమినార్లు అటెండ్ అయినాను నేను. అంటే ఒక రసా థియరీ, అంటే మనకు 9 రసాలు ఉన్నాయి, నవరసాలు అంటారు, నాట్య శాస్త్రంలో వివరించారు భరతముని. అంటే ఏ రసానికి ఏ లక్షణము, శృంగార రసం ఏంటి, శాంతరసం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మహాభారతం అంతా కూడా శాంతరస ప్రధానం, అక్కడంతా కూడా అంతా శాంతమే తప్ప ఏ వీరరసం కానీ ఏ ఉండదు అక్కడ. కానీ రామాయణం మటుకు గొప్ప రస ప్రధానం. అక్కడ రస థియరీ మీద పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సెమినార్ ఇవ్వడం జరిగింది.

0: ఆ తర్వాత గుంటూరులో మాజేటి గురవయ్య అనేటటువంటి జూనియర్ కాలేజీలో కావ్యశాస్త్రం మీద సెమినార్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో కాశీలో అలంకార శాస్త్రం మీద ఏ థియరీ అన్ అలంకారాస్ అనేటటువంటి శాస్త్రం ఒక చిన్న విషయం మీద అక్కడ సెమినార్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా విద్యాపీఠంలో జరిగినటువంటి చిన్న సెమినార్లు అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. ఏదైనా సరే సంస్కృతానికి సాహిత్యానికి సంబంధించినటువంటిది ఎక్కడ సెమినార్ జరిగినప్పటికి కూడా అక్కడ వీళ్ళు తెలుసుకునేటువంటి వాడిని, అసలు ఏ విధంగా సంస్కృతం మాట్లాడాలి, ఏ విధంగా అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి సంస్కృతం ఒక విధంగా మాట్లాడతాడు, ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి సంస్కృతం ఒక విధంగా మాట్లాడతాడు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అంటే కేరళకి సంబంధించినటువంటి వాళ్ళు సంస్కృతాన్ని ఒక విధంగా మాట్లాడతారు, అదే నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తి సంస్కృతాన్ని ఒక విధంగా మాట్లాడతారు. అయితే ఏ విధంగా అయితే మన తెలుగు తీసుకుంటే ప్రస్తుతానికి చిత్తూరులో తెలుగు ఒక విధంగా ఉంటుంది, నెల్లూరు తెలుగు ఒక విధంగా ఉంటుంది, విజయనగరంలో ఉండేటువంటి తెలుగు ఒక విధంగా ఉంటుంది, రాజమండ్రిలో ఉండేటువంటి తెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో భాష ఒకటే కానీ మాట్లాడేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది, స్లాంగ్ వేరుగా ఉంటుంది. అయితే ఈ సంస్కృతం కూడా అంతే, భాష ఒకటే మాట్లాడేటటువంటి స్లాంగ్ వేరుగా ఉంటుంది. అన్నీ కూడా నేర్చుకున్నాను, కష్టపడి నేర్చుకుని ఆ తర్వాత ఆ నేర్చుకోవడం వల్లే నేను ఎంపీల్లో నా యొక్క థీసిస్ సబ్మిట్ చేయడానికి అది కారణమైంది. ఆ తర్వాత పిహెచ్డీలో అంత పెద్ద గ్రంథాన్ని నేను సమర్పించడానికి ఆ యొక్క సెమినార్లన్నీ కూడా నాకు కారణమైనాయి.
1: చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసి సర్వోత్కృష్టమైన విశిష్టమైన ప్రపంచ విజ్ఞాన చరిత్రలో ప్రపంచ భాషలలో తల్లి లాంటి ఈ సంస్కృత భాష గురించి, సంస్కృత భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి, అలాగే నేటి తరానికి ఈ భాష ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా విపులంగా వివరంగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.
0: ఇంతటి శుభ అవకాశాన్ని కల్పించినటువంటి ఆకాశవాణి నెల్లూరు FM వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అమ్మా.

0: సంస్కృత భాష ఔన్నత్యం గురించి శ్రీ కాండూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
5: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
5: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన ఉపయోగాల గురించి డాక్టర్ వజీర్ మొహమ్మద్ గారి ప్రసంగం.
6: నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో

0: జియో ఇంజనీరింగ్ విభాగము, అలాగే జిఎస్ డిపార్ట్మెంటు అధిపతి ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారు మరి ఈరోజు మనతో ఉన్నారు. వజీర్ మహమ్మద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రధానంగా మన భూమి మీద ఈ అంతరిక్ష శాస్త్రం అనేది సామాన్య మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విభాగాల్లో ఏ అంశాల్లో ఉపయోగపడుతుంది అంటారు?
1: నమస్కారం అండి. మన భూమి చుట్టూ వివిధ కక్షల్లో అంటే సుమారు 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు వివిధ రకాలైన ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ నిత్యం ఉపగ్రహ చిత్రాలు ద్వారా గ్రౌండ్ స్టేషన్స్లో రాడార్స్ ఉంటాయి, వాటి ద్వారా మనకి సమాచారం డిజిటల్ రూపంలో ఇస్తున్నాయి. ఆ డిజిటల్ రూపంలో వచ్చిన చిత్రాలని ఒక పద్ధతిలో మేము దాన్ని సమాచారం సేకరించి వివిధ రకాలైన సహజ వనరులకు సంబంధించి అంటే ల్యాండ్ రిసోర్సెస్ నేల మీద, అదేవిధంగా సముద్రం మీద, అలాగే వాతావరణం గురించి మన సమాచారాలు తెలుసుకొని వాటిని ఎనాలిసిస్ చేసి ఎన్నో విషయాల గురించి ముందుగానే గ్రహించడం, దాని తగ్గట్టుగా గవర్నమెంట్ వారికి పబ్లిక్ వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
0: అంటే ఉదాహరణకి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది
1: రైతులకి ఇప్పుడు పంటలు పండిస్తున్న పంట నేలల్లో ఈ ఉపగ్రహ చిత్రాలు కొద్దిగా హై రిజల్యూషను మీడియం రిజల్యూషన్ చిత్రాలను ఉపయోగించి వాటి నుంచి ఆ పంట యొక్క పరిస్థితి అంటే దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా కనిపెట్టగలిగే సామర్థ్యం ఈ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఉందండి.
0: అంటే రోగాలు కూడా
1: అదేవిధంగా పంటల్ని కూడా అక్కడ ఉన్న పంటల పరిస్థితి బట్టి కూడా ఎంత దిగుబడి ఇస్తుంది కూడా మనం అంచనా వేయచ్చు,
0: దిగుబడి కూడా చూడొచ్చు
1: చూడొచ్చు.
0: అలాగే మనకు ముఖ్యంగా నీటిపారుదల సంబంధించి ఈ రిమోట్ సెన్సింగ్ కానీ లేకపోతే ఈ శాటిలైట్ విజ్ఞానం కానీ ఏదైనా ఉపయోగపడుతుందా?
1: దీనికి అయితే రిమోట్ సెన్సింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఒక రివల్యూషన్ అని కూడా అనొచ్చు మనం. ఏ విధంగా అంటే మనకి నేల మీద చూసినప్పుడు అర్థమయ్యే విషయాలు కంటే ఆకాశం నుంచి చూసినప్పుడు మన ఒక రివర్ అంటే ఒక పెద్ద నేచురల్ ఫీచర్, అది కిలోమీటర్స్ 100 కిలోమీటర్ ప్రయాణం చేసే వాటరు, దాని యొక్క ప్రయాణము, వాటి యొక్క నీటి పరిస్థితి, ఇవన్నీ చూసి నీటి వనరులు ఎలాగున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు.
0: అలాగే మనకి ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో నీటి పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏదైనా ఉపయోగించుకొని మరి ఈ శాస్త్రాన్ని ఉపయోగించి మనం ఏదైనా చేయొచ్చా?
1: చేస్తున్నామండి.
0: ఎలా?
1: దీని నుంచి ఏంటంటే ఇప్పుడు నీరు చాలా వరకు మనకు తెలిసిందే వృధాగా పోతుందని, అదేవిధంగా ఈ రివర్ క్యాచ్మెంట్ అంటే అది 200 స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యంతో ఉంటాయండి. అందులో చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్నీ కలిసి రివర్గా మారుతాయి. అయితే ఎక్కడైతే మనకి నీటి అవసరంకి తగ్గట్టు నీళ్లు లభించట్లేదో, గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవడం, కిందకి
0: వెళ్ళిపోవడం,
1: వాటి కోసం చెక్ డ్యామ్స్ కట్టి నీటిని పొదుపు చేయటం అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు దాన్ని, దాన్ని వాడుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ నీటిని కూడా మట్టం పైకి తెచ్చే అవకాశం కూడా ఉంది, చేస్తున్నాం కూడా. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
0: మనకి అప్పుడప్పుడు తుఫాన్లు, వరదలు, విపత్తులన్నీ వస్తూ ఉంటాయి. వీటిని మనం నియంత్రించుకోవటానికి కానీ లేకపోతే ముందు సమాచారం తెలుసుకోవటానికి అంతరిక్ష శాస్త్ర పరిశోధనలో ఏదైనా ఉపయోగపడతాయి?
1: ఉందండి. మనకి జియో స్టేషనరీ శాటిలైట్ అని 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఒక శాటిలైట్ ఉంటుందండి. అది భూమితో పాటు తిరుగుతుంటుంది. అది ప్రతి 6 గంటకి ఒక ఉపగ్రహ చిత్రం విడుదల చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి సముద్రంలో సైక్లోన్స్ అంటే తుఫాన్లు వచ్చిన సందర్భంలో అవి ఎటు వెళ్తున్నాయి, ఎలాగెళ్తున్నాయి, ముందుగానే పసిగట్టి, ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్లు ఇంకా ఫాస్ట్గా మనం దాని గురించి, అలాగే సునామీల గురించి కూడా మనం ముందుగానే పసిగట్టగలుగుతున్నాం అండి.
0: మామూలుగా భూకంపాలు వచ్చినప్పుడు లేకపోతే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది నివారించాలంటే ముందుగా తెలుసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది.
1: అది కొంతవరకే ఇప్పుడు వచ్చి సాధించగలిగామండి. భూకంపం అనేది మనకి జరుగుతున్న విపత్తుల్లో చాలా సడన్ గా జరిగే విపత్తు. వీటిని కూడా ముందుగానే కొద్దిగా జియాలజికల్ పరిమాణాలు దాంట్లో జరుగుతున్న మార్పుల్ని కొద్దిగా పరిశోధన చేసి ఇక్కడ జరగవచ్చు, ఫలానా చోట భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న మీద కూడా పరిశోధనలు అవుతున్నాయండి. మనం చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.
0: ఇకపోతే కొండ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మరి వాయనాడులో జరిగినట్టుగా కానీ ఇతర ప్రాంతాల్లో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొండ చర్యలు ఇరిగి పడతా ఉంటాయి. మరి ఇది ముందుగా కనిపెట్టడానికి ఏదైనా అవకాశాలు
1: ఉందండి?
0: ఎట్లా?
1: మనం ఈ కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ అంటాం,
0: అవును,
1: అంటే కొండ చర్యలు ఇరిగి పడుతుంటాయి. ఈ కొండ చర్యలు విరిగి పడటంకి సానుకూల పరిస్థితులు ఏమున్నాయో మనకి తెలుసు కాబట్టి ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా

0: ఇక్కడ జరిగిన మార్పులను గుర్తించి ఈ హాట్స్పాట్స్ అంటే ఈ వల్నరబుల్ పాయింట్స్ అంటాం, ఇక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ అని ముందే గుర్తించి దానికి తగ్గట్టు అక్కడ ప్రజల్ని అక్కడ వెళ్ళి అనవసరంగా దాని బారిన పడకుండా మనం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ప్రచారం ఆలోచించడం కూడా జరుగుతుంది.
1: మనము భవిష్యత్తులో ఒక పట్టణాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి, విస్తరించడానికి, లేకపోతే నగరాన్ని ఇంకా పెద్ద చేసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ఏదైనా ఉపయోగపడుతుంది.
0: ఎలా? దీన్ని అర్బన్ డెవలప్మెంట్ స్టడీస్ అని అంటామండి, లేదంటే హ్యూమన్ సెటిల్మెంట్ అనాలిసిస్ గ్రూప్ అని దీనికి ఒక విభాగం కూడా ఉంది. దీనిలో ఏంటంటే ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ ఈ ఉపగ్రహ చిత్రాలను తీసుకొని ఈ నగరాన్ని ఎలా విస్తరించాలి, ఎటువైపు విస్తరించితే మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్మెంట్ కాదండి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనకి డెవలప్మెంట్ కోసం వెళ్తే డెవలప్మెంట్కి చేసిన పనుల వలన కొన్ని రియాక్షన్స్ వల్ల మనకి తర్వాత వచ్చే నష్టాలు
1: వస్తాయి.
0: సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ముందుగానే అది సేఫ్ అన్నమాట. ఆ డెవలప్మెంట్కి చేసే ప్లానింగ్ దాని వలన వాతావరణంలో కానీ లేదా పర్యావరణంలో కానీ మార్పులు సంభవించి మనకి ప్రమాదాలు కాకుండా లోక కళ్యాణం కోసం వచ్చే విధంగా ప్లాన్ చేయడం సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అంటారు. ఇది ఉపగ్రహ చిత్రాల వలన చాలా మంచి ప్లానింగ్ జరుగుతుంది.
1: ఎలా అవుతుంది అసలు
0: ప్లానింగ్ లో? ఎక్కడైతే మనకి ముంపు అవకాశాలు ఉన్నాయి, మనకి పరిస్థితి జనరల్గా నేల మీద వెళ్తే ఇక్కడ వర్షాలు పడితే మునిగిపోతుంది అనేది తెలియదండి. ఎందుకంటే మనకి వర్షంలో మునగడం అన్నది అది ప్రతి సంవత్సరం జరగవచ్చు, 100 సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు, లేదా 1000 సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు. ప్రతి సంవత్సరం జరిగినప్పుడు మనకు తెలుస్తుంది, కానీ 100 సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు తెలియదు. ఈ ప్లానింగ్ అంతా మేము ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ క్యాచ్మెంట్ స్టడీస్ అంటే హైడ్రాలజికల్ స్టడీస్ అని అంటాం, దాన్ని ముందే పసిగట్టి ఈ ప్రాంతాల్లో మనం చేయకూడదు, దానికి ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు, రోడ్ ఎలా వేయచ్చు అన్నది కూడా మొత్తం ప్లాన్ చేయొచ్చండి.
1: ఇకపోతే పెద్ద పెద్ద కట్టడాలు కడుతుంటాం, మన ప్రాజెక్ట్స్ కడతా ఉంటాము, మరి ఇవన్నీ కూడా కట్టే ముందు భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ కట్టొచ్చా కట్టకూడదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రిమోట్ సెన్సింగ్ కానీ లేదా అంతరిక్ష శాస్త్రం కానీ ఏదన్నా సహాయం చేస్తుందా?
0: చేస్తుంది.
1: ఎలా?
0: రెండు స్టడీస్ ఇంపార్టెంట్ అండి. ఒకటి గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చేస్తాం, రెండోది ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ పర్యావరణం మొత్తం చదవాలండి. పర్యావరణాన్ని అర్థం చేసుకుని పర్యావరణానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అది సురక్షితమైన ప్లానింగ్ డెవలప్మెంట్ అవుతుంది.
1: కాబట్టి ఆ విధంగా మనం ప్రణాళిక వేసుకొని కట్టడం చేసుకోవచ్చు.
0: చేయాలండి.
1: అలాగే సముద్రంలో మనం అంత చాలా దూరం పోతూ ఉంటాం, ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటాం, అలాంటి పరిస్థితుల్లో మనకి ఏదన్నా ఈ శాస్త్రం ఉపయోగపడుతుందా?
0: ఉందండి. ఇంత ముందు కాలంలో ఏమీ లేనప్పుడు నక్షత్రాలు చూసి ఒకళ్ళు ప్రయాణం చేసేవారు, తర్వాత కంపాస్ వచ్చింది, ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ అని వచ్చిందండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. శాటిలైట్ నావిగేషన్ శాటిలైట్స్ ముందు అమెరికా పంపించింది, తర్వాత ఇప్పుడు మన సొంతంగా కూడా మేము ప్రవేశపెట్టాం మన భారత ప్రభుత్వం. సో దీనివల్ల ఏంటంటే జీపీఎస్ రిసీవర్ అంటూ ఉంటే మనకి అందులోంచి సిగ్నల్స్ వస్తాయండి ఉపగ్రహాల నుంచి, దానివల్ల మనం ఎక్కడ ఉన్నామనే తెలుస్తుంది.
1: ఇకపోతే ముఖ్యంగా మన దేశాన్ని మనం రక్షించుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా శత్రువులు లోపలికి వస్తున్న ఇంటెలిజెన్స్ ఏదన్నా ఉపయోగించుకోవాలన్నా, మరి అంతరిక్ష శాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది?
0: డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అండి. దీంట్లో అయితే ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ అన్నది చాలా పెద్ద ఎత్తునే ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే మనకి బార్డర్స్లో లేదా బౌండరీస్ దగ్గర ఏమైనా శత్రువులు వచ్చి మోహరించి ఉన్నారా లేదా అన్నది మనం శాటిలైట్ గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత శత్రువులు అడవుల్లో ఉన్నట్టయితే క్యామఫ్లేజింగ్ అంటారు, వాళ్ళు గ్రీన్ కలర్ అంటే
1: అదే
0: వృక్షాల్లో కలిసిపోయేటట్టుగా వాళ్ళు ఆలివ్ డ్రెస్సెస్ వేసుకుని ఉంటారు, వాహనాలు అన్ని అలాగే ఉంటాయి. అయితే మనకి ఇన్ఫ్రారెడ్ ఫిలిం అని ఉంటుంది మన సెన్సార్స్ లో, దానివల్ల నిజమైన పచ్చదనం ఆర్టిఫిషియల్ పచ్చదనాన్ని పసిగట్టడం ద్వారా శత్రువుల కదలికని గమనించవచ్చండి. ఇదే విధంగా థర్మల్ రిమోట్ సెన్సింగ్ అని ఉంది. సియాచిన్ అనే ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో మనకేంటంటే అంతా మంచుగానే ఉంటుంది, ఈ థర్మల్ రిమోట్ సెన్సింగ్ వాడడం వల్ల శత్రువులు ఎక్కడైనా గుడారం వేసుకుని ఉన్నారా, వాళ్ళు అక్కడ హీటర్స్ అన్ని పెట్టుకుని ఉంటారు, అది మనకి ఛాయాచిత్రంలో వచ్చేస్తుందండి.
1: చాలా బాగుందండి. హుజూర్ మహమ్మద్ గారు, భవిష్యత్తులో మరి ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేలాగా మన ఇస్రో వాళ్ళు, అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు ఏదన్నా ప్రణాళిక కానీ ఏదన్నా ప్రయోగాలు కానీ చేయబోతున్నారా?
0: చేస్తున్నారండి.
1: ఏంటి?
0: ఒకటి, భూమి చుట్టూ

0: ఉపగ్రహాలు పంపించి వాటి సమాచారం అందడంలోనే కాదు, మనకు చుట్టూ తిరుగుతున్న మన చంద్రమండలం అలాగే ఇతర గ్రహాలు, అంటే అంగారకుడు మంగళయాన్ అని అంగారకుడు చుట్టూ తిరగడానికి శాటిలైట్ని పంపించడం జరిగింది. అదేవిధంగా సూర్యుడి గురించి కూడా ఇంకా అభ్యాసం చేయడం కోసం ఆదిత్య L1 అనే శాటిలైట్ని కూడా పంపించడం జరిగిందండి. చంద్రయాన్ గురించి అయితే మనకు తెలిసిందే, అది చంద్రమండలం ఉపరితలం మీద ల్యాండ్ అయ్యి ఆ ల్యాండరు చాలా సమాచారం సేకరించింది. ఈ విధంగా మనం ఇతర గ్రహాల నుంచి, ఉపగ్రహాల నుంచి, సూర్యుడి నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నాం. దీనివలన మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అదేంటంటే, ఒకటి వాటి సమాచారం రావడం వల్ల మనకి ఏమైనా విపత్తులు వస్తున్నాయా, మనం దాన్ని ఎలా అరికట్టుకోవచ్చు, లేదా మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకొని ఇది మన కోసం, మానవాళి కోసం ఎలా పనికొస్తుందన్న ప్రణాళిక చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదే విధంగా గగనయాన్ అని వచ్చే సంవత్సరంలో అది పూర్తవుతుందండి. ఈ గగనయాన్ లో ఏంటంటే, ముగ్గురు మానవుల్ని 400 కిలోమీటర్ల ఎత్తులో మన భూమి చుట్టూ 7 రోజుల పాటు కక్షలో వెళ్ళడానికి కోసం ఆ తిరిగేటట్టుగా గగనయాన్ అన్న ప్రాజెక్టు చేపట్టారండి ఇస్రో వాళ్ళు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. 1-2 సంవత్సరాల్లో అది పూర్తి కాబోతుంది. సో దానివల్ల ఏంటంటే, మానవులు ఆ స్పేస్ షిప్లో కూడా, అంటే అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ తిరిగి రేపు ఇంకా అది ఖర్చు తగ్గినట్టయితే ఇంకా మనం పరిశోధనలు చేసుకుని ఇంకా దానివలన మనం బోళ్ళన్నీ అభివృద్ధి చెందే ప్రణాళికలు చేసుకోవచ్చండి.
1: డాక్టర్ ఉజీర్ మహమ్మద్ గారు, మరి చక్కగా ఈ నిత్య జీవితంలో ఈ అంతరిక్ష శాస్త్రాన్ని ఏ విధంగా సదునియోగపరచుకోవచ్చు, భవిష్యత్తులో మన దేశం మరి ఇస్రో ద్వారా ఎలాంటి ప్రణాళికలతో ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రోతలకి మీ తరపున శుభాకాంక్షలు చెప్పండి.
0: మన పురస్కరించుకుని చంద్రయాన్ 3 ల్యాండరు చంద్రమండలం ఉపరితలం పైన ల్యాండ్ అవడం సందర్భంగా ప్రధాని మోడీ గారు దాన్ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారండి. దీనివలన మనం అందరికీ ఒక రకమైన ఎంకరేజ్మెంటు వస్తుంది. అంచేత ప్రజలందరూ దీన్ని కూడా ఆసక్తిగా గమనించి ఎలా మనం అభివృద్ధి చెందుతున్నామో దానిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారు, మరి చక్కగా ఈ అంశాలన్నీ కూడా శ్రోతలకు అర్థమయ్యేలాగా ఆకాశవాణి ద్వారా తెలియజేశారు. ఆకాశవాణి తరపున అలాగే మా శ్రోతల తరపున మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన ఉపయోగాల గురించి డాక్టర్ వజీర్ మహమ్మద్ గారి ప్రసంగం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ECI టాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి FM కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15కు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रगति की बैठक में लगभग 30,000 करोड़ रुपए की अवसंरचना परियोजनाओं की समीक्षा की. टीबी उन्मूलन में आर्टिफिशियल इंटेलिजेंस के उपयोग और साइबर धोखाधड़ी रोकने के लिए मजबूत व्यवस्था पर जोर दिया. देश में आपातकाल के दौरान पीड़ित लोगों को श्रद्धांजलि अर्पित करने के लिए आज संविधान हत्या दिवस मनाया जा रहा है. उत्तराखंड के लिपुलेख दर्रे से भारत चीन सीमा व्यापार 6 वर्ष

0: ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం యాత్రా సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు గారు.

0: ఒకసారి మీ యాత్ర సహాయకారి ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతతో కూడిన అంశాలుంటాయి. నెల్లూరులో మొహరం పండుగ అంటే మనకు గుర్తుకు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన రొట్టెల పండుగ. నెల్లూరు పట్టణంలో రొట్టెల పండుగ ఆనవాయితీగా వస్తోంది. ఆనవాయితీకి కొనసాగింపుగా ఈ సంవత్సరం అనగా 2026 జూన్ 26 నుంచి జూన్ 30 వరకు రొట్టెల పండుగ జరగనుంది. అసలు ఈ రొట్టెల పండుగకు నెల్లూరికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రొట్టెల పండుగ నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. అసలు ఈ బారా షాహిద్ దర్గా యొక్క చరిత్ర ఏంటి, ఆ రొట్టెల పండుగ వివరాల గురించిన విషయాలు ఇక్కడి ముజావర్ జనాబ్ షేక్ షావుల్ హమీద్ గారి మాటల్లో విందాం.
1: అస్సలాము అలైకుం యా రహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు షేక్ షావుల్ హమీద్. ఈ బారా షహీద్ దర్గా ముజావర్ ని, ముజావర్ అంటే పూజారి అన్నమాట. ఈ బారా షహీద్ దర్గా చరిత్ర చెప్పుకోవాలంటే దర్గా స్థాపించే 283 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందర ఎన్ని సంవత్సరాలు ఏంది అని చెప్పేసి చరిత్ర చెప్పలేము. బారా షహీద్ అంటే 12 మంది అన్నమాట. ఇస్లాం గురించి దేవబోధనలు చెప్పుకుంటూ తుర్కిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చి ఢిల్లీ ఆ పక్క నుంచి వస్తా ఇక్కడ మన గండావరంని ఒక గ్రామం ఉన్నింది. ఆ గ్రామం దగ్గర వచ్చేసి దేవబోధనలు చెప్పుకునే ఉండేటప్పుడు యుద్ధం జరిగింది. చాలామంది యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు చాలామంది షహీద్ అయ్యారు. షహీద్ అంటే వీరమరణం పొందారు. కానీ వీళ్ళు 12 మందికి మాత్రమే ఇంత దూరం మనము పూజలు పురస్కారాలు అంటారు, ఫాతిహా దరూద్ అంటాం. వీళ్ళకి ఎందుకు ఇంత దూరం మహత్యం ఇచ్చి వీళ్ళకి ఎందుకు అంత పెద్ద దర్గా ఇదంతా చేస్తున్నామంటే వీళ్ళు షహీద్ అక్కడ అయ్యారు. ఇక్కడ తలలు తగి గండావరంలో తెగి పడ్డాయి అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ దాకా తలలు లేకుండా ముండాలు మాత్రమే గుర్రాల మీద ఇక్కడ దాకా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇది బారా షహీద్ వారి మహత్యం. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికి ఏమనేది తెలియదు. అట్టే కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు హిస్టరీ చెప్పాలంటే వీళ్ళు పూర్వీకులు ఉండాలి, వీళ్ళు బంధువులు ఉండాలి. వీళ్ళు బంధువులు అనేది ఎవరు లేరు, అందరూ ఆ యుద్ధంలో చనిపోయారు అన్నమాట. వీళ్ళు చరిత్ర ఎవరికి ఏమని తెలియదు.
0: బారా షహీద్ దర్గాలో 12 మంది అమరులైన వారి సమాధులే కాకుండా ఇతర సిద్ధ పురుషుల సమాధులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1: బారా షహీద్ దర్గాలో చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద హస్తి అంటారు, చాలా పెద్ద సామెలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎర్ర దర్గా కనిపిస్తుంది ఎంట్రన్స్ లో నుంచి నేరుగా. ఆయన నెల్లూరు ఆయనే. ఆయన పేరు సయ్యద్ అహ్మద్ బాబా. సయ్యద్ అహ్మద్ బాబా వచ్చేసి ఒక కాలంలో వచ్చేసి దేవభక్తుడు, చాలా విశ్వాస కలిగిన ఆయన అన్నమాట. ఆయన వచ్చి ఇంతకుముందు బీడి చుట్టుతారు కదా, ఆ పని చేసి ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ పని వదిలేసి ఆయన పాటు ఆయన తిరుగుతూ ఉంటాడు ఊరి మీద. ఎర్ర దుప్పటి కట్టడం, తలప ఎర్రలు కట్టడం, తర్వాత వచ్చేసి ఎర్ర బట్టలు వేసుకోవడం అట్టా ఉన్నారు. అది ఏంది అంటే మన షహీద్ బారా షహీద్ అంటే మన షహీదులకి ఎర్రది అంటే ఇష్టం అన్నమాట. దానికోసం ఆయన కూడా షహీదులు కూడా భక్తుడు కాబట్టి ఆయన కూడా ఎర్రది వేసుకునే ఆయన అందరూ వచ్చేసి ఏంది ఆయన మెంటల్ అయిపోయాడా ఏంది అట అనుకునేవాళ్ళు. ఆయన ఎంత పెద్ద మహాత్ముడో చెప్పాలంటే ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధి చేయడానికి, ఇక్కడ స్థలం ఇవ్వడానికి చాలా మంది వెనకలాడారు. ఆయన కళ్ళలో కనిపించి చెప్పాడు ఒకే మాట, అయ్యా ఇక్కడ ఉండే చెరువులో, స్వర్ణాల చెరువు అంటారు కదా, ఈ స్వర్ణాల చెరువులో పోయి ఆ నీళ్లు తీసుకుని వచ్చి దీపం వెలిగించండి. నీళ్లలో దీపం వెలిగితే నన్ను ఇక్కడ సమాధి చేయండి, లేకపోతే నన్ను సమాధి చేయబాకండిని ఆయన చెప్పాడు అన్నమాట. ఆ చెప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆ ఇక్కడ దీపం నీళ్లలో దీపం వెలిగింది అన్నమాట. అందరు నూనె పోసి దీపం వెలిగిస్తారు ఎన్నో రకాల నూనె, కానీ ఆయన మహత్యం చూస్తే నీళ్లలో దీపం వెలిగింది. అప్పుడు ఆయన నిజమైన ఒక స్వామి అని చెప్పేసి ఆయన ఇక్కడ సమాధి చేయబడింది. ఆయనకి వచ్చేసి ఇప్పుడు ఉండే దర్గా ఈ బారాషే దర్గా ప్రాణాంగంలో చూస్తే సయ్యద్ అహ్మద్ బాబా వచ్చేసి 43 సంవత్సరాలు. దానికి వెనకాల చెప్తే జలాలుద్దీన్ బాబా ఉంది, జలాలుద్దీన్ బాబా దర్గా ఉంది. ఆయన చూస్తే 78 సంవత్సరాలు ఏమవుతుంది. ఆయనది కూడా చాలా పెద్ద పవర్ఫుల్ దర్గా అన్నమాట.

0: తర్వాత చూస్తే ఎదురుగా బాలశాహి దర్గా ఎదురుగా చూస్తే పచ్చదర్గా ఒకటి ఉంటుంది, ఫిక్కే పీర్ సాహెబ్. ఆయన ఫిక్కే పీర్ సాహెబ్ అంటే ఫిక్క అంటే తీపి లేదు, ఏం లేకుండా చక్కెర గిక్కెర ఏం లేకుండా ఏం వేయకుండా ఒక మనం ఖీర్ చేసి ఆయనకి ఫాత్యా చేస్తాం అన్నమాట. అట్లాంటిది ఆయన ఫిక్కే పీర్ సాహెబ్. ఆయన కూడా కొన్ని 70 సంవత్సరాలు బిఫోరే 70 సంవత్సరాల ముందర అన్నమాట. ఇంకోటి దర్గా అని చెప్పుకోవాలంటే వెనకాల ఆషుఖ్ హుసేని మాషుఖ్ హుసేని అనే దర్గా ఉంది. ఆయనది కూడా చరిత్ర ఎప్పుడుదో ఏమో అనేది ఎవరికి తెలియదు. చాలా పాత ప్రాణమైన దర్గా అన్నమాట. అక్కడ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ రొట్టెల పండగ టైంలో చూస్తే అన్ని దర్గాలు కళకళకళకళని ఆడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఈ దర్గాలన్నీ సందర్శించి అక్కడ కూడా పోయి నమ్మ ప్రార్థనలు చేసుకుని పోండి.
1: బారాషాహి దర్గాకి రొట్టెల పండుగ ముడివడడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
0: నవాబు గారు వాళ్ళ ఆవిడ కలిసి ఇక్కడ దాకా ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆ కాలంలో వచ్చేటప్పుడు ఆహారం దొరికేది కాదు. ఇప్పుడైతే హోటల్స్ ఉంటాయి, మళ్ళా ఏదైనా సదింపులు తీసుకోవడానికి, ఏదైనా ఫాత్యా ఓదడానికి, ఏమైనా ప్రసాదం లాగా తీసుకోవాలంటే అన్ని దొరుకుతాయి అన్నమాట. నవాబు గారు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆహారం కోసం అన్నం 3 పూట తినాలని చెప్పేసి వాళ్ళు బియ్యం బస్తాలు, గోధుమ పిండి బస్తాలు తీసుకుని వచ్చారనమాట. ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసి సదింపులకి పెట్టారనమాట. చపాతీలు, మళ్ళా బాజీ, బాజీ అంటే ఆ కూర సదింపులు పెట్టేసి దర్గా అంతా స్థాపించిన తర్వాత సదింపులు చేసి ఆ రొట్టె అందరికీ వచ్చిన వాళ్ళు భక్తులకు అందరికీ పంచారనమాట. ఆ తినిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోరికలు తీరాయి. అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ అనేది ప్రారంభమైంది.
1: ఈ రొట్టెల పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే విధి విధానాన్ని ముజావర్ గారు ఇలా చెప్తున్నారు.
0: అస్సలాము అలైకుం యా రహమతుల్లాహి వల్ బర్కాతుహు. బారాషాహీద్ దర్గా ముజావర్ని షావుల్ హమీద్. ఈ రొట్టెల పండగ కార్యక్రమంలో మొదటి భాగంగా జెండా ఉత్సవం జరుగుతుంది. ఆ రాత్రి 6:30కి జెండా ఉత్సవం జరుగుతుంది. వైభవంగా ఈసారి బాగా చేస్తున్నాము. ఇన్షాల్లా జెండా ఉత్సవం నైట్ అయిపోయిన తర్వాత ఉర్దూ ప్రకారంగా 1వ తేదీ అంటే దీని నుంచి మనకి కార్యక్రమాలు మొదలవుతాయి. కార్యక్రమాలు మొదలవుతాయంటే మళ్ళీ దర్గా శుభ్రం చేయడం కానీ, అదంతా క్లీన్ చేయడం కానీ ఆ టైంలోనే చేయాలన్నమాట. దానికన్నా ముందర మనం చేసుకోము. ఈ రోజు నుంచి మొత్తం కార్యక్రమాలు మొదలవుతాయి. స్వామికి ఏమేమి చేయాలో పూజలు కానీ మనం ఉర్దూలో ఫాత్యా అంటాం, ఆ ఫాత్యాలు ఆ సదింపులు చేసేయడం అంతా చేసుకుని మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. కొంతమంది 7వ తేదీ నుంచి వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు రొట్టెలు. కానీ ఇది ఏంటంటే మనకి ఉర్దూలో వచ్చేసి తరీఖా అంటాం, పద్ధతి అని తెలుగులో చెప్తాం. పద్ధతి ప్రకారంగా ఏంటంటే గంధ మహోత్సవం జరుగుతుంది. గంధ మహోత్సవం మొహరం నెల 11వ తేదీ రాత్రి గంధం ఎక్కుతుంది. గంధం ఎక్కిన మరటి రోజు మొహరం 12వ తేదీ రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగ జరిగిన తర్వాత తహలీల్ ఫాత్యా అని ఉంటుంది. ఆ తహలీల్ ఫాత్యా జరిగిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే 8:30 లోపల తహలీల్ ఫాత్యా అయిపోతుంది 3వ రోజు. దాని తర్వాత 4వ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ సామిలికి చేసే కార్యక్రమం అన్నమాట. ఆ సామిలికి చేసే కార్యక్రమం అంతా చేసిన తర్వాత సాయంత్రం ఫంక్షన్ పెట్టి మంచి సిబ్బంది, మనకి సహకరించిన సిబ్బంది ప్రతి ఒక్క సిబ్బందికి పిలిచి వాళ్ళకి మనము ప్రోత్సహించడం, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసేలాగా మనం వాళ్ళకి బంతినిచ్చేయడం అంతా జరుగుతుంది. గంధమోక్షం రాత్రి జరుగుతుంది. 2వ రోజు ఉదయాన్ నుంచి రొట్టెలు పట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అది ఆ ఒక్కరోజే అనుకుంటారు, ఆ ఒక్కరోజు కాదు, ఆ 5 రోజులు. 5 రోజులు మనం రొట్టెలు పట్టుకోవచ్చు హాయిగా. ఇది పద్ధతి ప్రకారంగా జరిగేది. ఇది గంధమోక్షం అయిన తర్వాత వదలడమే మనకి సాంప్రదాయం. సాంప్రదాయం బద్ధంగా చేయాలంటే గంధం అయిన తర్వాత ఉదయాన్నే మనం రొట్టెలు పట్టుకోవడం కానీ వదలడం కానీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో చాలామంది పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ విష్ చేస్తారు. అందరికీ ఈ సంవత్సరం అంతంత వైభవంగా చేయాలని చాలా దర్గా ఈసారి చాలా వెడల్పు చేశారు. వచ్చిన వాళ్ళకి భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది అని, తొక్కులాష్ట జరుగుతుందని చాలా పెద్దదిగా చేసి ఉన్నారు. చాలా అంతంత వైభవంగా బాగా చేయాలని మేము కూడా ఉద్దేశిస్తున్నాం. అందరూ వచ్చి దీనిలో పాల్గొనాలని మేము కూడా ఆశిస్తున్నాం.
1: ముజావర్ గారు, రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఆ వివరాలు మాకు తెలియజేస్తారా?
0: ఈ రొట్టె పండుగ సందర్భంలో చాలా సిబ్బందులు వస్తారు. దానిలో

0: ముఖ్యమైన పాత్ర ఉండేది పోలీస్ సిబ్బంది. వీళ్ళు ఈ నెల్లూరు జిల్లా మాత్రం కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా తెప్పించుకొని చాలామందికి మన పోలీస్ సిబ్బందిని తీసుకుని వచ్చి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం మన పోలీస్ కమిషనర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఇక కార్యక్రమానికి ఏ అడ్డంకాలు రాకుండా, ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా, ఒక చిన్న ఒక సందర్భం ఏది కూడా జరగకుండా చూసుకోవడానికి మన పోలీస్ శాఖ కూడా చాలా దూరం మనకి ముందు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేస్తారని మేము కూడా సార్ కూడా చెప్పారు. మనం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా వచ్చి ఈ సంవత్సరం మనకి చాలా ఫండ్ రిలీజ్ చేశారు. చాలా దూరానికి పనులు తొందరగా జరుగుతున్నాయి. ఎంత తొందరగా జరుగుతుందంటే చూస్తుంటే ఆశ్చర్యం పడుతున్నాం, అంత తొందరగా మన మున్సిపల్ కమిషనర్ గారు పక్క నుండి అన్ని పనులు చేపిస్తున్నారు. తర్వాత సిబ్బంది అని చెప్పుకుంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దూరానికి మనకి సహకరిస్తున్నారు. రెండవది వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్లో కూడా బాగా చేయాలని బారా షాయిద్ దర్గా కమిటీ వచ్చేసి లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చేపిస్తున్నారు. దీనికి వచ్చే ఏమేమి కార్యక్రమాలు ఎట్ట చేయాలి, ఎక్కడెక్కడ మనకి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా షట్టర్స్, టెంపరీ షట్టర్స్ వాళ్ళు ఉండడానికి కానీ, నీళ్లు సదుపాయం కానీ, మనకి లేడీస్ స్నానాల కోసం వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఏమీ ఇబ్బంది కలగకుండా చేపిస్తున్నారు. ప్రతి ఒక్క సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం వైభవంగా జరిగేలాగే భక్తులు కూడా చాలామంది వస్తున్నారని మేము కూడా ఆశిస్తున్నాం. చాలామంది వస్తారని మనకి అంచనా ఉంది. ముఖ్య పార్తగా ఈ దర్గాలో పోలీస్ సిబ్బంది వచ్చేసి ఒక్కరు కూడా ఇబ్బంది జరగకుండా నీట్గా వచ్చేసి వాళ్ళకి బ్యారిగేట్స్ పెట్టడానికి ప్లానింగ్ చేసుకున్నారు. ఆ బయట అవుట్లో కూడా ఏ ఒక్క ప్రాబ్లం జరగకుండా ఇక్కడ దర్గా లోపల దర్గా గ్రౌండ్లో మాత్రం కాకుండా నెల్లూరు ఈ ప్రాంతంలో వచ్చేసి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ పోలీస్ సిబ్బంది మనకి చాలా దూరం ట్రై చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అస్సలాం అలైకుమ్.
1: నెల్లూరు పట్టణానికి భక్తులు తరలిరానున్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పోలీస్ శాఖ వారితో సమన్వయం చేసుకుని ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంతంలో త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. రాత్రివేళ లైటింగ్ ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్ని వైపులా సమీప కూడళ్లలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బారా షాహీద్ దర్గా నెల్లూరు రైల్వే స్టేషన్ కు 6 కిలోమీటర్లు, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. కనుక ఆటోలలో సులభంగా చేరుకోవచ్చు.

షాహిద్ ల యొక్క దుఆయే అనగా ఆశీస్సులు భక్తులందరిపై కురవాలని కోరుకుంటూ వచ్చే వారం మరో ఆసక్తికర క్షేత్ర విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మీరిప్పటి వరకు యాత్రా సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదన.

0: సమయం 9:01. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. శీర్షికన ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు గారు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి

చేపల వేటలో ధైర్య సాహసాలు, తెలివితేటలు, వేటాడే నైపుణ్యం ఉంటేనే చాలదు, కొంత అదృష్టం కూడా ఉండాలి. దీన్ని గంగపుత్రులు పూర్తిగా నమ్ముతారు. సముద్రం ఒక్కటి, చేపలు పట్టేవాళ్ళు అనేక మంది. నీళ్లలో చేపలు తిరిగే ప్రదేశాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి కొందరికి చేపలు దొరకవు. గంగయ్య మంచి చేపల వేటగాడు. అతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని తండ్రి కూడా బతుకున్నాడు. అతనికి 70 ఏళ్లుంటాయి. అతను, అతని భార్య ప్రత్యేకంగా వేరే గుడిసెలో ఉంటారు. కొడుకు పెళ్ళయ్యేంతవరకే తల్లిదండ్రులతో ఉండటం, తరువాత పెళ్ళాంతో వేరే కాపురం. ఇప్పుడు గంగయ్య ఇంట్లో వయసుకొచ్చిన 2 కొడుకులున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో 10-12 ఏళ్లున్న 2 ఆడపిల్లలున్నారు. కొడుకుల సంపాదనలో వాళ్ల పెళ్లి ఖర్చులకు దాచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు దాస్తూ ఉంది గంగయ్య పెళ్ళాం. మత్స్యకారులు పెళ్లిళ్లలో ఆడపిల్ల గల వాళ్లకు ఎంత ఖర్చు ఉంటుందో మగపెళ్లి వాళ్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. రెండు వైపులా కట్నకానుకలు సమానంగా ఇచ్చుకుంటారు. అదేం కర్మో, గంగయ్యకు 10 రోజుల నుంచి చేపలు పట్టం లేదు. పడవ మీద వేటకు వెళ్లిన వాళ్లు ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. రోజు 100-150 వీసెల చేపలు తెచ్చేవారు గత 10 రోజుల నుండి 2-3 వీసెల చేపలతో తిరిగి వస్తున్నారు. అవన్నీ కూడా కోరకే సరిపోతున్నాయి. తమాషా ఏంటంటే మిగతా వాళ్లకు చేపలు ఎప్పటిలాగానే పడుతున్నాయి. వీరు సముద్రంలో రకరకాల ప్రాంతాలకు రకరకాల సమయాల్లో వెళ్తున్నారు. అందరూ పట్టే చోటు పట్టినా వీళ్లకు చేపలు పట్టం లేదు. గంగయ్య భార్య పెంచెల్లమ్మకు చాలా దిగులుగా ఉంది. వాళ్ల వద్ద ఉన్న 2 చేపలు అమ్మడానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. తర్వాత ఏం చెయ్యాలా? ఎవరు నన్న బుట్టలతో కొలిపించా అప్పు తీసుకోవాలా? ఎంత నామోసి, నేనే ఎంతో మందికి ఎన్నోసార్లు అప్పిస్తుండా, ఎవరి దగ్గర ఎప్పుడూ అప్పు తేలే. కానీ ఇప్పుడా తప్పట్లేదు. ఇప్పుడా ఇరుగు పొరుగు దగ్గర

0: చేపలప్పు తెసుకునే అమ్మకు వస్తా ఉండా అని తనలో తనే అనుకుంటూ ఉంది. తీరం వెంబడి ఆడవాళ్లంతా సంతోషంగా ఎదురుచూస్తుంటే గంగయ్య పెళ్ళాం అతని కూతుర్ల ముఖాలు వేలాడేసుకొని ఉంటున్నారు. ఆ రోజు తన పడవ గట్టుకు వచ్చింది కూడా గమనించలేదు వాళ్ళు.
1: ఓసే పెంచలమ్మా
0: అని మొగుడు పిలిచేసరికి కూతుర్లను తీసుకుని ఆనందంగా పడవ దగ్గరికి వెళ్ళింది పెంచలమ్మ. పడవ ఖాళీగా ఉంది. ఓ మూల గుట్టగా రెండు దోసిళ్ల రొయ్యలు మాత్రమే కనిపించాయి. పెంచలమ్మకు మండిపోయింది.
1: ఎందుకయ్యా అంత పెద్దగా కేకేజ్ పిలుచుండావా? ఏముండా ఇక్కడ? పైగా ఏటకెళ్ళిందే నలుగురు మొగోళ్ళు మళ్ళా,
0: చీత్కరించింది పెంచలమ్మ. మిగతా వాళ్ళు మాట్లాడకపోయినా ఆమె మామ మల్లయ్యకు మాత్రం చురుకు తగిలింది.
1: ఏమే ఏం మాట్లాడుతుండావా? సముద్రం మీదకే మేమేమైనా ఆడుకోవడానికి వెళ్ళామా? చేపలు పడకపోతే మేమేం చెయ్యాలా
0: అంటూ విసురుగా పడవ దిగి వేగంగా తన ఇంటివైపు వెళ్ళాడు. ఇంట్లో అప్పు చేసి స్టాకు చేసి పెట్టిన ఎండు చేపలు రోజు రోజుకి తరిగిపోతుండాయి. కొన్ని రోజులు పోతే ఎండు చేపల గుడిసె ఖాళీ అయిపోతుంది. ఎండు చేపలు మళ్ళీ అరువు తెచ్చుకొని అమ్ముకోవాలా? ఇట్నా ఎంతకాలమో ఏందో అంది పెంచలమ్మ.
1: నేనేం చేసేసి చెప్పు. సముద్రంలో తిరగని సోటంటూ లేదు, వలవయ్యని ప్రాంతమంటూ లేదు. అదేందో మనకే చేపలు పడ్డం లేదు. అందరిలో ఎగతాళైపోతుండాం. అందరూ నవ్వుతా ఉండారు. నలుగురిలో తిరగాలంటే మాకే సిగ్గుగా ఉండాది
0: అన్నాడు గంగయ్య ఆ రాత్రి తల వంచుకొని కూడుతింటూ. అతని ఇద్దరు కొడుకులు చేతిలోని ముద్ద చేతిలోనే పెట్టుకొని తల్లివైపు దిగులుగా చూశారు.
1: రోజు గంగమ్మకు పూజలు చేస్తానే ఉండం, రోజు రాములోరికి టెంకాయ కొడతానే ఉండం. ఎందుకు ఆ మహానుభావులకు మన మీద దయగలగలేదో ఏందో
0: అంది పెంచలమ్మ.

0: ఆ రోజు పెంచలమ్మ బోడిసత్రంలో కూర్చొని కారే కన్నీళ్లను పైట కొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆమెకు కొద్ది దూరంలో సిమెంట్ బెంచి మీద కాషాయ వస్త్రాలతో కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు, "ఏం తల్లి, ఏం కష్టమొచ్చింది?" అంటూ పలకరించాడు. సన్యాసి దయగల మాటలకు తలెత్తిన పెంచలమ్మ నేరుగా వచ్చి అతని కాళ్ల మీద పడిపోయింది. ఏడుస్తూనే తన పరిస్థితంతా చెప్పుకొచ్చింది. అంతా విన్న ఆ ముసలి సన్యాసి, "ఇంతేనా? దీనికే ఏడవాలంటమ్మా? ప్రపంచంలో ఎవరికి లేవు కష్టాలు? వాళ్లతో పోల్చుకుంటే నీది ఒక కష్టమేనా? ఈ ఊళ్ళో నాకు తెలిసి సోది చిన్నక్క అనే ఒక ఆముంది. ఆమెకు కాలజ్ఞానం తెలుసు. జరిగిందే కాదు, జరగబోయేది కూడా చెబుతుంది. ఆమె నీ పరిస్థితిని చక్కబరుస్తుంది" అన్నాడు ఆ సన్యాసి. పెంచలమ్మకు విపరీతమైన సంతోషం ఏర్పడింది. "ఇప్పుడే ఆడిగిపోదాం సామే, తీసుకెళ్ళండి సామే" అంది ప్రాధాయపడుతూ. "అలాగే తల్లి, వెళ్దాం" అంటూ తన జోల భుజాన తగిలించుకొని లేచాడు. అతన్ని అనుసరించి బయటకొచ్చింది. వెళుతున్న ఖాళీ ఆటోను ఆపాడు సన్యాసి. సన్యాసి కూర్చున్న తర్వాత పెంచలమ్మ కూడా ఎక్కి తన బుట్టను వెనుకపెట్టింది. "ఊరి చివర మారమ్మ గుడి దగ్గరకు పోనీ" అన్నాడు ముసలి సన్యాసి. ఆటో బయలుదేరింది. అరగంట తరువాత ఆటో ఊరి చివర ప్రహరీ లేని గూడులాంటి మారెమ్మ గుడి దగ్గర ఆగింది. "నువ్విక్కడే చెట్టు నిండిన ఆటో పెట్టుకుని ఉండు, మేమక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాం" అన్నాడు సన్యాసి, దూరంగా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల సమూహాన్ని చూపిస్తూ. ఇద్దరూ దిగిన తర్వాత ఆటోను గుడి ముందు ఒక చెట్టు నీడన ఉంచాడు డ్రైవరు. సన్యాసి వెంట పెంచలమ్మ కూడా నడిచింది. చక్కగా పెరిగిన తుమ్మ చెట్ల కాలిదారిన లోపలికి నడిచిన సన్యాసి ఒక గుడిసె ముందు ఆగాడు. అక్కడ ఆవరణ అంతా కళ్ళాపిచల్లి శుభ్రంగా ఉంది. గుడిసెలోకి తొంగి చూసిన సన్యాసి, "చిన్నక్క, చిన్నక్క" అంటూ పిలిచాడు.
1: "ఎవరది?"
0: అంటూ బయటకొచ్చింది ఓ 70 ఏళ్ల ముసలిది. నల్లగా కాకిలాంటి శరీర రంగుతో పొడవైన కొంగ ముక్కుతో ఉంది. ఎండిపోయిన శవానికి చీరా జాకెట్టు చుట్టినట్లు భయంకరంగా ఉంది.
2: "బుజ్జన్నా, ఈ ఆడ మనిషి ఎవరు?"
0: కంగుమంది చిన్నక్క గొంతు. "ఈమె శానా కష్టంలో ఉన్నట్టుంది. సత్రంలో కూర్చుని ఏడుస్తా ఉంటే నీ దగ్గర

0: కీ తీసుకొచ్చినా అన్నాడు బుజ్జయ్య సన్యాసి. ఏమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు. సూర్యచంద్రులు కూడా నేను చెప్పినట్లు ఇన్నాలా. పారే నీళ్లను ఎనక్కెళ్ళమంటే ఎనక్కెళ్తాయి. నా మంత్రాలకున్న శక్తే నీకు తెలియదు అంది చిన్నక్క. పెంచలమ్మ తమకు పట్టిన దురదృష్టమంతా వివరంగా చెప్పింది.
1: ఇక ఎప్పటికీ చేపలు దొరక్కపోతే మామంతా సముద్రంలో కట్టగట్టుకుని దూకి సావడమే మిగిలింది
0: అంటూ వలవల ఏడ్చింది. ఏడవమాక, సచ్చిపోయి సముద్రంలో తిరుగుతున్న మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడే ఎందుకిలా జరుగుతుండదో చెప్తా. నువ్వు గమ్ముగుండు. అయితే వాళ్ళ ఆత్మల్ని ముగ్గులోకి పిలవాలా. వాళ్ళు ముగ్గులోకి రావాలంటే కొంత తతంగం చెయ్యాలా, దానికి కొంత ఖర్చు అవద్ది అంది సోది సిన్నక్క.
1: అట్టాగే తల్లి
0: అంది పెంచలమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ. సరే, నువ్వు ఏం తేవాల్సింది చెప్తాను ఇనుకో అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నక్క. నాకు 1000 రూపాయల డబ్బు, 12 సేర్ల బియ్యం కట్నంగా ఇయ్యాలా, ఇంకా 21 నిమ్మకాయలు, 7 కోడిగుడ్లు, 1 నల్లకోడిని తేవాలా, 12 నల్లగాజులు, 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు తేవాలా, ముగ్గేసి మీ పూర్వీకుల ఆత్మలను అందులోకి రప్పిస్తా అంది సిన్నక్క.
2: అట్టాగే తల్లి అంది పెంచలమ్మ వినయంగా.
0: పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని నమ్మడానికి చిన్నప్పటి సంగతులు కొన్ని అడుగుతారు. అవి చెప్పడానికి మీ ఇంట్లో ముసలి వాళ్ళను కూడా తీసుకురావాలా నీ మొగుడితో బాటు. ఏం అర్థమైందా అంది చిన్నక్క ఆవేశంగా. అన్నిటికీ తల ఊపింది పెంచలమ్మ. ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అన్నీ తీసుకునే అందరూ రావాలా, ఇంకెళ్ళు హెచ్చరించింది చిన్నక్క.
2: అలాగే తల్లో అలాగే
0: అంటూ వెనుదిరిగింది పెంచలమ్మ. సన్యాసి కూడా వెనుదిరిగాడు. ఈ అమ్మని ఆటో ఎక్కించి వస్తా అంటూ పెంచలమ్మను తీసుకుని ఆ వేప చెట్ల గుబురు నుంచి బయటకు వచ్చాడు సన్యాసి బుజ్జన్న. పెంచలమ్మ ఆటో దగ్గరకు వచ్చి ఎక్కబోయే ముందు తన బొడ్లో దోపుకున్న సంచి బయటకు లాగి 100 రూపాయల నోటు తీసి సన్యాసికిచ్చింది.
2: ఈ సామే కదా నాకు దారి చూపించుండాది అన్న కృతజ్ఞత ఉంది ఆమెకు.
0: సన్యాసి బుజ్జయ్య కూడా ఎంతో సంతోషించాడు. బోడిసత్రం దగ్గర ఆటో దిగి అతనికి బాడుగిచ్చి అక్కడ ఎదురుచూస్తున్న తన అనుచరగణంతో ఇంటికి బయలుదేరింది పెంచలమ్మ.

ఇంటికొచ్చిన పెంచలమ్మ కోడలు పెట్టిన కూడు తిన్నది. ఆ రాత్రి చేపల వేట నుంచి నిరాశగా తిరిగొచ్చిన భర్తను, మామను, కొడుకులను తనకెదురుగా కూర్చోబెట్టుకుంది. వృద్ధులైన తన అత్తమామల్ని, వారి తల్లిదండ్రుల్ని పిలిపించుకున్నది. జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. పెళ్లైన తరువాత కొడుకులు వాళ్ల వాళ్ల భార్యలతో వేరుకాపురం పెడతారు, కాని వాళ్లకు సొంత పడవలుండవు. అప్పటి వరకు వాడి వంతు సంపాదన వాళ్లమ్మ జాగ్రత్త చేసి పెట్టి ఉంటుంది. పెళ్లి ఖర్చులు పోను, వాళ్ల మిగిలిన సంపాదన వాళ్ళకిస్తుంది. వాళ్ళు మరికొంతకాలం తండ్రి పడవలో పనిచేసి మరికొంత డబ్బు దాచుకుంటారు. ఏదో ఒకనాటికి సొంత పడవ కొంటారు. పెంచలమ్మ తన కొడుకులకు చేపల ద్వారా సంపాదన లేకపోతే వాళ్ల పెళ్లి సంగతేంది అనే దిగులు ఎక్కువగా ఉంది. గంగయ్య తాత 90 ఏళ్ల వృద్ధుడు. అతను, అతని భార్య చిన్న గుడిసెలో ఉంటారు. గంగయ్య నాయన మంగయ్య కూడా అంతే. వాళ్ళు విడిగా కొద్ది దూరంలో మరో గుడిసెలో ఉంటారు. అంతేకాని తండ్రులు, తాతలు, ముత్తాతలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండలేరు. వేటాడే వయసు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. కొడుకుల దగ్గర, మనవళ్ల దగ్గర గంజి నూకలు తెచ్చుకుని కాచుకుని తాగుతారు. ముసలి, ముతక, కుర్రవాళ్ళు పెంచలమ్మ చెప్పిందంతా విన్నారు. వాళ్లకు నమ్మకం కుదిరింది. తమ పూర్వీకుల ఆత్మలు తమకు చేపలు పడని ఈ దుస్థితికి కారణం చెప్పగలరని, అందరూ చిన్నక్క దగ్గర సోది చెప్పించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకే బయలుదేరారు అంతా. వాళ్లలో కర్ర సాయంతో నడిచే 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎంత నెమ్మదిగా

అడిగినా ముసలివాళ్లైనా వాళ్లు దృఢకాయులు, స్వంతంగానే నడిచి వచ్చారు. ఆటోలో అందర్నీ మారమ్మ గుడి దగ్గర ఉండమని పంపిన పెంచలమ్మ ఆమె మొగుడు దారిలో బజారు ప్రాంతంలో దిగి కావలసిన సరుకులు నల్లకోడిని కొని మారమ్మ గుడి దగ్గరకు వచ్చారు. పెంచలమ్మ దారి తీయగా అందరూ చిన్నక్క గుడిసె ముందుకు చేరారు. చిన్నక్క అప్పటికే తన సేవకురాలు నాంచారమ్మ చేత చుట్టూ గుడిసె మధ్యలో పేడతో అలకించి ముగ్గులు వేయించి ఉంది. అందర్నీ దానికెదురుగా కూర్చోపెట్టి బియ్యాన్ని ముగ్గులో పోసి దాన్ని పసుపు కుంకుమలతో కలిపింది. నల్లకోడిని కోసి దాని రక్తాన్ని కూడా బియ్యంలో కలిపింది. తరువాత నిమ్మకాయలను బద్దలుగా కోసి కుంకుమ పోసి బియ్యం మీద పెట్టింది. పెంచలమ్మ ఇచ్చిన 1000 రూపాయలు బొడ్లో దోపుకుంది. తరువాత సోదెబుర్రను తీసుకుని తీగల మీటుతూ వాయిస్తూ పెంచలమ్మ భర్త తరపున పూర్వీకుల ఆత్మలంటూ ఎవరెవరినో పిలిచింది. వాళ్ళడిగిన ప్రశ్నలకు పెంచలమ్మ మొగుడి తరపున వృద్ధులంతా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఆ సోది చివర్లో, "మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాయి. ఇక మీకు ఏ అడ్డంకీ లేదు. రేపటి నుంచి మీకు చేపలు పుష్కలంగా దొరుకుతాయి" అని ముగించింది. తరువాత శోష వచ్చి ముగ్గు మధ్యలో వాలిపోయింది చిన్నక్క. చిన్నక్క సేవకురాలు నాంచారమ్మ, "మీ పని అయిపోయింది, ఇక వెళ్ళండే" అన్నట్లు వీళ్లకు సైగ చేసింది. పెంచలమ్మ కుటుంబ సభ్యులంతా లేచి బయటకు వచ్చారు. అందరికీ చిన్నక్క సోది మీద గట్టి నమ్మకం కలిగింది. వీళ్లు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రైంది. ఆ రాత్రి గంగయ్య అతని 3 కొడుకులు నిద్రపోలేదు. ఎప్పుడు చుక్క పొడుస్తుందా, ఎప్పుడు సముద్రం మీదకి వేటకు వెళదామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఉత్సాహం ఉరుకుల వేస్తూ ఉంది. "చుక్క పొడిసేదాకా ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్దాం" అన్నాడు పెద్ద కొడుకు. 2వవాడు 3వవాడు కూడా అదే అనేసరికి గంగయ్య కూడా సరేనని బయలుదేరాడు. ప్రక్కరోజు గ్రామంలో ఎండు చేపలమ్ముకొని తన తోటి ఆడవాళ్లతో కాళీగంప నెత్తిన పెట్టుకుని వస్తున్న పెంచలమ్మకు ఒకటే ఆలోచన. "ఈ ఆళ్లతోనన్నా తమ శని తీరిపోయే చేపలు పడితే బాగుండు" అని అనుకుంటోంది మనసులో. తడబడే అడుగులతో ఇల్లు చేరుకున్న పెంచలమ్మ ఇంటి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి ముందు చేపల గుట్ట ఉంది. కోడళ్ళు కూతుర్లు చేపల్ని శుభ్రం చేసి తొట్టిలోని ఉప్పులో ఊరవేస్తున్నారు. "ఎక్కడ ఏ ఇవన్నీ, ఇన్ని చేపలు?" అడిగింది పెంచలమ్మ. "పొద్దు పొడిచేటప్పటికే మా నోళ్ళ పడ వస్తుందత్తా, ఎన్ని చేపలని. పడవ కిటకిటలాడుతా వచ్చింది. అందరూ చేపల్ని ఇంటికి చేర్చడానికే 10 సార్లు తిరిగినాం. మా ఆయన, మరుదులు, మా తాత అందరూ గెంజి తాగి మళ్ళీ ఏటకెళ్లారు. మళ్ళీ సాయంత్రం అందరూ చేపలు తెస్తారు" ఆనందంగా అంది పెంచలమ్మ కోడలు. పెంచలమ్మ కూతుర్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి. "తాత ముత్తాతల ఆత్మలారా, మాకెంత సాయం చేశారు, మా కష్టాలు తీర్చారు." మనసులోనే వాళ్లకు దండం పెట్టుకుని తమ బాధలకు ఉపాయం చెప్పిన చిన్నక్కకు తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. గబగబా తాను ఇంత తిని చేపల్ని శుభ్రం చేసి వాటిని ఉప్పులో ఊరవేయటంలో మునిగిపోయింది పెంచలమ్మ.

0: ఆ సాయంత్రం 3 గంటల సమయంలో అందరితో పాటు గంగయ్య పడవ కూడా వచ్చింది. అందరి పడవలు తలకొట్టినట్లు పడవ అంచులకు సమానంగా చేపలుంటే వీళ్ల పడవ మాత్రం పైకల్లా నిండి రాశిలోని చేపలు తిరిగి నీళ్లలో పడిపోకుండా తెడ్డువేసేవాడు తప్ప మిగతా అందరూ అంచుల దగ్గర కూర్చుని జారిపోతున్న చేపల్ని లోపల వేస్తున్నారు. పెంచలమ్మ కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. మళ్ళీ చేపలు దించి రాత్రికొస్తానన్న ముగుడితో,
1: అంత ఆశ పనికి రాదో, తిని తొంగో, మళ్ళీ అర్ధరాత్రి ఎల్లుగాని ఇయ్యాల్లాగే దినానికి 2 సార్లు పడవేస్తే చాలు
0: అని కోప్పడింది. ఆ రోజు అందరికీ 1 పడవ చేపలు పడితే గంగయ్యకు 1.5 పడవ చేపలు పడ్డాయి. అందరికీ ఆశ్చర్యం. చేపలు పడవ నిండి కుప్పలా పోసి కొయ్యల అంచుల మీద కూర్చుని వచ్చారు గంగయ్య అతని కొడుకులు. తమ వేటను 2 విధాలుగా చీల్చాడు. పొద్దుగూకగానే తన తండ్రి తన పెద్ద కొడుకుని 2 కొడుకుని తీసుకుని వేటకు వెళ్తాడు. ఉదయానికల్లా వాళ్లు చేపలతో తిరిగి వస్తారు. అది రాగానే తను తన చిన్న కొడుకును తీసుకుని ఒక కూలి మనిషిని తీసుకుని చేపల

వరకు వెళ్తాడు. అంటే పడవ విశ్రాంతి లేకుండా రోజుకు 2 సార్లు చేపల్ని తీసుకువస్తుంది. ఊరు ఊరంతా గంగయ్యకు పట్టిన అదృష్టాన్ని గురించే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పడని చేపలు ఇలా ఎలా దొరుకుతున్నాయో ఎవరూ చెప్పడం లేదు. గంగయ్య కుటుంబ సభ్యులెవరూ నోరెత్తడం లేదు. ఒక్క నెల రోజుల్లోనే గంగయ్యకు 1 సంవత్సరం చేపలు పడ్డాయి. ఇప్పుడు పడిన చేపలు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారు. చేపలు ఎండపెట్టడానికి కూడా కూలీగా ఎండు చేపల్ని ఇచ్చే ఒప్పందం మీద ఊళ్ళోని కొందరు ముసలి వాళ్లను కూడా ఏర్పాటు చేసుకుంది పెంచెలమ్మ. ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదంటారు. తోటి ఆడవాళ్లు పెంచెలమ్మను పొగిడి పొగిడి ఉబ్బించేసరికి సిన్నక్క చెప్పింది, "చేపలు దొరికాయి" అంటూ చల్లగా అసలు రహస్యం చెప్పేసింది. అది ఊరంతా గుప్పుమంది. గంగయ్య పూర్వీకుల ఆత్మలు సముద్రం నీళ్లలో ఉండి చేపల్ని వలల్లోకి తరుముతున్నారని చెప్పుకున్నారు. బెస్తవాళ్లకు మాయలు మంత్రాలు అంటే భయం. గంగమ్మ తల్లినే నమ్ముకుంటారు. ఇది గ్రామానికి అరిష్టం కాబట్టి వెంటనే గంగయ్యకు జరిమానా విధించి వేటకు పోకుండా ఆపాలని ఆ పల్లెకాపులంతా పెదకాపును పట్టుపట్టారు. పెదకాపు ఎందుకైనా మంచిదని సీతమ్మ తోటకొచ్చి రామరెడ్డికి విషయమంతా చెప్పాడు. "అంతా మీ మూఢనమ్మకం. మంత్రాల్లేవు, చింతకాయల్లేవు. ఆ మంత్రగత్తె చిన్నక్క చెప్పింది వీళ్లకు ప్రోత్సాహం కలిగించింది. బాగా కష్టపడ్డారు, చేపలు బాగా దొరికాయి అంతే" అని పెదకాపును అనునయించి పంపాడు. మరో 20 రోజులకు గంగయ్య కుటుంబ సభ్యులంతా కదల్లేని పరిస్థితికి వచ్చారు. అందరూ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో ఇండ్లలో నుంచి బయటకు రాలేదు. గంగానమ్మను ప్రార్థించకుండా మంత్రశక్తులను నమ్ముకున్న వీళ్లకు గంగానమ్మ శాపం పెట్టిందని 2 గ్రామాల్లోనూ పుకారు రేగింది. రామరెడ్డికి ఈ విషయం తెలిసి తానే స్వయంగా మందులతో వచ్చాడు. వాళ్ల జ్వరానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజెక్షన్లు చేసిన రామరెడ్డి, "విశ్రాంతి లేకుండా పగలు రాత్రి కష్టపడితే జ్వరాలు రాక ఏమవుద్ది? ఇక నుంచి అందరిలాగే అందరితో పాటే చేపల వేటకు వెళ్ళండి. అత్యాశకు పోవద్దు. డబ్బుల కోసం ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్మద్దు" అని వాళ్లకు సలహా ఇచ్చాడు రామరెడ్డి.

0: ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசா ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசா.
1: మీరు ఇప్పటి వరకు సముద్ర తీర కథలు విన్నారు. ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:25. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న పాటలు వినిపించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి.
6: జానకిరామం నుంచి.
1: జానకిరాముడు చిత్రం నుంచి ఏ పాట వింటారు?
6: నీగుండ శృతిలోన. ఆ పాట ఏంటి మేడం?
1: అలాగే అండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
6: ధన్యవాదాలు మేడం.

0: ಬೋಧ ಪರವ ಸಿಂಚು ಜನ್ಮ ಜನ್ಮ ನಾಗೌದು ಶ್ರುತಿ
1: మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోత కోరినటువంటి సినీ గీతం విన్నారు. జానకిరాముడి చిత్రం నుంచి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:33. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వినిపించే కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈనాటి వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ ఈ వాట్సాప్ని పంపించారు. ఈరోజు 1983లో ఇదే రోజున ఇండియా వన్ డే వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ మా కోసం కౌసల్య కృష్ణమూర్తి చిత్రం నుంచి రేపటి కళ అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఇప్పుడు విందాం ఈ పాట.

మరొక వాట్సప్, దీపారాధన చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. నమస్తే, శుభోదయం అంటూ మనకు వాట్సాప్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ మరియు గొల్లపూడి సూర్య భార్గవి. వీరు ముద్దాయి చిత్రం నుంచి అల్లారు ముద్దుగా బంగారు తల్లిగా అనే సాంగ్ను ప్రసారం చేయమని కోరుతున్నారు. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్. మీకు కూడా శుభోదయం అండి. మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబేద ఆయిషా. మరొక వాట్సాప్, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్ హోటల్స్, బాబురావు, రవి, టీ స్టాల్స్, అమీర్, చాబాషా మరియు శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, బెజవాడ మాల్యాద్రి గారు, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్, రాము మరియు వెంకటేశ్వర్లు గారు, వీరందరూ కూడా చిలక జోష్యం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మరొక వాట్సాప్ వచ్చి, ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి ఈ వాట్సాప్ మనకు ఎం ప్రతాప్ గారు పంపించారు. దేవిపుత్రుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. జీన్స్ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. సోమనాథం జనార్దన్ రావు గారు, వంజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా హలో అభిరుచి కార్యక్రమంలో ఛాంపియన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ఈ వాట్సాప్ మనకు పంపించారు. మరొక వాట్సాప్, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. మీకు కూడా నమస్కారం అండి. హలో అభిరుచిలో మా కోసం జానకి రాముడు చిత్రం నుంచి అదిరింది అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి మరియు రాజుగారు. వీరందరి కోసం కూడా ఇప్పుడు మనం ముద్దాయి చిత్రం నుంచి పాటను విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగుంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 5.

0: 4004 కి లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే,
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. ఈరోజు శారదా గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నటించిన జస్టిస్ చౌదరి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ, వారితో పాటుగా వారి స్నేహితులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నెల్లూరు సింహపురి FM వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట అంటున్నారు. మరొక వాట్సాప్. హలో, హాయ్, నమస్తే. సింహపురి FM డైరెక్టర్ తమ్నం నాగేశ్వరరావు గారికి, సింహపురి FM టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు ఈ వాట్సాప్ పంపించారు. వీరు దళపతి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. పరుగు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్ నుంచి మనకి వాట్సాప్ పంపించారండి. వీరందరి కోసం కూడా పరుగు చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

మరొక వాట్సాప్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. అలాగే వీరితో పాటుగా ఇస్మాయిల్ మరియు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వాట్సాప్ని పంపించారండి. ముద్దుల మేనల్లుడు ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే ఈరోజు ఉదయం 8:35 మొహరం రొట్టెల పండుగను గురించి కనువిప్పుగా అక్కడి ముజావర్ గారు మన నెల్లూరు ఎఫ్ఎం ప్రసారం చేసినందుకు, అక్కడి పండుగ విశేషాలను గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం చాలా బాగుంది అని తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. ధన్యవాదాలండి మీకు కూడా. ఇప్పుడైతే మనం ముద్దుల మేనల్లుడు చిత్రం నుంచి పాట విందాం.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పిఎంఈజిపి పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పిఎంఈజిపి ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది.

0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజిపి పథకం ప్రత్యేకత ఏమిటంటే, బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్దిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు, సార్ ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము,

0: మేము 10 lakhs ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి. ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను. ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్ ఈ రోజుని. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
1: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు దోళ్ళకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
1: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎస్జీ ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ

0: పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా ఏ చిత్రించి పాటను కోరుకోవచ్చు. మరి మీరు చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఏ చిత్రించి పాటను కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువిధులు వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనికా.

రావేతుది కార్యక్రమంలో ఉత్తరావర్త పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు చంటబ్బాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం తనుశ్రీ, గంధం కీర్తిశ్రీ, శ్రీకృష్ణ, స్వాతి, మాణిక్యాలరావు, వజ్రమ్మ, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు. ఎమ్మెల్యే చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీతరచన ఆరుద్ర మరి వీరి కోసం ఈ పాట.

రావే తిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేద ఆయేష మరి వీరందరూ కోరుతున్నారు రాక్షసుడు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. మరి వీరు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర. మరి వీరి కోసం ఈ పాట

ఇలాంటి రావయ్య దిది కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రాజు పేద చిత్రం నుంచి ఘంటసాల పడిన పాట, గీత రచన కొసరాజు. మరి ఈ పాటను కొడుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇన్నటి రావచ్చేది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నరసన్న, శివగంగ వీరందరూ కూడా పెడన రామలక్ష్మి కాలనీ నుంచి కోరుతున్నారు. మరి వీరు కోరుతున్న పాట ఆఖరి పోరాటం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయోతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, మరి వీరు కోరుతున్నారు స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

రామాయణతిథి కార్యక్రమంలో తర్వాత పాటలు కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. మరి వీరు కోరుతున్నారు మహాత్ముడు చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి వీరి కోసం ఈ పాట.

రావయ్య తిది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే ఈ కార్యక్రమం వింటారు.
1: నైన్టీ ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్లో భాగంగా కండక్ట్ చేసిన కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఈరోజు టాక్ షోలో మనతో నదియా అండ్ సాహితి ఉన్నారు. హాయ్ నదియా అండ్ సాహితి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
2: హాయ్.
1: సో నదియా, ఎలా ఫీల్ అవుతున్నావు ఇలాంటి మూమెంట్ని?
2: నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చి మాట్లాడే నా ఇంట్రొడక్షన్ ఇచ్చే ఆపర్చునిటీ అనేది చాలా నాకు గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది.
1: సో సాహితి, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలా ఫస్ట్ టైం రేడియో స్టేషన్కి రావడం ఇదంతా చూసి?
3: హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఇంగ్లీష్ టీచర్ కిషోర్ సార్. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేసి, మోటివేట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ ప్లాట్ఫామ్లో విన్ అయ్యి ఇప్పుడు ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బిట్ నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ టు.
1: ఓకే, నైస్. మరి ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆకాశవాణి గురించి మీరు ఏ ఏ విషయాలను తెలుసుకున్నారు?
2: నేను కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఇక్కడ దాకా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఈ డ్యూరేషన్లో దానికన్నా ముందు ఆల్ ఇండియా రేడియో గురించి నేర్చుకున్నది చాలా ఉంది, చూసింది చాలా ఉంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఆకాశవాణి అంటే ఓల్డ్ అని. ఇప్పుడు ఉన్నది బయట టెక్నాలజీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి, అది ఓల్డ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ కాదు, ఆకాశవాణి ఇప్పుడు మా జనరేషన్కి కూడా తెలుసు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తెలుస్తుంది. మాకు ఎలా తెలిసిందంటే ఇలాంటి ఇప్పుడు మాకు కూడా వీళ్ళు మోటివేట్ చేసి ఇలాంటి ఆపర్చునిటీస్ పెట్టి కండక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా బాగా తెలుస్తుంది. ఆల్ ఇండియా రేడియో అనేది ఓల్డెస్ట్ కాదు, చాలా గుర్తుండిపోయే లాంటి ప్లాట్ఫామ్ అండ్ చాలా మంచి ప్లాట్ఫామ్, సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ అది.
1: అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వెలా ఫీల్ అవుతున్నావు, ఏ ఏ విషయాలు నేర్చుకున్నావు?
3: ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ రేడియో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఏంటి, అసలు ఏంటి రేడియో, ఎవరికి తెలుసు ఈ రేడియో అనుకున్నాను. నేను తెలుసుకున్నాక దీని గురించి ఓ రేడియో అంటే ఇలా ఉంటుందా, మన ఓల్డ్ డేస్లో దీన్ని ఇలా వాడేవాళ్ళ అని తెలిసింది.
1: నైస్ ఎక్స్పీరియన్స్ సాహితి. మరి నదియా, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను థర్డ్ బిఎస్సీ ఏఐఎంఎల్ అనే కోర్స్ కేబిఎన్ కాలేజ్లో చదువుతున్నాను.
1: మరి ఏఐఎంఎల్ఏ చూస్ చేసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అసలు ఏఐఎంఎల్ అంటే ఏంటి?
2: ఈజీగా చెప్పడానికి ఇప్పుడు కొన్ని మోడల్స్ ఆర్ కొన్ని మెషిన్స్ అయినా మీరు చూసే ఉంటారు, రోబోట్స్ అని ఏదైనా మెషిన్స్ అని. హ్యూమన్ థింకింగ్, ఇప్పుడు మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు

0: చెప్పనారు. అలాగే సేమ్ గా ఒక మెషిన్ ఆర్ రోబోట్ తీసుకునే లాంటి ఒక టెక్నాలజీని AIML అని అంటారు. సో మీరు ఎగ్జాంపుల్ గా AI టూల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. హ్యూమన్ కాకుండా టూల్స్ ని అడుగుతున్నారు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా కొత్తవి తెలుసుకోవాలన్నా టూల్స్ యూజ్ చేస్తున్నారు. సో అలాగే ఒక రియల్ మాన్యువల్ మెషిన్ ఆర్ రోబోట్ ని, రోబోట్స్ ప్రిపేర్ చేసే టెక్నాలజీని AIML అని అంటారు.
1: బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నాదియ. ఎలాగో నువ్వు AIML స్టూడెంట్ కదా, మరి AI టూల్స్ వచ్చాక స్టడీస్ అన్నవి ఈజీ అయిపోయాయా లేదా కాంపిటీషన్స్ అన్నవి పెరిగాయా? నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
0: కాంపిటీషన్ అంటే చాలా పెరిగింది. ఇప్పుడు మీరు బయట కూడా వినే ఉంటారు AI అనేది జాబ్స్ రిప్లేస్ చేస్తుంది అని. బట్ కాంపిటీషన్ నిజంగానే పెరిగింది. ఆ కాంపిటీషన్లోనే మీరు AI గురించి తెలుసుకుని నేర్చుకున్నారనుకోండి, ఆ కాంపిటీషన్లో వన్ ఆఫ్ ది కాంపిటీటర్ కూడా మీరు అవుతారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు కాకపోయినా 90s టైంలో అయినా కాంపిటీషన్ ఎక్కడైనా ఏ చోటైనా ఉంటుంది, అది మీలో ఉంటుంది. మీరు కాంపిటీటర్ అవుతారా లేదా కాంపిటీషన్ ఉందని భయం పడి ఆగిపోతారా అనేది.
1: ఓకే, మరి AI స్టడీస్లో ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు?
0: ఉపయోగం అంటే చాలా యూజ్ ఉంది, ఎందుకంటే నేను పర్సనల్గా కూడా యూజ్ చేశాను కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. AI టూల్స్ యూజ్ చేసి ఏమైనా వర్క్ చేయడం, ఏమైనా కొత్తవి తెలియలేకపోయినా టూల్స్తో తెలుసుకొని బిల్డ్ చేయడం, యూజ్ చేయడం. నేనే కొన్ని మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి మా AIML కోర్స్లో, నేను టూల్స్ యూజ్ చేసి చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను. దానివల్ల నేను ఒక మనిషిని అడగకుండా నేను టూల్స్ యూజ్ చేసి చాలా నేర్చుకున్నాను. సో దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ అని చెప్తాను.
1: మంచి కొత్త విషయాలు చెప్పావు నాదియ. మరి ఇప్పుడు ఫన్నీగా ఒక క్వశ్చన్ అడుగుతాను. AI నీకు పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉంటే దాంతో నువ్వు ఫస్ట్ ఏం చేయించుకుంటావు? ఇట్ షుడ్ బి ఫన్నీ.
0: ఫన్నీయా? ఒక నాకే ఒక అసిస్టెంట్ అంటే ఎవరైనా అనుకుంటారు కదా మాకు తోడుగా ఒక అసిస్టెంట్ ఉండాలి అని, లైఫ్లో ఆబ్వియస్గా ఉంటుంది. నాకు అసిస్టెంట్ అంటే నాకున్న ఎడిషనల్ వర్క్స్ని నా అసిస్టెంట్కి నేను అసైన్ చేసుకుంటాను, కానీ నాకున్న వర్క్స్ని తగ్గించుకుంటాను అన్నట్టు థింక్ చేయను. ఎందుకంటే నాకు నేను తక్కువ చేసుకోవడం అనేది గుడ్ కాదు కదా, నేను లేజీ అయిపోవడం అనేది నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నాకున్న ఎడిషనల్ వర్క్ నాకు కొంచెం బర్డెన్గా ఉంది అని అనుకుంటే నేను నా అసిస్టెంట్కి అసిస్ట్ చేస్తాను. లేదా ఎవరితోనైనా డీల్ చేయాలి, మాట్లాడాలి అని కొంచెం రూడ్ పర్సన్స్, నాకు నచ్చరు వాళ్ళు అంటే AIని అసిస్ట్ చేసేసుకుంటాను.
1: నైస్ పర్స్పెక్టివ్. సో సాహితి, ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను ఫస్ట్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుకుంటున్నాను.
1: సో బయోటెక్నాలజీనే నీ స్పెషలైజేషన్గా చూస్ చేసుకోవడానికి ఏదైనా డిఫరెంట్ రీజన్ ఉందా? మరి
2: నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, సైన్స్లో ఇంకా డెప్త్గా చదువుకోవాలన్నా, సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి అదొక ఇష్టంలా ఉంది కాబట్టి బయోటెక్నాలజీని చూస్ చేసుకున్నా.
1: సో యాక్చువల్గా అసలు ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటి, ఒక సింపుల్ వర్డ్స్లో మా లిజినెస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలవా?
2: సింపుల్గా చెప్పాలంటే బయోటెక్నాలజీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీని యూస్ చేసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా కొత్త వ్యాక్సిన్స్ని, మెడిసిన్స్ని, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ని కనిపెట్టడమే బయోటెక్నాలజీ.
1: ఓకే, బాగా చెప్పావు. అండ్ ఈ బయోటెక్నాలజీలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ టాపిక్ ఏది, నీకు బాగా నచ్చేది ఏది?
2: కొత్తగా మెడిసిన్స్ ఎలా డెవలప్ చేయాలి, వ్యాక్సిన్స్ ఎలా డెవలప్ చేయాలి అనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ కనుక్కోవాలి అనే ఎంతూజియాజం చాలా మందికి ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే మెడిసిన్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ డిసీజ్కి ఏ వ్యాక్సిన్, ఏ మెడిసిన్ ఎక్కువ ఎఫెక్టివ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్నోవేట్ చేయాలనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ బయోటెక్నాలజీ.
1: గుడ్ వన్ సాహితి. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఒక సూపర్ పవర్ లాగా బయోటెక్నాలజీని యూజ్ చేసే ఛాన్స్ వస్తే నువ్వు దేన్ని క్రియేట్ చేస్తావు?
2: నేను సూపర్ పవర్ని యూజ్ చేసుకొని బయోటెక్నాలజీలో ఏదైనా కనిపెట్టాలి అనుకుంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ సమ్ మెడిసిన్స్, పిల్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఎంత ఫుడ్ తిన్నా లావ్ అవ్వకుండా, ఏదైనా పర్సన్తో మనకి గొడవ అయినప్పుడు అది మర్చిపోవాలని, లేదంటే మనకున్న బ్యాడ్ సిచ్యువేషన్స్ని మర్చిపోవాలని, పాస్ట్ మెమరీస్ ఏమైనా ఉంటే మర్చిపోవాలని, అలాంటి ఏదన్నా ఒక పిల్ కనిపెడతాను.
1: దట్స్ రియలీ కూల్ సాహితి. మరి ఇప్పుడు ఒక ఒపీనియన్గా మాట్లాడుకుంటే బయోటెక్నాలజీ ఇంపార్టెంటా లేదా AIML ఇంపార్టెంటా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాలనుకుంటే
0: AIML అనే నేను చెప్తాను. ఎందుకంటే బయోటెక్నాలజీలో కొత్తవి ఏమైనా ఫైండ్ చేయాలన్నా హెల్ప్ అనేది, బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. AIML అనేది ఎస్పెషల్లీ AI అనేది చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను చూడండి టూల్స్ అని, ఇది ఈ టూల్స్ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది టూల్స్ లోపల ఉంటుంది. సో కాబట్టి AIML ఎసెన్షియల్ అని నేను అంటాను.
1: సో సాహితి, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?

0: నా ఒపీనియన్ ప్రకారం బయోటెక్నాలజీ ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఎన్ని టూల్స్ ఉన్నా, ఎన్ని మిషన్స్ ఉన్నా, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఫస్ట్ మన హెల్త్ కి. సో అన్నిటికంటే బయోటెక్నాలజీ ఇస్ ద బెస్ట్ అని నేను అనుకుంటాను.
1: స్మార్ట్ వన్. సో నది, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
2: ఆ హెల్త్ని మేము హెల్దీగా పెట్టుకోవాలన్నా నేర్చుకోవాలి కదా. అది ఎలా హెల్దీ పెట్టాలనేది నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి కదా. మీరు అంటారు టీచర్స్ ఉన్నారు, బుక్స్ ఉన్నారు అని. సో ఇప్పుడున్న జనరేషన్లో అవి కూడా ఉన్నాయి కాదనట్లా, బట్ టెక్నాలజీతో తీసుకెళ్లేది ఉంది కాబట్టి ఇదే ఇంపార్టెంట్ అని అంటాను. ఎందుకంటే మీరు హెల్దీగా పెట్టాలన్నా ఫస్ట్ నేర్చుకోవాలి అది ఎలా హెల్దీగా పెట్టాలి అనేది. సో నేర్చుకునేది ఇక్కడ ఉంది కాబట్టి AIML అనేది బెస్ట్ అంటాను.
1: ఓకే సాహితి, మరి నువ్వు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి చెప్పాలనుకుంటున్నావా?
0: ఎంత AI ఉన్నా, ఎంత టెక్నాలజీస్ ఉన్నా, మన ఓల్డెన్ డేస్ నుంచి మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన రెమెడీస్ని పాటిస్తూ హెల్త్ని కాపాడుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా.
2: ఓకే, సో పార్టీషన్ ఎందుకు, కానీ వివిధ ఫీల్డ్స్లో కూడా ఎవరికి గొప్పతనం వాళ్ళకుంటుంది. సో నా ఫీల్డ్లో AIML అనేది నేను గ్రేట్ అంట, తను బయోటెక్నాలజీ గ్రేట్ అంటది. బట్ ఏది తక్కువ కాదు కదా, రెండు ఒకే ఎక్కువే కాబట్టి సో బోత్ ఆర్ ది బెస్ట్ అని కూడా నేను చెప్పగలుగుతాను.
1: యా, ఇట్ సౌండ్స్ పర్ఫెక్ట్ నదియా. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను.
2: ఓకే,
1: మీ బ్రాంచ్ని ఒక మూవీ టైటిల్తో కంపేర్ చేయాలనుకుంటే ఏ మూవీ టైటిల్ పెడతారు?
2: సో మెషిన్ లెర్నింగ్ కాబట్టి రోబో మూవీ చూసే ఉంటారు. ఆ రోబో మూవీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నా కోర్స్ కి, ఆ మూవీకి.
1: ఓకే, అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వే టైటిల్ పెట్టాలనుకుంటున్నావు?
0: నేను నా సబ్జెక్ట్ టైటిల్తో ఏదైనా మూవీ టైటిల్ ఇవ్వాలి అనుకుంటే 7th సెన్స్ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నా.
1: 7th సెన్స్ ఎందుకు, చాలా మూవీస్ ఉన్నాయి కదా. మరి
0: 7th సెన్స్ మూవీలో వాళ్ళు ఫుడ్ గురించి, ఇంకా ఫారెస్ట్ లో మెడిసినల్ ప్లాంట్స్ గురించి కొంచెం రిలేటెడ్ గా చెప్తారు కాబట్టి నా సబ్జెక్ట్ కి అది రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి నేను ఆ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను.
1: బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు దాకా ఇన్ని విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక పాటను విందాం. సో సాహితి, నీకు నచ్చిన పాట ఏదన్నా చెప్పు.
0: నచ్చిన పాట అనేది ఏం లేదు, ఎందుకంటే మ్యూజిక్ అనేది మన స్ట్రెస్ని రిలీఫ్ చేసి, యాంగ్జైటీని తగ్గించి మనకు ఒక కామ్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి ఏ మ్యూజిక్ అయినా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వింటాం కాబట్టి అన్ని సాంగ్స్ ఇష్టమే. బట్ ఇంకా ఎక్కువ ఇష్టం అంటే గోదావరి మూవీలో నాకు మనసా వాచా సాంగ్ అంటే చాలా ఇష్టం.

0: మంచి పాట విన్నాం కదా, మరి ఇప్పుడు అకాడమిక్స్ తో పాటు కాంపిటీషన్స్ కానీ స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ లో కూడా మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేశారా?
1: నా గురించి, నేను కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే, ఫ్రమ్ స్కూల్ టైం నేను కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ స్టూడెంట్ని. అట్ ద సేమ్ టైం స్టడీస్లో కూడా, స్కూల్ వరకు కల్చరల్ అండ్ స్టడీస్ అనేది ఒక కాంబో ఉండేది నాకు. బట్ ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో స్టడీస్తో పాటు నాకు సాఫ్ట్ స్కిల్స్ అనేది కొంచెం అడిషనల్గా యాడ్ అయ్యింది. సో ఎలక్యూషన్, డిబేట్, ఎస్సే రైటింగ్ అండ్ ఆల్, ఇవన్నీ నాకు కొంచెం అడిషనల్ యాక్టివిటీస్ లాంటివి స్టార్ట్ అయ్యాయి ఫ్రమ్ కాలేజ్ టైం నుంచి.
0: సో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి మరి దాంట్లో, అండ్ నీ కెరీర్ ని కూడా ఎన్హాన్స్ చేసే యాక్టివిటీ ఏంటి నీకు?
1: నాకు డిబేట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పాయింట్ని తీసుకొని దాంట్లో ఉన్న రియాలిటీని బయట పెట్టాలి అంటే డిబేట్ చేస్తేనే ఒక మంచి పాయింట్స్ అనేవి బయటకు వస్తాయి. సో రియాలిటీ బయట పెట్టడం అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ కాబట్టి, సో ఐ వుడ్ ప్రిఫర్ డిబేట్.
0: గుడ్ వన్ నదియా. మరి నువ్వు సాహితి, నీకు ఇలా స్టడీస్తో పాటు ఇంకా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా?
2: నాకు స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి కమ్యూనికేషన్ స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి నాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ డేస్ నుంచి ఎలక్యూషన్స్లో, సెమినార్స్లో, ఇంకా డాన్సింగ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది.
0: సో నీకు సెమినార్స్ అండ్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, అది నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసింది?
2: సెమినార్స్ అనేది ఎంత మందిలో ఉన్నా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడే ఒక కమ్యూనికేషన్ స్కిల్ లాగా నాకు యూజ్ అయింది. ఇంకా డాన్సింగ్ అనేది నా మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అయింది.
0: ఓకే, బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు మన కాలేజ్ అంటేనే మనకి చాలా మెమరీస్ ఉంటాయి కదా, సో స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి?
1: స్కూల్ నుంచి కాలేజ్ వరకు అని చెప్తే, స్కూల్లో నాకు ఐ వాజ్ ఇన్ 9th గ్రేడ్ అనుకుంటా, నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ వచ్చింది. నేను యాన్యువల్ డే రోజు నాకు అందరి ముందు, అందరు పేరెంట్స్ ముందు, స్టూడెంట్స్ ముందు, ఓవరాల్ హోల్ స్కూల్లో ఒక బెస్ట్ గర్ల్స్ కేటగిరీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అనేది నాకు ఇచ్చారు. సో స్కూల్ టైంలో అది ఒక మెమొరబుల్ అండ్ లైక్ లిటిల్ విట్ నాట్ ఎ లిటిల్ విట్ బట్ లార్జర్ ప్రౌడ్ ఫీలింగ్ అది. ఇంకోటి కాలేజ్లో అంటే, నాకు కాలేజ్లో ఒక ప్రజ్ఞా క్లబ్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ నేను ప్రజ్ఞా క్లబ్ వన్ ఆఫ్ ది లీడ్ని అక్కడ. సో ఆ లీడ్ అనేది ఒక ప్లేస్. సో ఇట్ మోటివేటెడ్ మీ అండ్ ఇన్స్పైర్డ్ మీ త్రూ మై సీనియర్స్. సో ఇది ఒక మెమొరీ. ఇంకా ఫన్నీ మెమొరీ చెప్పుకోవాలి.

0: ఎందుకంటే మేము క్లాస్ మధ్యలో బ్యాక్ బెంచ్ కూర్చొని స్నాక్స్ ఓపెన్ చేసి తినడం, మళ్ళీ స్నాక్స్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, సో బాటిల్స్ పడేసి ఆ సౌండ్ మధ్యలోనే ప్యాకెట్స్ ఇలా ఓపెన్ చేసి తినేసేవాళ్ళం. సో అలాంటి ఫన్నీ మెమోరీస్, ఇంకా మంచి మెమోరీస్ కూడా ఉన్నాయి నాకు.
1: చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి నదియా. అలాంటి చిలిపి పళ్ళు భలే ఉంటాయి కదా కాలేజ్ డేస్ లో.
0: చాలా
1: అవును. మరి సాహితి, నీకు ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా?
2: మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే చాలా మెమరీస్. మనం పేరెంట్స్తో షేర్ చేసుకునేవి కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళతో చేసే చిన్న చిన్న గాసిప్స్, లెక్చరర్స్ మీద వేసుకునే చిన్న చిన్న సటైర్స్, ఇంకా బంక్ చేసినప్పుడు, తెలియకుండా రూల్స్ బ్రేక్ చేసినప్పుడు, కాలేజ్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ఏ వేరు.
1: అవును. మరి లెక్చరర్ మీద సటైర్స్ అన్నావు కదా, ఏ సటైర్ వేసేదానివి ఎక్కువగా, ఏ లెక్చరర్ మీద అండ్ ఎందుకో కూడా చెప్పాలి.
2: అవన్నీ చెప్పేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది.
1: అవునా? ఓకే ఓకే. ఇప్పుడు దాకా ఇంత ఫన్నీగా అండ్ మీ మెమరీస్ని షేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ జనరేషన్లో యూత్కి యోగా ఇంపార్టెంటా లేదా ఈ జిమ్ వర్కౌట్స్ ఇంపార్టెంటా, మీ ఒపీనియన్ ఏంటి? సో సాహితి నువ్వు చెప్పు ఫస్ట్, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు దీని మీద?
2: నా ఒపీనియన్ ప్రకారం రెండు ఇంపార్టెంటే, ఎందుకంటే దేనికి ఉండే ఇది దానికి ఉంది. జిమ్ అనేది బాడీని బిల్డ్ చేసుకోవడానికి, మజిల్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. యోగా అనేది మన మెంటల్ హెల్త్ కోసం ఇంపార్టెంట్, స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యోగా ఇంపార్టెంట్.
1: సో నదియా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ మాటల్లో?
0: జిమ్ అనేది ఇప్పుడు చాలా మంది యూత్ ప్రిఫర్ చేసుకుంటారు, యోగా అనేది ఓల్డ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు చెప్పాలంటే మీరు యోగాంధ్రాన్ని తీసుకోండి, ఫ్రమ్ ఓల్డ్ టు యంగర్ పీపుల్ దాకా యోగానే ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారు అక్కడ మేము చూడగలం. జిమ్స్ జిమ్స్ జిమ్స్ అని యూత్ వాళ్ళు అంటారు, బట్ యోగా అనేది స్టిల్ ఇస్ దేర్. అది సాహితి చెప్పినట్టు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండింటిని కూడా మాకు స్ట్రెంగ్త్ఫుల్గా ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్ అనేది కూడా యోగాలో ఉంటుంది కాబట్టి యోగా అనేది చాలా ఎక్కువగా మంచిది అని చెప్తాను. అట్ ద సేమ్ టైం జిమ్ తక్కువ అని కాదు, జిమ్ అనేది మజిల్ బిల్డింగ్ కోసం, బాడీ బిల్డింగ్ అనేవి దానికి ఉపయోగిస్తారు, బట్ యోగా బోత్, ఐ మీన్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్ చేసేదానికి యూజ్ చేస్తారు.
1: ప్రెసెంట్ యూత్ లైఫ్కి ఏది మెయిన్ అంటే, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ చాలా స్ట్రెస్ అని డిప్రెషన్ అని చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, సో ఏ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు?
2: టుడేస్ యూత్కి నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే, వాళ్ళని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. నెవర్ కంపేర్ దెమ్సెల్స్ విత్ అదర్స్, ఎందుకంటే ఎవరికి ఉండే పవర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇంకా డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ గురవ్వకూడదు, సోషల్ మీడియాని లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయాలి, ఈజీగా గివప్ ఇవ్వకూడదు, పంచువల్గా ఉండాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి దేన్నైనా, అంటే ఎక్కువ మైండ్కి తీసుకొని మార్క్స్ పేరెంట్స్కి బాధ పెట్టడం ఇలాంటివి చేయకుండా ఉండాలి.
1: యా బాగా చెప్పావు, అంటే ఎప్పుడు మనం ఆల్ ఈజ్ వెల్ టేక్ ఇట్ ఈజీ అంటూ ఉండాలి. సో నదియా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మరి
0: నేను యూత్కి ఇచ్చే ఒక సజెషన్, యాజ్ ఎ యూత్గా యూత్కి ఇంకో సజెషన్ ఇవ్వాలంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే ఇవ్వాలి, దానికి మించి నేను ఇవ్వలేను కూడా. బట్ ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే, మీరు గాంధీజీది ఒక కొటేషన్ చూసే ఉంటారు, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. మీరు వరల్డ్లో ఏదైనా చేంజ్ చూడాలి అని అనుకుంటే ఆ చేంజ్ ఫస్ట్ మీలో నుంచి రావాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా మంచి ఛాన్స్ వచ్చినా, ఏదైనా మా లైఫ్లో చేంజ్ వస్తే మేము సక్సెస్ఫుల్ అవుతాం, ఇదవుతాం, అదవుతాం అని అంటారు, బట్ కాదు. మీరు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి కానీ ఆపర్చునిటీస్ మీ ముందు రాదు, చేంజ్ అనేది మీలో నుంచి రావాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రాదు. సో కాబట్టి ఏదైనా మంచికి అయ్యిద్ది, ఏం చేయాలనుకున్నా మీరు స్టార్ట్ చేస్తేనే అది జరుగుతుంది, అదే జరిగిద్ది అంటే కాదు. సో బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్.
1: చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పావు నదియా. మీరు చెప్పిన మాటలు అన్ని కూడా యూత్కి ఎంతో కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్కి వెళ్దాం, రెడీనా మరి?
0: యా రెడీ.
1: ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి ఈ క్వశ్చన్, మీకు ఒకవేళ టైం మిషన్ దొరికితే పాస్ట్కి వెళ్తారా లేదా ఫ్యూచర్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో ఎందుకు వెళ్తారో కూడా చెప్పాలి.
2: పాస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసాం కాబట్టి ఫ్యూచర్కి వెళ్తాం, ఫ్యూచర్లో జరిగేవి చూస్తాం కాబట్టి ఒకవేళ ప్రెజెంట్లో జరిగేదానికి కాజే ఫ్యూచర్ అయితే దాన్ని ప్రెజెంట్లోనే చేంజ్ చేసుకుంటాం.
1: దట్ స్మార్ట్ వన్ సాహితి. మరి నదియా నువ్వు చెప్పు.
0: నేను ప్రెజెంట్ జరిగే టైంని బట్టి ఎక్కడ వెళ్ళాలో చూస్ చేసుకుంటా. ఇఫ్ ప్రెజెంట్ జరిగేది నాకు రిగ్రెట్ అయింది అనుకోండి, పాస్ట్లో ఇది కరెక్ట్ చేసుకుంటే నా ప్రెజెంట్ బాగుండేది అని అనుకుని నేను పాస్ట్కి వెళ్ళి అది సరిదిద్దుకొని ప్రెజెంట్ అనేది కొంచెం స్మూత్గా డీల్ చేసుకుంటా. అదే పాస్ట్ అనేది నేను వెళ్ళలేను, నేను ఐ కాంట్ చేంజ్ అంటే నేను ఫ్యూచర్కి వెళ్ళి తెలుసుకుని పాస్ట్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్లీగా డీల్ చేసుకుంటూ వెళ్తాను.
1: బాగా చెప్పావు నాద్య. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్, మీరు క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఆలోచించాలి మరి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ నాద్య నిన్ను అడుగుతాను. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఈస్ మూవింగ్ నార్త్, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వైపు వెళ్తుంటే దాని స్మోక్ ఏ డైరెక్షన్లో వస్తుంది? చెప్పాలి మరి జాగ్రత్తగా థింక్ చేసి.
0: ఎలక్ట్రిక్ ట్రైన్కి స్మోక్ ఎందుకు వస్తుంది?
1: అవును నాది, ఆ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా విని స్మార్ట్గా ఆన్సర్ చేసావు. మరి సాహితి, ఇప్పుడు నిన్ను. ఒక డిక్షనరీలో ఏ వర్డ్ని ఇన్కరెక్ట్లీగా ప్రొనౌన్స్ చేస్తాము?
2: ఇన్కరెక్ట్లీ అనే వర్డ్ని
1: మొత్తానికి నువ్వు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాహితి. అంటే మీరిద్దరు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వింటున్నారనమాట. ఇప్పటిదాకా ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో నాది ఫేవరెట్ సాంగ్ ఏంటి?
0: నా ఫేవరెట్ సాంగ్, నేను యూజువల్లీ సాంగ్స్ అంత ఎక్కువగా వినను. ఏదైనా వింటాను అని అనుకుంటే లైక్ కొంచెం మూడ్ రిలాక్సింగ్ గాను ఏదైనా కూల్గా స్మూత్లీగా వెళ్ళే సాంగ్స్నే ఎక్కువ వింటాను. నేను శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో సిరి వెన్నెల అనే సాంగ్ ఉంటుంది, అది కొంచెం ఫ్లోయిగా లైక్ రిలాక్సింగ్గా ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది. సో నేను అది ఎక్కువగా వింటూ ఉంటాను.

0: ఆపర్చునిటీస్ ని స్టూడెంట్స్ కి ఇచ్చి చాలా మోటివేట్ చేస్తున్నారు అండ్ ఇన్స్పైర్ కూడా చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఆకాశవాణి అనేది ఎప్పటికన్నా గుర్తుండిపోయేలా ఉంటుంది.
1: సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
2: మీరు ఇంతవరకు వందే ఆర్జీ కార్యక్రమం విన్నారు.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిర్లో కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట చిత్రం చిత్రానికి నీహాల్ ఉషా పాడారు. రచన కులశేఖర్.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి రిలే వింటారు.

పేరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి

0: మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub. And from there, they can connect to 17 cities across the world. And now, taking the similar concept, in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాలియా బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సి రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్,

0: మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్ కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ వింటారు.

తోటకోడళ్ళు చాలా ఒక్క పుణ్యాత్తులు. మా ఎండకిళ్ళ వారిని ఎడకేసి ఆకులను వారే కన్నం పెడతారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారు. 6 మంది తోటకోడళ్ళు, ఎవరి దేవికి ఏ నోము.

పెట్టి ఒక పొడుగున్నారు. ఎంత చక్కగా వీరు ఉన్నారా ఇరుగో నీ పొరుగమ్మను అడుగుతుంది. అమ్మా ఎవరి పిల్లలు కాదమ్మా, నీ మరిది కొడుకులు ఉన్నారు, నీ తోటి కోడళ్ళ పిల్లలు ఉన్నారు. అమ్మా చక్కగా నాకన్నా వేడెనకాలు వచ్చారు, చక్కని బాలల కన్నారు. అమ్మా ఈ పిల్లలు చల్లకి

దగ్గరకు వచ్చింది, మరిది కొడుకుల దగ్గరకు వచ్చి అమ్మా ఎక్కడ లేని వాడు ఏడుస్తుంది నారాయణ వస్తుంది. ఎందుకు పెద్దమ్మా ఏడుస్తున్న మేమవుతావు బాబు, చక్కగా మీ నాన్నలే నాకు మర్దులు అవుతారు, మేము తోటి కోడలం బాబు, నాకు కూడా బిడ్డలు లేరు, చక్కగా నాయన పాలు పోసి పరమాన్ని వండుతాను, నెయ్యి పోసి నీతి గారు వండుతాను. మా ఇంట్లో భోంచేయండి పెద్దమ్మా, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాం, రేపు వస్తాం పెద్దమ్మ. అలాగే బాబు మర్చిపోకండి, మధ్య కొడుకులతో చెప్పి చక్కగా నారాయణమ్మ, చక్కగా నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది అమ్మా, పాలు పోసి పరమాన్యం ఉండింది, నెయ్యి పోసి గారెలు ఉండి కొడుకులకి చక్కగా అమ్మా ఏమేసింది, చక్క జిల్లెడాకులు ఇస్త్రాకు పుట్టింది, ఆరు మందికి ఆరు ఇస్తట్లేసింది, ముద్ద ముద్ద వండం వేపెట్టి

కడుపులోకి పోయామా అలాగైనా చక్క నారాయణమ్మ చక్కగా సున్నం కుండ కాడకొచ్చి చేతుడు సున్నం చెంబులో కలిపి ఆరు మందికి ఆరు గలాసులు ఇచ్చింది మధ్య.

చూసింది నారాయణమ్మా, అమ్మాయి పిల్లలు ఎక్కడో చస్తారనుకున్నా, నా ఇంట్లో చచ్చిపోయారు. అయ్యో నారాయణమ్మ, చక్కగా కాలు కూడా తడపగట్టి దాని ఇంటి వదిలేముందమ్మా, పాడి వెళ్ళి ఇప్పుడు భయం ఉంది.

ఉంది, తాలి కూడా తడపగట్టి మాయలోన పాలు అలవేసానమ్మా. పెట్టి పైన కంచి కొట్టి మర్యాదలు.

0: మర్యాద లేకుండా ఇంట్లో ఉంది.
1: ఏమి ఎరగనట్టుగా ఇంట్లో ఉంది
0: నారాయణమ్మ, ఏమి ఎరగనట్టుంది నారాయణమ్మ. కథ లేకుండా ఇక్కడ బిడ్డల కన్నా తల్లులు, అయ్యో బాలల కన్నా కన్న తల్లులు. మా పిల్లలు చాలా పొద్దు పోయింది, ఇంకా ఇంటికి రాలేదా. పంతులు గారింటికి వచ్చారు. అయ్యో పంతులు గారు, ఏమయ్యా మా పిల్లలేరి, అమ్మా ఎప్పుడో పడి వదిలేసేందమ్మా, ఎక్కడ ఆడుతున్నారో వెళ్ళి చూసుకోండి. ఊరంతా కలదిరిగారు, ఎక్కడ చూసినా పిల్లలు లేరు. నాయన ఎక్కడికి వెళ్ళిపోయారు చిన్ని బిడ్డలు? ఆరు మంది తోటుకోడళ్ళు చక్కగా నారాయణమ్మ ఇంటికి వచ్చారు. అమ్మా నారాయణమ్మ, మా బిడ్డల చూసాము, మాకేం తెలియదమ్మా బిడ్డలు, నాకు తెలియదు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారని

గారు చెక్కలేని ఏడుచుకుంటే వెళ్ళిపోతున్నారు. అమ్మా ఈ బాలను తీసుకురావటం, అమ్మా మందు పెట్టి నూతులో వేయటం, అమ్మా దాసీ రవణం ఉంది నారాయణం కింద దాసీ రవణం అమ్మ ఏడేడు మేడలు కడిగి చక్కగా తూడిచి ముగ్గేసేది అమ్మా నారాయణమ్మ. అమ్మా వరహానగ ₹4 వరహ ఇచ్చేది అమ్మా చక్కగా నారాయణమ్మ. బాలను చంపి చూసింది ఎక్క నారాయణమ్మే పొద్దున్న తీసుకొచ్చిందమ్మా మందు పెట్టి నూతులో వేసింది చూపిస్తాను రా అన్నని ఆ దాసీ రవణమ్మ. 6 తల్లి గారిని చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా సొప్ప పిండిల్లాగా తేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ స్వనాయన మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో మనసు ఎలాగొప్పిందో అమ్మా మా బిడ్డను చూపెట్టావు ఇంతే చాలని అమ్మా 7 బంగారు నగ 6 తోటుకోడళ్ళు నగల మూట చక్కగా ముసమ్మ చేతికి ఇచ్చాను. మా అమ్మ ఎక్కడ నువ్వు పనిచేయక్కర్లేదు ఈ డబ్బు నువ్వు కూర్చొని తినచ్చు. అయ్యో ఎవరి బిడ్డలు వారెత్తుకొని కలిగారు కూడా నూతులు పడ్డారా మరి పిల్లలకి తల్లిని చూపించాను బాగుండు బతికే వారు వాలే వారే పోయారు ముసలి ప్రాణం ఉంటే ఎందుకు పోతే ఎందుకు అమ్మాయి నగల మూట కూడా నూతులు వేసి

ఇచ్చేదాన్ని 14 రూపాయలు సంవత్సరానికి బుద్ధి బుద్ధి ఇచ్చేదాన్ని లేకపోతే

లాగా ఇక్కడ ఆ శంకరుడు కళ చూశాను, ఆ గంగాదేవి బాగా చూసింది. పుణ్యం వచ్చి నూతిలో పడది, పాపం వచ్చి ఊరేగుతుందని ఆ భగవంతుడు శంకరుడి దగ్గరికి గంగాదేవి వెళ్ళిపోయి, అయ్యో చక్కగా ప్రాణేశ్వర చక్కగా చచ్చిపోయిన వారిని బ్రతికించండి అలాగేనని కోరుడు ఊతేశాడు భగవంతుడు. గంగాదేవి చక్క ఉప్పొంగి పడుకున్న వారు లేసినట్టుగా మా పక్క మెట్టు దులుపుతూ దిగుదిగ్గున లేశారు. బాబు మేము చచ్చిపోయారమ్మా, అయ్యో తాతయ్య మేము చచ్చిపోయామా, అయ్యో శంకర సర్వేశ్వర మా అక్క నారాయణమ్మ బిడ్డలు చంపి నూతులో వేసింది, అందుచేత మేము చచ్చిపోయాం. అవునా అమ్మా, మా ముసలమ్మ నేను చచ్చిపోయాం, ఈ కొడుకులు చచ్చిపోయారని తల్లిలు చూపించాను, ఈ తల్లులే నగల మూట నాకు ఇచ్చారు, ఈ నగల మూట నాకెందుకు పాపం వస్తుందని నగల మూట నూతులో వేసి నేను కూడా చచ్చిపోయాను. మా అమ్మ నువ్వు చాలా మంచిదాన్ని, ఆ డబ్బు కానీ తీసుకుని

చక్కగా నారాయణ అమ్మ కళ్ళ చూసి మా ఎవరు మేడల్లో వాళ్ళ హాయిగా ఉన్నారు, శంకరుడు కళ్ళ చూశాను, మా వారు వీరు చెప్పంగా విన్నాను, మా నారాయణ మిండికి ఆళ్ళ భిక్షానికి వెళతాను, అమ్మా ఏమి ఇస్తుందని ఆ భగవంతుడు శంకరుడు ఆ జంగవేషము ఏ రీతిగా కడుతున్నాడు అమ్మా.

బియ్యం పోసుకునే గాదులు, అయ్యో ఏమీ లేదు వెళ్ళిపోవయ్యా, అమ్మా కాశీకెళ్ళే, నేను ముసలాయిని, మానందకెళ్ళే నేను ముసలోని, అమ్మా వండు వండు గుప్పుడు పెట్టమ్మా, కాశీలో నీ పేరు చెప్పుతమ్మా నారాయణ. ఎక్కడికి వచ్చింది, దాని దగ్గరకు వచ్చి దోషుడి బియ్యం చేత పెట్టింది.

చేసుకుందనారాయణం మళ్ళీ ఎక్కడికి వచ్చిందమ్మా? చక్కగా 6 సంవత్సరాలు మా సోళ్ళు ముక్కుపోయి సోళ్ళు అమ్మా పురుగులు పెట్టి ఉన్నాయి. అమ్మా దంపు చెరిగితే చుట్టుపోతుంది, బాగు చేస్తే మట్టి పోతుంది. అమ్మా మట్టో చుట్టో పొట్టలో పడుతుందని నారాయణమ్మ మంచి నీళ్ళతో ఎస్తలు పెడితే

ముసలోడు పాపం, మయా పళ్ళున్నాయో లేవో, క్లాసులో నా పేరు చెప్తాడంట. అలాగే నారాయణమ్మ అమ్మా చొక్క కాకుండా కాడకొచ్చి చేతుడు చూడు సోపా, చేతుడు

నాకేం లాభము? నిన్ను తాగానంటే ఒక్క పూట ఆకలి సేపోతుందో. మరి కుండలో వేసుకుంది నారాయణమ్మ. ముసలోడు పాపం అమ్మా చక్కగా అక్కడికి వచ్చిందమ్మా. డంపు పెట్టి కాడికి వచ్చింది. కప్పుకుంటే ఎచ్చగా ఉంటుంది. ఒక చీర తీసింది పాత చీర. అమ్మా పరుసుకుంటే మెత్తగా ఉంటుంది. చలికాలం అని పాత చీర చేత పెట్టి ముందుకి అమ్మా ఏడు అడు ఏడు మేడలో కూడా దాటానా. వరహాల కొట్టుకు వచ్చింది. ఒక వరహా చేత పెట్టింది. వరహానగా 4 రూపాయలు. ఓన్లే ముసలోడు చుట్టుముక్క.

ఆటంకిస్తే నాకేం లాభము? అన్ని మళ్ళీ వరహాలు కొట్టో చేసుకుంది నారాయణ. భగవంతుడు శంకరుడికి ఏమిస్తా బుద్ధి పుట్టలేదు నారాయణ.

0: వెంకయ్య, మా బాగా చూశాడు శంకరుడు. అన్నం పుట్టిస్తాను నారాయణమ్మ, అన్నంలో వేస్తుంది వేయట్లేదు అయ్యో సున్నమని ఆ భగవంతుడు శంకరుడు సంచి నుండి అన్నం పుట్టించాను. అయ్యో తాతయ్యో, ఈ అన్నం నా ఇంట్లో ఉంటూ 3 రోజులు తిందును, ఎందుకంటే అన్నం ఏం చేస్తావు? నా ఇంట్లో మనమల గల్లవాడిని, మునుమనవల గల్లవాడిని, కోడళ్ళ గల్లవాడిని, కొడుకుల గల్లవాడి, ఇద్దరు భార్యలు గల్లవాడి, అమ్మా నీ నెల్లాలు అందరికి పెట్టాలి. అలాగే తాతయ్య చక్కగా అన్నంలో సున్నం వేసును, అమ్మా ఉట్టన్నం పెట్టావు, పెట్టిన ఫలితం ఉండదు,
1: ఫలితం ఉండదు.
0: కొద్దిగా పచ్చడుంటే అమ్మా బోళ్ళు జాడీలు ఇంటి నిండా అమ్మ జాడీలు ఉన్నాయి,
1: కూరన్నాయమ్మా
0: కూర వండుకోలేదు. ఏమిటంటావు అమ్మా నీనా చక్కగా దావత అవుతాను. నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది? ఏది సారాలకు వచ్చి చక్కగా నారాయణమ్మ చక్కగా పేడ కూడా చేత పెట్టి అన్నం ఏంటమ్మా నల్లగా ఉంది. ఇందాక చేశాను తాతయ్య గోంగూర పచ్చడిని, ఏది పేడ చాలా వేసానమ్మా. అన్నం

అమ్మాయి ఎవరో చెప్తూ ఏదో కదా అనుకున్నా, ఆ గుడ్డ నదిలో పారవేసిన గంగాదేవి కళ్ళ చూశాను. అయ్యో పరమేశ్వర, నీకు లేను వస్త్రం నాకెందుకని తల్లి దరికొచ్చి పోయాను. భగవంతుడు శంకరుడు పారబెట్టి చక్కగా చూసింది. అందులేముందమ్మా, కంది గింజ ఉంది పుట్టిపోయిన గింజ. అమ్మా నారాయణమ్మ దొరికిందని, ఆవిసి దొరికిందని భగవంతుడు శంకరుడు ఏటు ఒడ్డున కుదురు వేసి కుదుట్లో రా మొక్క వేసినాడా. కందికాయ అన్ని అమ్మా గట్టిపోయిన గింజ, అన్ని పుచ్చిపోయిన గింజ, గట్టి గింజ ఒకట్లేదు. అమ్మా నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ చక్కగా అమ్మా నాకు పేడా సున్నం ఇచ్చావు కాబట్టి పేడలోను పురుగును నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ కథలాగున్నది. ఇక్కడ చక్క ఏడు మంది అన్నదమ్ములు గంగాస్థానానికి వెళ్ళారు, వారి కథ చెప్పాలి. అన్నదమ్ములు మా ఆరుముద తమ్ములు చక్కగా స్నానాలు చేసి చక్కగా బ్రాహ్మణులతోటి మంత్రాలు చదివించుకొని చక్కగా డబ్బులు దక్షిణిస్తున్నారు. ఇక్కడ చక్కగా గోపయ్య

0: కొబ్బరికాయ కొట్టి అమ్మా అయన్నీ మనకు అవసరమా, డబ్బులన్నీ అయిపోతాయి. అమ్మా నారాయణ మెలాడుతో గోపయ్య కూడా అలాంటి వాడు. అమ్మా రాగి డబ్బుతోటి అమ్మా ఊ ఆ కాశీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఒక ఇంటికి వచ్చింది అయ్యో చక్కగా. అమ్మా గోపయ్య మా ఆరు మంది తమ్ములు, ఆరు మంది తోటుకోడళ్ళు, ఆరు మంది కొడుకులు చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. భగవంతుడు శంకరుడు కళ చూసిన అమ్మా నారాయణ ఇంటికి వెళ్ళాను, పేడస్తున్న ధర్మం ఇప్పుడు కొడుకునిస్తాను, కొడుకునిస్తాను ఏమంటారు. అయ్యో శంకరుడు మారుతుందో అని మళ్ళీ ముసలి ముసలు జంగమయ్యి అయ్యో గా ఎక్కడ పుట్టాడమ్మా, చక్కగా నారాయణ ఇంటికి పుట్టి గణగణ దేవుడు గంట కొట్టినాడా. మళ్ళీ వచ్చాడు బయటికి, ఇంకా తాతయ్య గారికి బుద్ధి రాలేదు. ఏంటమ్మా తాతయ్య, అమ్మా అమ్మ నారాయణమ్మ కొడుకునిస్తాను, కొంగు పట్టావమ్మా నారాయణమ్మ. అయ్యో అయ్యో తాతయ్యో కొడుకునిస్తావా చాలే. మొన్నే చక్క సరకారి ఆయన వచ్చాను, ఐదు వరహాలు ఇచ్చాను, ఐదు రూపాయలు నాకు ఇచ్చావంటే గాజులు వేసుకుంటాను, పన్ను కట్టాను. అమ్మా అలాగనా, పుడితే వాడికి పురుడు చేయాలి, పెరిగితే వాడికి వాడికి సాగు చెయ్యాలి. లేదయ్యా నా కొడుకు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగేనే భగవంతుడు, ఆ భగవంతుడు శంకరుడు బోరుడి పుతేసిన అమ్మా నారాయణమ్మ
1: ఖర్చులేదు.
0: అబ్బాయి కూడా, అబ్బాయి కూడా చాలదు అమ్మా.
1: ఖర్చూరు పండు ఇస్తాను,
0: ఖర్చూరు పండు చక్కగా అనుభవించి ఉత్తరాది మింగేసింది. ఆ చూడ చక్కర కొడుకు మారుడు మా నారాయణమ్మ కడుపులో ఎలా జన్మిస్తుంది.

అండి బాలుడు. మాస్టర్ ఎలాగున్నాడమ్మా మల్లికార్జున, వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు. మా శంకరుడు 100 మంది కలిగాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అబ్బాయి. అమ్మా చక్కని ఒక కుమారుడు, మా ఏళ చక్కగా మన సేనుందే, మన ఎకరం పొలంలో మా ఎకరం పొలంలో చక్కగా అమ్మ దోసపాదు వేద్దాం, వేద్దామని పాదు చక్కగా మా చక్కగా పాదు వేసింది శంకరుడు మాయ వల్ల చక్కగోడనే కాత కాసినమ్మా. కొడుకును కూడా ఆ తోటలో మంచి కట్టి మంచి మీద కాపాలు పెట్టానమ్మా. మా తల్లిదండ్రులు దోసకాయలు ఎరగ్గాసాయి. అయ్యో అమ్మా తల్లిదండ్రులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయారు. అయ్యో ఏమి ఇవ్వాలి బాబు, ఇవ్వనను మల్లయ్యా వెళ్ళిపోతాను. అమ్మా ఎలాగాని అమ్మా చక్క పాకెనకాయలు ఉంది పుచ్చపాదు, చక్కగా అమ్మ దోసపండు బాగా ముగ్గుపోయింది. అయ్యో తాతయ్యకి ఇస్తాను తింటాడని చక్కగా కోసి చక్కగా మళ్ళీ చక్కగా తాతయ్య గారికి ఇచ్చాను. తాతయ్యగా ఆ తాతయ్య శంకరు, అమ్మా నాయన తల్లి మంచిది కాదు, తల్లిదండ్రి మంచోళ్ళు కాదు. అయ్యో చక్కగా కలపాత్మలు అమ్మ పాపాత్ములు ఆయన ఆకలి కూడా తీర్చను మల్లికార్జున, శంకరుడు తీర్చను. ఎంత మంచివాడు అని.

వచ్చారు. అమ్మ గోపయ్య నారాయణమ్మ వెళ్ళి వచ్చారు. అమ్మ ఒక కాయ తప్పు వస్తుంది. బాబు కాయ ఎవరికైనా ఇచ్చావా? అమ్మ నాకు తెలియదమ్మా, నిజంగా చెప్పు. అమ్మా ఇందాక ఒక తాతయ్య గారు వస్తే ఆకలి ఆకలి అన్నాడమ్మా, దోసపండు ఇచ్చారు. అలాగిస్తే మన ఇల్లు గుల్ల అయిపోతుంది. ఏమండో గోపయ్య గారు, ఇలాంటి అబ్బాయి మనకొద్దు. మనం ఎక్కడికన్నా వెళ్తే అబ్బాయి గుల్ల చేసేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకోండి, తలకాయ పట్టుకుంటాను. ఆ మల్లయ్యని రెండు ముక్కలు తగవేసి భగవంతుడు అయినా నా వల్ల నువ్వు చచ్చిపోయావని మల్లికార్జున అయిపోయినాడా భగవంతుడు. మల్లికార్జున వెళ్ళిపోయింది. ఆరు మంది తోటకోడళ్ళు, ఆరు మంది మర్దులు, ఆరు మంది కొడుకులు, మా వారొక పుణ్యాత్తులు.

0: మీరింతవరకు ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిర్యాల రంగమ్మ బృందంచే తంబూరు కథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం వింటారు. చిత్రం సింహాసనం, ఆలపించిన వారు రాజ్ సీతారాం, పి సుశీల, రచన వేటూరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్టంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటల్లో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో

0: 9,05,000 రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 9,05,000 రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975 విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. अरे वाह, భలే గుందే.
4: చిక్కుకున్నాడు.
5: UPI పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
1: RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
11: Good morning, I'm Dr. Vanilla, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of comfort.

0: split families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
4: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం వింటారు.
5: మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కానీ ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలను నష్టపోకుండా చూడగలం. మరి ఆహార పదార్థాలు వండేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలను మనతో చర్చించడానికి డాక్టర్ ఎం పద్మజ గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మజ గారు.
6: నమస్కారం అండి.
5: పద్మజ గారు, సహజంగా ఆహార పదార్థాలను వండేటప్పుడు ముందుగా మనం చేసే పని ఏంటంటే వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించడం. మరి ఆ ముక్కలను ఎలా కత్తిరించుకోవాలి, ఏ సైజులో ఉంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలను చెప్తారా?
6: సాధారణంగా మనం కూరగాయలని కోసిన తర్వాత కడుగుతూ ఉంటామండి. అలా కాకుండా ముందు బాగా కూరగాయలు కడిగిన తర్వాత, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి, వాటిని కడిగిన తర్వాతనే కోసి నీళ్ళలో వేయకుండా మనం వంట మొదలుపెట్టిన తర్వాత ముక్కలు కోసి వెంటనే వంట చేసే దానిలో వేయడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే మనకి ఉన్న పోషక విలువల్లో నీటిలో కరిగే విటమిన్లు చాలా ఉన్నాయి, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేవి. ఇవి మనం కోసిన తర్వాత నీళ్ళల్లో వేయడం వల్ల పోషక విలువలన్నీ నశించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద ముక్కలుగా కొయ్యడము, ఏదైతే మనం తోలు తీసేస్తూ ఉంటామో వీటికి చెక్కుతూ ఉంటామో అది ఎంత సాధ్యమైనంత వరకు అంత అంత సన్నగా తీసుకుని పెద్ద ముక్కలు కోసుకుని వండుకోవటం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల పోషక విలువలు అనేది ఎక్కువ నశించకుండా ఉంటాయి.
5: మరి ఆహార పదార్థాలను ముక్కలుగా కోయడం కాకుండా తురమడం ఇలా చేస్తూ ఉంటాము, మరి దీనివల్ల
6: మనం ఎంత చిన్న ముక్కలు కోసి ఎంత సన్నగా తురుముతామో అంత పోషక విలువలు నశిస్తూ ఉంటాయండి. సహజమైనంత వరకు ఎంత పెద్ద ముక్కలుగా కోయొచ్చో మనం అంత చేసి పెద్ద ముక్కలుగానే చేసుకుని మనం వండితే కనుక, అంటే ఎంత తక్కువ మనం ఫుడ్ని హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి. అంటే ఎంత తక్కువ మనం చేతులతో ముట్టుకోవడం కానీ నీళ్ళల్లో కడగకుండా ఉండడం వల్ల పోషక విలువలు మనం కాపాడుకున్న వల్ల అవుతాము.
5: ఇప్పుడు గోరుచిక్కుడు ఇలాంటి కూరలు వండేటప్పుడు ముందుగా వాటిని ఉడకబెట్టి తర్వాత నీళ్లు వంపేసి తర్వాత కూర వండడం చేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి కరెక్టా?
6: గోరుచిక్కుడు కాయపాటిని మీరు ఉడకబెట్టి కూర వండితే గనక పర్లేదండి. అదే ముక్కలు కోసి మళ్ళా నీళ్లలో ఉడకబెట్టి నీళ్ళన్నీ పడబోసేటప్పటికి మనకు దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతున్నాయి. పీచు పదార్థం అనేది మాత్రమే మనకు ఒంట్లోకి వెళ్తుంది, కానీ దానిలో ఉన్న పోషకాలు అనేది మనకి అందవన్నమాట శరీరానికి.
5: మరి అలా కాకుండా ఉండాలంటే ఎలా ఉండు?
6: ఒకవేళ మన కూరగాయలు ఉడకబెట్టకుండా కూర చేయలేము అనుకున్నప్పుడు తగినన్ని నీళ్లు గిన్నెల్లో కానీ మీరు వండే పాత్రలో కానీ ముక్కలు వేసిన తర్వాత అవి మునిగే వరకే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి తక్కువ సేకలో, మనమేమో త్వరగా అయిపోవాలి వంట అని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి గబగబ పొంగురానిచ్చేసి వంపేసి వండేస్తూ ఉంటాము. అలా కాకుండా కూర ముక్కలు ఎంతవరకు అయితే మునుగుతున్నాయో అంతవరకే నీళ్లు పోసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే, లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా సరే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నీళ్లు పెడితే మనం ఎక్కువ టైం పై మీద పెడతాం కాబట్టి పోషక విలువలు పోతూ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్కువ వేడికి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తున్నామో అంత పోషక విలువలు పోతూ ఉంటాయి. కాబట్టి సన్నసగన ఉడకబెడుతూ నీళ్ళన్నీ ఇంకిపోయినాక దాన్ని కూర చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి.
5: పద్మశ గారు, మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల పోషకాల పరంగా ఆహారంలో ఏమైనా లాభాలు ఉంటాయా?
6: మీకు ఏవైతే నీటిలో

0: ఏవి ఉన్నాయి అన్నాం కదండి, అవన్నీ కూడా పోషకాహారాలన్నీ కూడా మీకు అందులోనే ఉండిపోతాయి. ఎందువల్లంటే మీరు ప్రెషర్ కుకింగ్ చేసేటప్పుడు మూత పెట్టి చేస్తాము. ప్రెషర్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఉడకటం వల్ల పోషకాలు నశించడం అనేది జరగదు. మనం తక్కువ టైంలో తొందరగా వంట చేసిన వాళ్ళని అవుతాము. మూత పెట్టడం వల్ల ప్రెషర్ కుకింగ్ లో ఎక్కువ టెంపరేచర్ వరకు, అంటే 100 డిగ్రీల దగ్గర మనం ఉడకబెడితే అన్ని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. ఆ 100 డిగ్రీలకి రైజ్ అవటం అనేది కుక్కర్ లో త్వరగా జరుగుతుంది. కాబట్టి మీకు త్వరగా వంట అవుతుంది, పోషక విలువలు అనేది నశించడం అనేది చాలా తక్కువ. కాబట్టి ఎంత వీలుంటే అంతవరకు ప్రెషర్ కుక్కర్ తో. అది ఇంకొక ప్రెషర్ కుక్కర్ లో ఉన్న లాభం ఏంటి అంటే అండి, మీరు పెట్టే ఆహార పదార్థం అనేది డైరెక్ట్ గా నీళ్లతో కాంటాక్ట్ లోకి రాదు. మనం కింద నీళ్లు పోస్తున్నాం, పైన వేరే పాత్రలో పెడుతున్నాం, కాబట్టి మీరు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఉడికిపోతుంది. ఆ పైన ఉన్న ఆవిరి ఏదైతే బయటకు వెళ్లకుండా మూత ఆపుతుంది, కాబట్టి అదే ఆవిరి వేడి లోపల ఉండడంతో త్వరగా మీకు వంట జరుగుతుంది అన్నమాట.
1: ఇప్పుడు బియ్యం ఇలాంటివి మనం కడుగుతూ ఉంటాము, మరి ఈ బియ్యం కడిగే పద్ధతి ఎలా ఉండాలి పోషకాలు పోకుండా ఉండాలంటే?
0: ఇదివరకు మన పూర్వీకులు తంబుడు బియ్యం వాడేవారండి. ఇప్పుడు మనమేమో పాలిష్ బియ్యంలోకి వెళ్ళిపోయాము. దానికి పాలిష్ పట్టేటప్పుడు పౌడర్ కోటింగ్ వేస్తారు, 2-3 పౌడర్ కోటింగ్ వేస్తారు. సో మనం కడుగుతూ ఉండగా ఏమవుతుందంటే నీళ్లు తెల్ల రంగులో వస్తున్నాయని 1-4 సార్లు 5 సార్లు మళ్ళా వాటర్ అంతా ప్లెయిన్ అయ్యే వరకు కడుగుతున్నాము. మనం దంపుడు బియ్యంలోనే నుంచి పాలిష్ దానిలోకి వచ్చేటప్పటికే, తెల్ల బియ్యంలోకి వచ్చేటప్పటికే పోషక విలువలు నశించిపోతున్నాయి, మిల్లింగ్ అప్పుడే పోతుంది. ఇంకా ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనం 4-5 సార్లు కడగటం వల్ల మిగిలినన్ని కూడా పోతున్నాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మనం తింటున్నాం తప్పితే విటమిన్లు ఖనిజాలు అన్ని కూడా పోతున్నాయి. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు కడగాలి లేదా నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు 1 సారి లేదా 2 సార్లు మాత్రమే మంచినీళ్లతో కడిగేసి ఆ నీళ్లలోనే నానబెట్టించండి.
1: అంటే ముందు బియ్యాన్ని కడిగాక ఆ తర్వాత
0: ఆ నీళ్లనే మనం వండడానికి ఉపయోగించుకోవాలండి. అప్పుడు మళ్ళా పడిపోయకుండా అదే నీళ్లతో నానబెడితే మీకు త్వరగా వండుకున్న వాళ్ళం అవుతాము, తర్వాత పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: కొంతమంది బియ్యం ఎలా వండుతారంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి తర్వాత వారుస్తూ ఉంటారు. మరి
0: ఎక్కువ నీళ్ళతో కడిగినా ఒకటే అండి, వన్నం వండి వార్చినా కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి. అందుకని ఇదివరకు అత్యవసరం అనేవారు మనకి కొంచెం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వండేవారు. అలా చేయొచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల మనకి పోషక విలువలు పోకుండా ఉంటాయి.
1: ఇంకా బెస్ట్ ఏంటంటే దంపుడు బియ్యం మళ్ళీ ఈ రోజుల్లో వస్తున్నాయి బ్రౌన్ రైస్ అని, అది వండుకోవడం బెటర్,
0: మంచిదండి. ఎందుకంటే మీకు కావాల్సిన పీచు పదార్థాలు కానీ అన్ని కూడా దంపినప్పుడు ఏమవుతుందంటే పైన ఊక మాత్రమే పోతుందండి. అదే మనం తెల్ల బియ్యం పాలిష్ బియ్యంకి వచ్చేటప్పటికి దానిలో పైన ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని పోతున్నాయి. ఆ పౌడర్ కోటింగ్ వల్ల ఇంకా కడుగుతున్నాం మనము, ఇంకా అసలు ఉన్నది కూడా మొత్తం పోయి మనకు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది మనకి. దాని వల్లనే మనకు ఊబకాయం అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని.
1: ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థం ఉడికించుకునేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే నీళ్లు ఎంత పోసుకోవాలి?
0: ఎంత మీకు ఉడకబెట్టాలి తప్పదు. ఇప్పుడు క్యారెట్ అలాంటివి అనుకోండి, మీకు ఉడకబెట్టాలి తప్పదు. అలా అన్నప్పుడు ఎంతవరకు పడుతుందో ముక్కల పైన నీరు ఒక లేయర్ లాగే కనిపించాలి, అంతవరకే. లేదు, ఇప్పుడు బంగాళదుంపలు అలాంటివి ఉడకబెట్టాలంటే ముక్కలు కొయ్యకుండా దుంప పాటనే దుంపను కడిగేసి ఉడకబెట్టి తర్వాత కోసుకోవడం మంచిదండి.
1: తర్వాత
0: తొక్క తీసి కొయ్యడం అనేది మంచి పద్ధతి.
1: ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నప్పుడు పాలకూరని మనం రుబ్బి ఆ తర్వాత ఉడికించడం ఇలా చేస్తుంటాం, లేకపోతే ఉడికించి రుబ్బడం కానీ, మరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఏమైనా పోతాయా?
0: నీటిలో సరిపడా నీరు పోసి ఉడికించి రుబ్బితే ఏమీ పోదండి. అలా కాకుండా ఆకు ఉడకాలని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసి ఆ నీళ్లు వంపేస్తే కనుక మనకు పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా పోసి మిక్సీ పెట్టినా ఏం చేసినా కూడా మిక్సీ మనకు వాడడం వల్ల ఏమీ పోషకాలు విలువలు పోవండి. నీరు పారబోస్తేనే మనకి పోషక విలువలు అనేది పోతుంది. సో అది వాడచ్చు. అయితే అది ఎందువలన మనం మిక్సీ పట్టడం అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టేటప్పుడు త్వరగా అరగడానికి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ రోజుల్లో పిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఇలా ఉడకబెట్టిన కూరగాయల్ని తినడానికి ఇష్టపడడం లేదు, వాళ్ళకు వేపుళ్ళు కావాలంటున్నారు. మరి వేపుళ్ళ వల్ల పోషకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
0: ఎక్కువ వేడి చేస్తే ఏ ఆహార పదార్థం నుంచైనా పోషక విలువలు నశించిపోతూ ఉంటాయండి. అలాగే వేపుడు చేసినప్పుడు కూడా ఎక్కువ అసలు మనకి ఇంకేమీ మిగలదు, ఎలాంటి పీచు పదార్థం మాత్రమే మీకు అందుతోంది, దాని నుంచి పోషక విలువలు ఏమీ అందవు. సో ఎంత సాధ్యమైతే అంతవరకు మనం వేపుళ్ళు తగ్గించి ఉడకపెట్టి కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసి సన్నసేగన మూత పెట్టేసి వేపిచ్చి ఇవ్వడమే నయమండి. అంటే వాళ్ళు గుజ్జులాగా చేసిన పాలు పోసిన తినట్లేదు కాబట్టి సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టి నీళ్ళు ఏమి పాడబోయకుండా వండే రకానికి నీళ్లు ఎక్కువ పెట్టి ఉడకపెట్టాలనుకోండి, అదే నీళ్ళుని చారులో కానీ సాంబార్లో కానీ వేసేస్తే కనుక మనకి అక్కడ పోగొట్టుకున్నవి వేరే విధంగా మనకి అందినట్లు అవుతుందండి.
1: ఇప్పుడు కొన్ని కూరలు చూస్తే కాకరకాయ ఇలాంటి వాటిల్లో చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికని ఏం చేస్తారంటే ఉప్పు ఇలాంటివి వేసి పిసికేస్తూ ఉంటారు, పిసికేసి ఆ తర్వాత మిగిలిన ముక్కల్ని వండుతారు. అలాగే ఈ పద్ధతి చాలా మంది పొట్లకాయకు కూడా

0: వాడతారు. పొట్లకాయలో ఉన్న నీరంతా పోయేదాకా ఉప్పు వేసి పిసికేసి తర్వాత ఆ మిగిలిన ముక్కలే వండుతారు. మరి పద్ధతి కరెక్టేనా?
1: దీనివల్ల కూడా మనకి పోషక విలువలు పోతూ ఉంటాయండి. కాకరకాయ మనకి చేదు తినటం లేదు పిల్లలు అనుకుంటే, మనకి ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లేకపోయినా కొంచెం పెరుగున్నా నీళ్లు పెరుగు బాగా కలిపేసి గిల్లుకొట్టి వేసేసి ముక్కల్ని ఈ నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి కనుక మీరు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తే కనుక మీకు పిండేసే అవసరం రాదు, మీకు మన పోషక విలువలు పోగొట్టుకోమండి. అలా దాని తర్వాత దానికి కూడా బాగా వేపకుండా మీరు పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న పెట్టి నానబెట్టారంటే చేదు అనేది పోతుంది. కానీ ప్రకృతి నుంచి మనకి రకరకాల కూరగాయలు వచ్చాయి అంటే అందులో ఉన్న చేదు మనకి వంటికి మంచిదనే, అది మనం ఆ చేదుని తినడమే మంచిదండి. సహజమైన వరకు అలవాటు చేయొచ్చు, కానీ తినలేరు అన్నప్పుడు దాన్ని ఇలాగ మజ్జిగలో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కువ కాదు, డీప్ ఫ్రైయింగ్ అనేది చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలరీలు కూడా లోపలికి వెళ్తున్నాయి, ఒంట్లోకి వెళ్తాం వలన పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఒబిసిటీ అనేది కామన్ అయిపోతుందండి. అది తగ్గించుకున్న వాళ్ళమే అవుతుంది.
0: ఇప్పుడు ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు మూత పెట్టాలా?
1: పెట్టడమే నయమండి, ఎందుకంటే ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, నీటిలో కరిగే ఏవైనా కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే నయమండి. సిమ్లోనే ఉండాలండి. ఎంత హైగా పెట్టి మనం అంత త్వరగా వండేసాము అంటే దానిలో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవు, మన హడావిడిగా ఉండేది హడావిడిగానే ఉన్నట్టే ఉంటుందండి. సిమ్లో పెట్టి కొంచెం మనం టైం స్పెండ్ చేసి వండితేనే ఉంది. నీరు మాత్రం పరిపోయకూడదు మనం వేట్ చేసినా కూడా.
0: మాంసం వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో?
1: మాంసం మాత్రం అది బాగా సూక్ష్మక్రిములకు ఒక నిలయం అండి అది, ఎందుకంటే మనము బయట తీసుకొచ్చి దాన్ని ఎంత కడిగినా కూడా కట్ చేసే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడుతూ ఉంటారు మాంసం అనేది, అది వాళ్ళు అంత క్లియర్ గా కడుగుతూ ఉండరండి, చెక్కకి ఘాటు పడిపోతూ ఉంటది. సో ఆ ఘాటులో ప్రతిసారి సూక్ష్మక్రిములు పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గవని. అందుకు ఎక్కువ మనం ఎప్పుడైతే మాంసం బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఉప్పు పసుపు వేసి వీలైనన్ని సార్లు కడగటమే నయమండి, ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అనేది నీటిలో కరిగేది కాదు, మసిల్ లోపలే ఉంటుంది. కాబట్టి మీరు వండిన తర్వాత మనకి ఆ బాడీకి అందుతుంది, కానీ కడగటం వల్ల దానిలోంచి ఏమీ పోదు. అందుకని మీరు ఎంత కుదిరితే ఎంత బాగా కడిగి దాన్ని సూక్ష్మక్రిములు అనేది మళ్ళా ఎక్కువ టైం ఉడకపెట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేసి చేయడం అనేది మంచి పద్ధతి అండి.
0: ఈ మాంసంలో పోషకాలు పోకుండా ఉండాలంటే ఎలా వండుకుంటే మంచిదండి?
1: అది కూడా అంతేండి, ఫ్రై కాకుండా ఎక్కువ, ఇప్పుడు పిల్లలు ఇష్టపడేదేమో ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ, అలా కాకుండా కొంచెం ఉప్పు పసుపు పెరుగు అవన్నీ వేసి నానబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుందండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారనుకోండి మాంసం కూడా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఇవ్వటం, అంటే వాళ్ళకి మరీ గ్రేవీ తినట్లేదు అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు, కాకపోతే దాంతో మళ్ళీ ఏదన్నా ఒకటి వెజిటేబుల్ యాడ్ చేసిస్తే ఇంకొంచెం ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం మనం.
0: ఇప్పుడు ఈ మాంసం కత్తిరించడానికి మనం ఇంట్లో కత్తులు వాడుతూ ఉంటాం, వాటిని మళ్ళీ కూరగాయలకు వాడే ముందు ఎటువంటి పరిశుభ్రత పాటించాలి?
1: కటింగ్ బోర్డు కానీ చాకులు కానీ నైఫ్లు కానీ ఏదైనా వాడితే అండి వాటిని శుభ్రంగా కడిగి, మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్ వస్తున్నాయి కదండి, ఒక్కసారి దాంతో కడగటం అనేది ఉత్తమం అండి. వీలైతే కొంచెం సేపు ఎండలో పెట్టండి, కడిగిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెడితే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది ఎటువంటి బ్యాక్టీరియానా చంపిస్తుంది. సహజంత వరకు వేరే వేరే పెట్టడమే నయం అండి, ఒకవేళ మనం రెండు పెట్టలేమనుకున్నప్పుడు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కూరగాయలు కోస్తే ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మట్టిలోంచి వచ్చే ఉన్నాయి దుంపలు ఉన్నాయి చూడండి, దుంపలని వేరే కూరగాయలని సరిందరూ కలపకుండా ఉండడమే నయమండి కోసే వరకు, ఎందుకంటే కొన్నేమో పైన పెరుగుతున్నాయి భూమి పైన, వాటికి అంత సూక్ష్మక్రిములు అంటుకునే ఛాన్స్ ఉండదు. కాకపోతే క్యాబేజీ కాలిఫ్లవర్ వాటికి ఎక్కువ వాడుతున్నారు, మనం వాడే రసాయనాలను బట్టి వస్తున్నాయి, కానీ కింద నుంచి పెరిగే భూమిలో పెరిగే వాటిని మాత్రం సాధ్యంత వరకు బాగా కడిగిన తర్వాతనే వేరే కూరగాయల దగ్గర పెట్టడం అనేది మంచిదండి.
0: ఇప్పుడు ఎక్కువగా పురుగులు ఉండే కూరగాయలు ఉంటాయి క్యాలీఫ్లవర్ ఇలాంటివి, వీటిని కత్తిరించాక నీళ్లలో వేస్తూ ఉంటాం ఉప్పు నీటిలో, మరి దీనివల్ల పోషకాహార లోపం ఏమన్నా వస్తుందా?
1: పోషకార లోపం అనేది ఎక్కువ జరగదు కానివ్వండి, చిన్న ముక్కలు కొయ్యడం వలన మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయడం వలన జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే క్యాలిఫ్లవర్ని కానీ క్యాబేజీని కానీ ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ముందు, తర్వాత మళ్ళా కుదిరితే గనక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసినాక కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచి కడగటం. అలాగే ద్రాక్ష పళ్ళు అయినా అంతే అండి, వాటి పైన ఉన్న కెమికల్స్ అన్ని పోవాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసి చేయడం. అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే ఉప్పు లాగేస్తుంది అనమాట లోపల ఉన్న పోషకాలను, అందుకని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు నానబెట్టి తర్వాత బాగా కడిగి వాడటం అనేది మంచి పద్ధతి అండి.
0: ఈ రోజుల్లో చూసుకుంటే ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మరి కూరగాయల్లో ఈ అవశేషాలు పోవాలంటే ఏం చేయాలి?
1: పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి చాలా మందికి ఐడియా ఉంటుందండి, మనకి వైలెట్ కలర్ లా ఉంటుంది, అది కొంచెం నీళ్ళల్లో వేసి కూరగాయలను

0: కడిగితే పోతుంది. కాకపోతే దానిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రంగు వీటికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో యూవీ రేస్ పాస్ చేస్తుందండి. యూవీ రేస్ పాస్ చేయటం వల్ల అది రేడియేషన్ లాగా ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మక్రిములన్నింటినీ కెమికల్స్ ను కూడా లాగేస్తుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సహజం వరకు ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోవటం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఫ్రై చేయాల్సి వస్తే దానిలో పోషకాలు పోకుండా ఫ్రై చేసుకోవడం వీలవుతుందా?
0: కొంచెం ముందు ఉడకపెట్టి ఫ్రై చేస్తే మీకు పోషకాలు ఎక్కువ పోవండి. కానీ ఫ్రైయింగ్ అనేది ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. కాదు ఇంకా పిల్లలకి ఫ్రై చేయాలి అన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు కాకుండా దాన్ని మనం ఇంకా వేపుడుగా కాకుండా ఏ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం గమనించుకుని చేయడం అనేది మంచిదండి. సహజం వరకు వేపుళ్ళు తగ్గించడమే మంచిది, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అది మంచి పద్ధతి అండి.
1: ఇప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు అందులో పోషకాలు పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. కాకపోతే ఇప్పుడు తోటకూర వాటికి కూడా పురుగు మందులు బాగా వేస్తున్నారు కాబట్టి మొక్కగానే ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళలో జాడించుకుంటే 2-3 సార్లు బకెట్లో, మామూలు మన గిన్నెలో కాదు బకెట్లో పెట్టేస్తే తోటకూర కట్టలు కానీ ఆకుకూర కట్టలు బాగా జాడిస్తుంటే మట్టి కానీ కిందకు వచ్చేస్తాయండి. అప్పుడు తీసిన తర్వాత వాటిని మనం ఆకులన్నీ వేరు చేసిన తర్వాత 1 నిమిషం చాలు ఉప్పు నీళ్ళలో వేసి అవి కూడా ఆకులు సహజం వరకు ఎంత పెద్దగా కట్ చేయగలిగితే అంత పెద్దగా మంచిదండి. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది మనకి. వేసిన తర్వాత అప్పుడు ఉప్పు అనేది కూడా చివరిలో వేయాలి వంటలో ఎప్పుడైనా సరే, లేదంటే అందులో ఉన్న ఐడిన్ అనేది నశించిపోతుంది. మనం చాలా మంది ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందని ముందు వేస్తారు, చివరిలోనే ఉప్పు వేయడం అనేది మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి వాడుతున్నారు, కృత్రిమ రంగులు ఆహార పదార్థాలు, మరి వీటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా?
0: పోషక విలువలకు సంబంధించి అయితే నష్టం ఉండదు కానండి, ఆ వాడే కెమికల్స్ అనేది మనకి ISI కానీ ఎగ్మార్క్ గుర్తు ఉన్నవి అయితే కాదండి. అవి లోకల్ గా మేడ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. అవి పట్టుకుంటే మన చేతులకి రంగు వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న టిన్స్ లో ఒక్కొక్క కెమికల్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి. ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసి ఉంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి, అదైతే వేయొచ్చు. కానీ మనకున్నవన్నీ కూడా సహజం వరకు రంగుల రంగుల కూరగాయలే అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వెయ్యకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు. వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వును మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి న్యాచురల్ గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే. ఎంతవరకు సహజం అంతవరకు అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయండి.
1: ఎక్కువగా నూనెలు వాడడం వల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయండి?
0: ఎక్కువ నూనె వాడేదంటే మనం ఎక్కువ వేపడానికే వాడుతున్నాం కాబట్టి ఎంత ఎక్కువ వేడికి చేస్తే అంత నశించే ఛాన్సెస్ ఉంటాయండి.
1: ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఎక్కువగా వంటల కోసం వాడుతున్నారు, మరి వాటి వల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా?
0: మైక్రోవేవ్ వాడచ్చు కానీ రీహీటింగ్ అనేది ఎక్కువ వాడకూడదు. మైక్రోవేవ్లు ఏమవుతుందంటే ఇప్పుడు బెండకాయ కూర తీసుకోండి, మనం వెంటనే కట్ చేసి వండాలంటే అది జిగురు వచ్చేస్తుంది, మన కూర అంతా ముద్దగా అయిపోతుంది. అదే మీరు మైక్రోవేవ్లో 2-3 నిమిషాలు దాన్ని మగ్గపెట్టి చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ వెయ్యకూడదు పొయ్యి మీద, చల్లగా అయిపోయిన తర్వాత తాళింపు వేసేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా అవుతుందండి. అది చాలా మందికి ఏంటంటే అపోహ ఉంది మైక్రోవేవ్స్ వాడకూడదు అని. మైక్రోవేవ్ లో మాగ్నోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ అనేది పాస్ అవుతుంది తప్పితే దాని వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కాదండి. కాకపోతే ఎక్కడ మీకు మనం అనారోగ్యం పాలన పడుతున్నామంటే ఒకే ఫుడ్ అని 3-4 సార్లు రీహీట్ చేస్తున్నారండి. పిల్లలకి ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళా తర్వాత హస్బెండ్ వస్తే ఆయనకు ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళీ మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, మళ్ళా తర్వాత రోజు మనం దాన్ని వేడి చేస్తున్నాం. అలా వాడినప్పుడు ప్రాబ్లం కానీ, లేకపోతే మైక్రోవేవ్ వాడడం వలన టైం సేవ్ అవుతుంది, మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే వేపుళ్ళకి పనికిరాదు, బేకింగ్ కానీ గ్రిల్లింగ్ వాటికి వాడుకోవచ్చండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వంట చేయాలంటే రకరకాల పాత్రలు దొరుకుతున్నాయి, మట్టి పాత్రల దగ్గర నుంచి కాపర్ బాటమ్, సర్జికల్ స్టీల్ ఇలా, మరి ఎటువంటి పాత్రల్లో వండితే పోషకాలు నశించకుండా ఉంటాయి?
0: మీకు మనం పూర్వీకులు వాడినట్టు మట్టి పాత్రలు రాగివి అవి వాడితే చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని నాన్ స్టిక్ ఆటికి వెళ్ళిపోతున్నాం, నాన్ స్టిక్ అనేటప్పుడు మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేస్తుందండి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్నది వాడచ్చు, నూనె తక్కువే పడుతుంది, కానీ మనమేమో మామూలు గరిటలు పెట్టేస్తున్నాం, స్టీల్ గరిటలు వాడుతున్నాము, అది స్క్రాచెస్ గీతలు పడుతుందండి. గీత పడిందంటే ఆ టెఫ్లాన్ అనేది మన ఫుడ్ లోకి వచ్చేస్తుంది. అందుకని నాన్ స్టిక్ వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్క గరిటె వాడితేనే ఉంది. తర్వాత మీకు అది వాడేటప్పుడు మనం పని వాళ్ళు తోమటం వలన కానీ గీతలు పడిపోయి లేయర్స్ అన్ని లెగిసిపోతున్నాయండి. అలాంటప్పుడు దాన్ని అసలు వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయడమే మంచిదండి, లేదంటే టెఫ్లాన్ వచ్చేసి మనకి పాయిజనస్ అయిపోతుంది. సో మనం మామూలుగా ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా వాడుతున్నారు అలాంటి తెల్ల గిన్నెలు, స్టీల్ గిన్నెలు అలాంటివి వాడుకోవటం అనేది ఉత్తమం అండి. ఇనుప మూకుళ్ళు అనేది వాడటం అనేది చాలా మంచిది.

0: ఎందుకంటే ఇప్పుడు అనీమియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మన పెద్దలు వాడినప్పుడు ఏం చేస్తాం, ఇనుప మూకులు వాడటం వల్ల మనం వండే టైంలో దానిలోంచి ఐరన్ అనేది కొంచెం ఫుడ్ లోకి వస్తూ ఉండేదండి, అందుకని అక్కడ ఎక్కువ కనిపించేది కాదు. ఇనుప మూకులు వాడటం బెటర్ అండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆరోగ్యం కోసమని మొలకలు ఇలాంటివి తీసుకుంటున్నారు, మరి వాటిలో పోషకాలు శరీరానికి అందాలంటే ఏ విధంగా ప్రొసీజర్?
0: విటమిన్ సి అనేది 5 ఇంతలు రెట్టింపు అవుతుందండి మొలక తెచ్చడం వలన. ఎందుకంటే మనకి యాక్చువల్ గా పప్పు దినుసులలో కూడా సి అనేది ముందు దొరకదండి. ఎప్పుడైతే మీరు మొలక తెస్తున్నారో అప్పుడు 5 ఇంతలు పెరుగుతుంది, ఆ మొలక రావడం వలన పెరుగుతుంది జర్మినేషన్ ద్వారా. దాని నుంచి మీకు పోషకాలు ఎలా మీకు అందాలి అంటే ఆ పచ్చివి తినటం అనేదే ఉత్తమం అండి. దాన్ని మీరు వేడి చేశారంటే సి అనేది వేడికి తొందరగా పోతుంది, సూర్యరశ్మి తగిలినా కూడా నశించిపోతుంది. అందుకని పచ్చివి ఉన్నప్పుడు తినడమే, అది కూడా మనకి సాధ్యమంత వరకు పరగడుపుని తినడం అనేది మంచిదండి. చిన్నపిల్లలకి పెట్టకపోవడమే మంచిది. చాలా మంది చిన్నపిల్లలకి బాక్స్ లో కూడా పెట్టించేస్తున్నారు, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి అరగడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేస్తారు, టిఫిన్ తినటం కానీ లేకపోతే భోజనం తగ్గించేయడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పైన పొట్టు ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఉంటదండి. దానిలో రాఫినోస్ అని ఒకటి ఉంటుంది, అది తొందరగా మనకి అరగదు, దాన్ని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. కానీ పచ్చివి తినడం అనేది మంచిది, మొలకెత్తనే మొలకెత్తినట్టే. మళ్ళీ దాన్ని వేపటంక ఉడికిచ్చినా కూడా నశించిపోతుందండి, ఎందుకంటే సి అనేది అసలు వేడి తగలకూడదు దానికి. అందుకే నిమ్మకాయ కానీ జామకాయ కానీ ఇవన్నీ మనం ఏమి వేడి చేయము, వేడి చేస్తే సి పోతుందండి. అందుకే నేచర్ కి దగ్గరగా తినమంటారండి, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా కాదు, నేచర్ కి దగ్గరగా తింటే మనకి మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ వారం అంతా వాడుకుంటున్నారు, మరి దీని వల్ల ఏమన్నా పోషకాలు నశిస్తాయా?
0: ఆకుకూరలు అలాంటివి హైలీ పెరిషబుల్ ఫుడ్స్ అంటామండి, ఆకుకూరలు పాలు ఇలాంటివి వాటిలో ఎక్కువ నిల్వ ఉంచితే పోతున్నాయి, కానీ మనకి పాల ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయండి, దానివల్ల ఏమీ నశించదు. కాకపోతే ఈ కూరగాయలు ఏదైనా కొంచెం పాడైంది ఉన్నా అది పక్క వాటికి అంటుకుంటూ ఉంటుంది, మనకి తెలియకుండా సూక్ష్మక్రిములు పక్క వెళ్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యంత వరకు 2 రోజులు 3 రోజులకి సరిపడా తెచ్చుకోవటము, లేదా తెచ్చుకున్న మన వారం రోజులకి త్వరగా పాడైపోయే ఎలాంటివి ఉన్నాయి అవి ముందు వాడుకుని, దుంపలు అలాంటివి కొంచెం వెనక్కి పెట్టుకుని వాడుకుంటే ఉంటుంది. దానివల్ల పోషకాలు అంటే ఏమి పోవండి.
1: అసలు ఆహార పదార్థాల్లో రుచి పెరిగేలాగా పోషకాలు ఎక్కువగా అందేలాగా ఏమైనా దినుసులు ఉన్నాయండి కలుపుకోవడానికి?
0: ఒకే కూరగాయ వాడకుండా 2-3 కూరగాయలండి. ఇప్పుడు దోసకాయ బంగాళదుంప కలుపుతారు, అలాగే పాలకూర టమాటా కలుపుతారు. చాలా మంది కూడా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ ఏమీ ఉండదండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంది, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉందండి,
1: ఆ రెండు
0: కలిస్తే ఫామ్ అవుతాయి. అది కూడా ఎవరికంటే అండి, పర్సన్ కి ఛాన్స్ ఉంది, వాళ్ళు నీళ్లు ఎక్కువ తాగట్లేదు, వాళ్ళ బాడీలో సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాళ్ళకి వస్తుంది, కానీ లేకపోతే ఫామ్ అవ్వదండి అది. ఆ కాల్షియం ఆక్సిలేట్ వల్ల కాల్షియం ఆక్సిలేట్స్ ఫామ్ అవుతుందని అద్దు అంటారు. కాకపోతే మీకు ఉట్టి పాలకూర ప్లెయిన్ గా పెడితే తినలేరు, అందులో టమాటా వేసేటప్పటికి పులుపు వస్తుంది కదా. అలా 2-3 కూరగాయలు, ఇప్పుడు క్యాబేజీ చాలా మంది ఇష్టపడరండి, దానిలో బఠానీలు కానీ శనగపప్పు పెసరపప్పు కలిపేటప్పటికి ఏమవుతుందంటే 2 రకాల పోషకాలు అందినట్టు అవుతుంది. అలా కలుపుకోవటం, ఒక్కటే వెజిటబుల్ కాదండి. తర్వాత రోజు ఆకుకూర కాదు, మంచిది కదా అన్నారని రోజు ఆకుకూర కాదు. ఆకుకూర పెట్టినా ఒకరోజు పప్పులో వేస్తే ఒకరోజు వడల్లాగా వేయడము, స్నాక్స్ లాగా చేయొచ్చు. ఒకరోజు వాళ్ళకి జస్ట్ తాలింపు వేసి మూత పెట్టేసి మక్క పెట్టేసి ఇచ్చేయచ్చు. అలా ఏదైనా మనం చేసే విధానంలో అండి, మనం వంట చేసే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తే పిల్లలేంటి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారు, మనం కష్టంగా చేస్తే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. మనం చేసే విధానంతో అంతే, మనం యాడ్ చేసే దానిలో స్పైసెస్ అంటారా, ఎక్కువ వాడినా పొట్టలో మంట వస్తుంది, అల్సర్స్ వస్తున్నాయి. మనకు దొరికిన పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఏవైతే వాడుతున్నామో సమంగా వేస్తే ఏదైనా కూడా రుచికరంగా చేసుకోవచ్చండి.
1: ధన్యవాదాలు పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: शून्य से हराकर पहली बार फीफा फुटबॉल विश्व कप के नॉकआउट चरण में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का यह अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా చూడ చూడ నీ రూపము లలిత గీతం ఆలపించినవారు వేదవతి ప్రభాకర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ

0: ವಿವೇಕ್ ಯಾದವ್, ಐಎಎಸ್ ಪ್ರಧಾನ ಎನ್ನಿಕಲ ಅಧಿಕಾರಿ, ಆಂಧ್ರಪ್ರದೇಶ್.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మక.
7: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు సుధా భరద్వాజ్, నాలో నినదించని

తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేబీకే మోహన్ రాజు, సుధా భరద్వాజ. కొండా కోనా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
2: Good morning. I'm Dr. Vanilla, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. Often

నిమిషాల వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో సెట్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా కటీ పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఎస్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట కస్మీవాదే. ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన గుల్షన్ బావరా, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట జానీ మేరా నామ్. ఈ చిత్రం నుంచి పాడినవారు కిషోర్ కుమార్, రచన ఇందీవర్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట షర్మిలీ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన గోపాల్దాస్ నీరజ్, సంగీతం ఎస్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: టీంటైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత మీరు వినబోయే పాట అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

తర్వాత మీరు వినబోయే పాట జంజీర్ చిత్రానికి మన్నాడే పాడారు. రచన గుల్షన్ బావ్రా, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

తర్వాత మీరు వినబోయే పాట ముగ్లే అజమ్ చిత్రానికి లతా మంగేష్కర్, షంషాద్ బేగం పాడారు. రచన షకీల్ బదియుని, సంగీతం నౌషాద్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట హంసే నజీతా కొయి. ఈ చిత్రానికి మన్నాడే పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం రవి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పాకీజా చిత్రానికి లతా మంగేష్కర్ పాడారు. రచన కైఫీ అజ్మీ, సంగీతం గుల్షన్ మొహమ్మద్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు 0 8 6 6 2 4

క్రికెట్ అనగానే టక టక టక సమాధానాలన్నీ వచ్చేసాయి. సో దాదాపుగా అన్ని కరెక్ట్ అని అనుకుంటున్నాను. సరే చూద్దాం మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్. ఎస్, వీరందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, శేషాద్రి నెల్లూరు నుంచి, చిన్న

మిస్టేక్ బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, నాగమణి ఒంగోలు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, చలపల్లి నుంచి శివా దుర్గా కౌశిక్ కపర్ది. క్రికెట్ గురించి అడిగితే ఫుట్బాల్ గురించి ఫుట్బాల్ కప్పు పేరు పంపించేస్తే ఎలా అండి? సో క్రికెట్ అని క్లియర్గా చెప్పాను కదా, మొట్టమొదటిసారి మనం ప్రపంచ కప్ గెలుచుకున్నాం కదా, మర్చిపోతే ఎలా? ఓకే, ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో అగైన్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ తోటి అయినా సరిగా కొంచెం రైట్ ఆన్సరే పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, శశి, బ్రహ్మయ్య. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దైద భిక్షం, దైద వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవంగ రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్కుమార్, ఉదయ్కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, జయకుమార్ తిరువన్నామలై నుంచి, ఇంకా యలమంచలై నుంచి సాయికృష్ణ, స్వరాజ్యలక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, వరుణ్, ప్రశాంతి, జయంతి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సాయిరంగ ఎక్కడి నుంచి పంపించారో ఊరు పేరైతే పంపించలేదు, రైట్ ఆన్సర్. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా పద్మావతి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కప్పు పేరైతే కరెక్టే రాశారు కానీ కంట్రీ మాత్రం తప్పు రాశారు. బట్ ఎనీవే నేను అడిగింది కప్పు పేరే కాబట్టి రైట్ ఆన్సర్. ఈ రాము, ఈ అఖిల, అరవింద నగర్ అనంతపురం నుంచి, వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వినగర్, కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాను కదా, సో సెకండ్ క్వశ్చన్కి ట్యూన్ అయిపోండి మీరు, ఓకేనా? ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జన్కంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, ఎం సుజాత, నెల్లూరు నుంచి, బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, శంకరాచార్య, ఖమ్మం నుంచి, ధర్మవరం నుంచి సాయిరంగ, ఎస్ క్వశ్చన్ ప్లీజ్. సో అందరూ ఇంకా క్వశ్చన్ ప్లీజ్లోనే ఉన్నారు, అంటే లేట్గా ట్యూన్ చేశారని అర్థమైపోతుంది. బట్ ఎనీవే పర్లేదు, సెకండ్ క్వశ్చన్కి మీరు వచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా క్రికెట్కి సంబంధించి అడుగుతున్నా ఈరోజు. సో అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రొడెన్షియల్ కప్. 1983లో మొట్టమొదటిసారి మనం క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకున్నాం. భారతదేశానికి ప్రపంచ కప్ ఫస్ట్ టైం వచ్చిందనమాట. సో ఇలా ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రపంచ కప్ పేరు ప్రొడెన్షియల్ కప్. సో అయితే

అసలు మనం క్రికెట్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే 1932 నుంచి ఆడుతుంటే 83లో కానీ మనకి ప్రపంచకప్ రాలేదు. బట్ ఎనీవే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 1983లో గెలిచిన ప్రపంచ కప్ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, అప్పటి మన జట్టు కెప్టెన్ ఎవరు, భారతదేశం తరఫున ఆడిన జట్టుకి కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు?

క్యాప్టెన్ ఒక్కళ్లే కాదండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు కూడా పంపించాలి. సో ఆ రోజున జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, అలాగే క్యాప్టెన్ ఎవరు?

భారతదేశం ప్రపంచ కప్పు గెలుచుకుంది. అప్పటి భారత జట్టు కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే జాన్ ఎడ్రిచ్ అని పంపిస్తున్నారండి. సో భారతదేశానికి జాన్ ఎడ్రిచ్ ఎప్పుడు కెప్టెన్గా ఉన్నారు చెప్పండి. సో క్లియర్గా క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. 1983లో భారతదేశం ప్రపంచ కప్పు క్రికెట్ గెలుచుకుంది. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, భారత జట్టుకి కెప్టెన్ ఎవరు?

ఎస్, చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కానీ సగం ఆన్సరే పంపించిన వాళ్ళని ఫస్ట్ పంపించారు అని అనలేను. సో ఎవరు అని అంటే, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు ఫస్ట్ ఆన్సర్ పంపించినా కానీ సగం ఆన్సరే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ కంప్లీట్గా పంపించినట్టు కాదు కదా. అలాగే శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా ఫస్ట్ ఆన్సర్ పంపించినా సరే ఒక నేమే పంపించారు. సో రైట్ ఆన్సర్ కింద తీసుకోలేను. సో అసలు రెండు ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించింది ఎవరు అని అంటే, శ్రీరామదాసు అంజాచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ పంపించేశారండి రైట్ ఆన్సర్. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, ఎస్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. లతా సుహాస్ హోస్కోట నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. శివ, దుర్గా, కౌశిక్, కపర్ది చల్లపల్లి నుంచి. పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశవరావు గారు అత్తిల్ నుంచి, కెప్టెన్ పేరు కరెక్ట్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తప్పు పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. శంకరాచారి ఖమ్మం నుంచి, వీరు కూడా హాఫ్ ఆన్సర్ పంపించారండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు, కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎక్కడికో వెళ్ళిపోయారు జాన్ ఎడ్రిచ్, సీకే నాయుడు అన్నారు. సో 1983 అని నేను ఇయర్ కూడా చెప్పేశాను నేను మీకు, అయినా సరే తప్ప ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సో కెప్టెన్ పేరు అయితే రైటే కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు మాత్రం తప్పు పంపించారు. ఈ రాము, అఖిల, అరవింద నగర్ అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. దైత భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. సో కెప్టెన్ పేరు పంపించలేదండి సాయిరంగా గారు ధర్మవరం నుంచి.

భోగనాథిని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు. అగైన్ ఎవరు అంటే చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి మరి వీరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించారు, కెప్టెన్ పేరు పంపించలేదు. బతిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. వారుకోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేటుపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. ఎం సుజాత, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. సీను, భానుప్రకాష్, వావిళ్ళ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంభూపాల్ భారతి, మార్కాపురం నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప. యలమంచల నుంచి సాయికృష్ణ, లక్ష్మీ, శ్రీసాఖ్య, సత్యశ్రీ, ప్రశాంతి, జయంతి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ, ఫాతిమా. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న. వీరు కూడా కెప్టెన్ పేరు పంపించారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు. వీర కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా, పద్మావతి ఇనుమడుగు నుంచి. దొంతి రమేష్, అనంతపూర్ నుంచి కెప్టెన్ పేరు పంపించారండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు. నరసింహ, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్. ఎం రావు, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి, కెప్టెన్ పేరు మాత్రమే పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. లత, ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. సాయిరంగ, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. శంకరాచారి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా, వారి కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఇంకా వారి మిత్రబృందం. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి కెప్టెన్ అయితే కపిల్ దేవ్, కపిల్ డెవిల్స్ అని అప్పట్లో టీమ్ని అట్లా పిలిచేవారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే మహేందర్ అమర్నాథ్. ఇదండి మన 1983లో మనం ఫస్ట్ టైం గెలుచుకున్న ప్రపంచ కప్ గురించిన క్వశ్చన్స్. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్. మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇదండి ఈరోజు యువలయ్యా.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
3: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple

0: dreams of having a family for many infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో.
3: आज आप कौन सा पाठ पढ़ाएंगे अध्यापिका जी?
4: आज हम दया, परोपकार, विनय, ईमानदारी आदि नैतिक गुण और उनसे मिलने वाले फल के बारे में जानेंगे. ईरोज मनम दया, परोपकारम, विनयम, निजायती लांटी नैतिक गुणाल गुरिंची मरियु वाटिने आचरिंचडम वल्ल कलिगे फलताल गुरिंची तेलुसुकुंदाम. आज హమారా పాట కా నామ్ హై ఈమాందారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా షురూ కరో.
3: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవా, ఈమాందారీ నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
4: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా, అప్పాడు
3: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయం కాట్ వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయా కాట్ రహాత అచానక్ ఉస్కి కులహారి నదీ మే గిర్ గయి ఇసే దేకర్ వహ్ రోనే లగా.
4: అచ్చా సునో, ఒక లకడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ నదీకే కినారే లకడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేకకర్ వహ రోనేలగా, దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా, బాగే పడో.
3: లకడహారీకో దేకర్ నదీకి దేవి జల్ సే బాహర్ ఆయి. దేవినే లకడహారీ సే రోనే కా కారణ్ పూచా. లకడహారీనే కహా కి దేవి మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి యహి మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవి మాకో ఉస్ పర్ దయా ఆయి. దేవినే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. లకడహారే నే కహా కి యహి మేరీ నహీ హే.
4: యహ మేరీ నహీ హే. అచ్చా సునో, లకడహారే కో దేఖ కర్ నదీ కీ దేవి జల్ సే బాహర్ ఆయి. కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీ కీ దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవినే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ జలదేవత కట్టెలు కొట్టేవాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా

0: గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హే, ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవికు ఉస్పర్ దయా ఆయి, అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవిని ఉస్కో సోనేకి కుల్హాడి దికాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా భాగ్యపడో బాష్వంత్.
1: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి, జల్ సే బాహర్ ఆకర్ దేవిని చాందీకి కుల్హాడి దికాయి, లకడహారేనే కహా కి యహ్ బీ మేరీ నహీ హే, తీసరీ బార్ లోహే కి కుల్హాడి దికాయి, లకడహారేనే కహా కి హాన్ యహీ మేరీ కుల్హాడి హే.
0: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవిని చాందీకి కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత వెండితో, చాంది అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ్ బీ మేరీ నహీ హే, అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరీ బార్ అంటే మూడోసారి దేవిని లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి, ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లకడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే, అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా తల్లి, ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
1: దేవినే కహాకి మే తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవికో ప్రణామ్ కియా, ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ్ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా సునో, దేవినే కహాకి మై తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేడు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లకడహారి దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లకడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. కుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ్ సీఖ్ మిల్తీ హే కి ఈమాందారీ కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీఖ్ అంటే నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్ మే ఆగయా బాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ,
0: కహానీ సే క్యా సీఖ్ మిల్తీ హై?
1: కహానీ సే యహ్ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే. దయా దయగా ఉండడం,
1: దయా దయగా ఉండడం.
0: పరోపకార్ ఇతరులకి సాయం చేయటం,
1: పరోపకార్ ఇతరులకు సహాయం చేయడం.
0: సేవా సేవ చేయటం,
1: సేవా సేవ చేయడం.
0: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
1: ఈమాందారి నిజాయితీగా ఉండడం.
0: జంగల్ అడవి,
1: జంగల్ అడవి.
0: మీటా తీయని,
1: మీటా తీయని.
0: చాందీ వెండి,
1: చాందీ వెండి.
0: సోనా బంగారం,
1: సోనా బంగారం.
0: లక్కడహారా కట్టలు కొట్టుకునేవాడు,
1: లక్కడహారా కట్టలు కొట్టేవాడు.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ,
0: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
1: జంగల్ మే లకడియం కయి తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హై.
0: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ్ స్వర్గ సే ధర్తీ పర్ ఉడతీ హుయీ ఆతీ హై.
0: అచ్చా పాట్ కా సారాంశ్ ఎక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కి కుల్హాడి నదీ మే గిర్ గయి, ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చా

0: స్త్రీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్ళని చూపించి, ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడీహి మాంగి, కానీ అతను చాలా నిజాయితీగా తన ఇనుపగొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే పీనోం కుల్హాడియా ఈనామ్కే రూపమే మిలి. అతని నిజాయితీకి ప్రతిఫలంగా 3 గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే, ఈమాందారి కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాన్స్ లిఖేంగే, పెహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. జల్ పానీ నీర్,
1: జల్ పానీ నీర్.
0: జంగల్ వన్ కానన్,
1: జంగల్ వన్ కానన్.
0: లకడి దండ కాట్,
1: లకడి దండ కాట్.
0: మీఠా మధుర్ రసీల,
1: మీఠా మధుర్ రసీల.
0: కుష్ సంతోష్ ఆనంద్,
1: కుష్ సంతోష్ ఆనంద్.
0: అచ్చా అబ్ విలోమ శబ్ద లిఖేంగే, బాహర్ అందర్,
1: బాహర్ అందర్.
0: గిరిన ఉటన,
1: గిరిన ఉటన.
0: ఈమాన్ బేఈమాన్,
1: ఈమాన్ బేఈమాన్.
0: అపన పరాయ,
1: అపన పరాయ.
0: ఆన జాన,
1: ఆన జాన.
0: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంస్ దేఖేంగే.
1: జీ అధ్యాపికా జీ,
0: ఇస్ పాట్ మే హమే సంజ్ఞా కే బారేమే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్ నామవాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష, కిసీ వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తుకే నామకు సంజ్ఞ కహతే హే. సంజ్ఞ నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసీ వ్యక్తి ఎవరి పేరైనా, స్థాన్ ప్రదేశం, గున్ లక్షణాలు, భావ్ భావాలు, లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేస్, ధర్మ్ ఆది. అబ్ మై కుచ్ వాక్య పూచుంగి, వాక్యమే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా.
1: జీ అధ్యాపికా జీ,
0: సబ్ ధర్మ్ అచ్చే హోతే హై, ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హై?
1: ధర్మ్ సంజ్ఞా శబ్ద హై.
0: దీపా గాతి హై, ఇస్మే
1: దీపా సంజ్ఞా శబ్ద హై.
0: వే విజయవాడా మే రహతే హై,
1: విజయవాడా సంజ్ఞా శబ్ద హై.
0: యహ మేరీ కుల్హాడీ నహీ హై, ఇస్మే
1: కుల్హాడీ సంజ్ఞా శబ్ద హై.
0: అచ్చా బాష్వంత్, ఆజ్ కా పాట్ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు ఈమాందారి కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు

శ్రీమతి పి నాగమ్మ బృందంచే భజనావళి వింటారు.

0: సుభద్రవారమణ హర హర మహాదేవ శంభో.
1: మీరింతవరకు శ్రీమతి పి నాగమ్మ బృందంచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్ర

శ్రోతలు, ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనిత వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చే మెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా యువత నచ్చే మెచ్చే సినిగీతాలతో పాటు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు.

సహయోజన ప్రయోజనాల గురించి కేవీకే శాస్త్రవేత్త శ్రీహరి సాధుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు, రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 9:35 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:30 రాత్రి 11:10 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు, ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మహిళలు ఎంతగానో ఎదురు చూసేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనకు ముందుగా కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? మా ఊరి మహారాజు. తప్పకుండా అండి. ఎందుకండి ఇవాళ ఈ సినిమా నుంచి ఈ పాట కోరుకోవడానికి స్పెషల్? ఏంటి, ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది. మీ మదర్ని గుర్తు చేసుకుంటూ ఈ పాట కోరుకుంటున్నారు. మరి మీకోసం, మీ మదర్ కోసం ఈ పాట వస్తుంది. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం, నా పేరు సుహాసిని.
1: సుహాసిని గారు చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: గొబ్బిల్ రాజా.
1: ఈ చిత్రంలో ఏ పాట అండి?
2: చెమ్మచక్క చెమ్మచక్క.
1: ఏంటి ఈ పాట కోరుకోవడానికి స్పెషల్? ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వనితావని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
4: హలో.
3: హలో.
4: హలో మేడం.
3: హాయ్, నమస్తే అండి.
4: నమస్తే మేడం, ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను. మీ పేరు?
4: నా పేరు జాకిరిస్తా దగ్గర ఆయిషా.
3: ఆయిషా, చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
4: ఈ తరం మంచిలో
3: అవునా? ఖచ్చితంగా తీసుకుంటాను మీ హృదయాన్ని. మీరు పంపించాలే
4: కానీ.
3: అయ్యో, మీకోసం చాలా జాగ్రత్తగా దాచిపెడతా అండి మా ఫ్రిడ్జ్ లో. అవును, మీకోసమే ఫ్రిడ్జ్ లో పెట్టి పెడతాను. మరి చెప్పండి, ఈ సినిమాలో ఈ పాట కావాలా? చెప్పండి. ఓకే, మీరు చెప్పినటువంటి శ్రోతలందరి కోసం మరియు మీ కోసమైతే ఈ పాట వస్తుంది. తప్పకుండా మీ అందరి కోసం ఈ పాట వస్తుంది. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
4: సరే మేడం, చాలా థ్యాంక్స్.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: వనితవని కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఈగా చిత్రం నుండి
2: तेरे द्वार पे तेरी मौत आ गई.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువత ఎంతగానో నచ్చమెచ్చేటటువంటి యువత రంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువత రంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఇంజనీరింగ్ అభ్యర్థులకు భారీ ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వివిధ విద్యుత్ శాఖల్లో నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 629 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏపీ ట్రాన్స్కు, జెన్కు, ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడిసిఎల్ సంస్థలు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ, బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ మెరిట్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా 30 June to July 20 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. మొత్తం ఏపీ ట్రాన్స్కోలో 200 పోస్టులు, ఏపీ ఈపీడిసిఎల్ 135 పోస్టులు ఉన్నాయి. ఏసీఎస్ పీడిసిఎల్ 134 పోస్టులు, ఏపీ జెన్కో 100 పోస్టులు, ఏసీసీపీడిసిఎల్ 60 పోస్టులు. నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ నోటిఫికేషన్ ఈరోజే విడుదలైంది, 25 June 2026. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం వచ్చేప్పటికీ 30 జూన్ నుంచి ఉదయం 10 ప్రారంభమవుతాయి. చివరి తేదీ July 20, 2026 అర్ధరాత్రి 11:59 వరకు ఉంటుంది. సిబిటి పరీక్షలు 22 August నుంచి 29 August వరకు అయితే జరుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేసండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు గబ్బర్ సింగ్ చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. నేషనల్ బయోడైవర్సిటీ ఆధారిత ఆఫీసర్ పోస్టుల భర్తీకి జాతీయ స్థాయిలో పనిచేయడానికి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 24 జూలై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం జాబ్స్ వచ్చేటప్పటికీ అడ్మిన్, ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ 1, నేషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 1, అడ్మిన్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ 1. మొత్తం పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు 62 ఏళ్ళు, అడ్మిన్ ఫైనాన్స్ ఆఫీసర్లకు 40 ఏళ్లకు మించకూడదు. నెలకు అడ్మిన్ ఆపరేషన్స్ వాళ్ళకి 125,000 వరకు శాలరీ ఉంటుంది. నేషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు 175,000 రూపాయల వరకు ఉంటుంది. అడ్మిన్కు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తును పంపించాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, 5వ అంతస్తు, టైసెల్ బయోపార్క్, CSIR రోడ్, తారామణి, చెన్నై 600113, తమిళనాడు. ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు ఫ్యామిలీ సర్కస్ చిత్రం నుండి పాట విందాం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం. పీజీ ఈసెట్లో అర్హత పొందిన అభ్యర్థులు ఎంటెక్, ఎంఆర్ కోర్సుల్లో ప్రవేశానికి 2 జూలై నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు పీజీ ఈసెట్ ప్రవేశాల కన్వీనియర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి 24 జూన్ షెడ్యూల్ జారీ చేశారు. 2 జూలై నుంచి 9 వ తేదీ వరకు ఆన్లైన్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్

వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 13, 15వ తేదీ వరకు వెబ్సైట్లను ఇచ్చుకోవచ్చు. 19న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జూలై 20, 24వ తేదీ వరకు నిజ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఫీజు చెల్లించేందుకు ఆయా కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. ఇక ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల ప్రవేశానికి జూలై 26 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సాగిస్తారు. 4, 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 10న సీట్లు కేటాయిస్తారు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు హలో ఫ్రెండ్ చిత్రం నుండి పాట విందాం.

0: Senna.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: యువతరకం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేషన్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 9వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఎంటెక్ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటివ్స్లో ఉత్తీర్ణతతో పాటు నెట్ గేట్లో అర్హత సాధించి ఉండాలి. మొత్తం శాలరీ వచ్చేప్పటికీ 37,000 రూపాయల వరకు ఉంటుంది. ఫెలోషిప్తో పాటు 27% హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. INSAF@UOHYD.AC.inకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 9 జూలై 2026. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హత గల అభ్యర్థులు అప్లై చేసేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు నవ వసంతం చిత్రం నుండి పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

your health. Stop plastic pollution. Say no to single-use plastic. ఇప్పటి వరకు మీరు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత.

0: అందరికీ జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్ళీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
1: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసుపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక MLA పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసుపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, SIR అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

0: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటలు సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచే వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశే ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబల భూకంపః ఆగతః యేన బహూని భవనాని పతితాని దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృతా. దక్షిణాఫ్రికాదేశః ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరె దక్షిణకొరియాదేశం 1-0 పరాజయత్. అపి చ అద్య సాయంకాలే మేంచెస్టర్ నగరె ICC మహిళా T20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఎ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. 75th వర్షే జూన మాసస్య 25 దినాంకే యదా భారతస్య సంవిధానస్య పదదలనం జాతం తదా కిం జాతమితి ఏతద్దినం స్మారయతి. ఆపాతకాలే ఆధిక్యేన పీడితాయ ప్రత్యేకస్మై జనాయ శ్రద్ధాంజలిం దాతుం అపి ఏషః దివసః.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

ఒక్కసారి ఊహించండి, ఉదయం లేవగానే ఎవరైనా వచ్చి గుడ్ మార్నింగ్, మీకు కాఫీ తయారైంది, లెట్స్ హ్యావ్ ఇట్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక్క కాఫీ అనే కాదండి, బట్టలు ఉతికామని, ఇల్లు క్లీన్ చేశామని, షర్ట్ ఐరన్ చేశామని, వంట చేస్తామని చెప్తే ఎంత బాగుంటుందో కదా. హా, ఇలా పనులు మన కోసం ఎవరు చేస్తారు? కలలో తప్ప కావ్య అంటారు కదా, కానీ ఇది కల కాదు, భవిష్యత్తు నిజం. ఆల్రెడీ కొన్ని నిజాలు కూడా అయిపోయాయి. ఎలానో తెలుసా? రోబోట్స్ రూపంలో. ఎస్, రోబో ఈ పదం వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అసలు రోబోస్ అంటే ఏంటో తెలియకుండానే మనకి బాగా సుపరిచితమైన పదం రోబో. మరి మనకు ఎంతగానో తెలిసిన రోబో గురించి తెలియని విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ.

ఈ ఆధునిక యుగంలో మన జీవితాలను పూర్తిగా మార్చేస్తున్న ఒక అద్భుత ఆవిష్కరణ రోబోలు. ఒకప్పుడు కథల్లో మాత్రమే కనిపించిన రోబోలు నేడు మన ఇళ్లల్లో, హాస్పిటల్స్ లో, ఫ్యాక్టరీస్ లో, హోటల్స్ లో, అంతరిక్షంలో కూడా సేవలందిస్తున్నాయి. రోబో అనేది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది మన ఆలోచన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం కలయిక. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోబోలు మనుషుల్లాంటి పనులు చేయగలుగుతున్నాయి. రోబో అనే పదం చెక్ భాషలోని రోబోటా నుంచి వచ్చింది. దీని అర్థం బలవంతపు పని, కూలీ పని, సేవ చేయడం లాంటి మీనింగ్ అన్నమాట. రోబో అనే పదం మనం ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది 100 సంవత్సరాల పాతది. రోబోట్ అనే పదాన్ని 1920లో కార్లే కెపిక్ అనే రచయిత తన నాటకంలో ఆర్యుఆర్ లో ఉపయోగించారు. అంటే రోబోలు కొత్తవి కాదు, కానీ ఇప్పుడు అవి చాలా స్మార్ట్ గా అయ్యాయన్నమాట. రోబోలో ముఖ్యమైన రకాలు ఇండస్ట్రియల్ రోబోలు. ఇవి ఫ్యాక్టరీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, ఖచ్చితంగా పనిచేస్తాయి. 1961లో వచ్చిన మొట్టమొదటి ఫ్యాక్టరీ రోబో పేరు యూనిమేట్. అది కార్ల తయారీ కంపెనీలో ఉపయోగించబడింది. కార్లు తయారు చేసేటప్పుడు హాట్ మెటల్ భాగాలను ఎత్తడం, వెల్డింగ్ పనులు చేయడం, ప్రమాదకరమైన వేడి వాతావరణంలో పనిచేయడం వంటి మానవులకు ప్రమాదకరమైన పనులను యూనిమేట్ చాలా సురక్షితంగా చేసింది. తర్వాత హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి మనుషుల్లా కనిపించే రోబోలన్నమాట. ప్రసిద్ధ రోబో సోఫియాలా. ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా. దీనిని హాంకాంగ్ కు చెందిన హ్యాన్సన్ రోబోటిక్స్ సంస్థ 2016లో రూపొందించింది. సోఫియా సాధారణ రోబో కాదు, దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI కూడా ఉపయోగించారు. సోఫియా మనం మాట్లాడే మాటలను విని వాటిని ప్రాసెస్ చేసి సమాధానమిస్తుంది. మనుషుల ముఖాలను గుర్తించగలదు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ల వాయిస్ ని బట్టి గుర్తిస్తుంది. సోఫియాకు 60కి పైగా ముఖ భావాలను చూపించే సామర్థ్యం కూడా ఉంది. అంటే ది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది. చిరునవ్వు, ఆశ్చర్యం, కోపం లాంటి ఎక్స్ప్రెషన్స్ ని చూపిస్తుంది. మాట్లాడే సమయంలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది సోఫియా. సోఫియా జోక్స్ చెప్పగలదు, ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంది. మనం ఏదైనా ఒక మాట అన్నాం అనుకుంటే దానికి కౌంటర్ కూడా ఇస్తుంది ఓన్ గా. ముఖ్యంగా ముఖంలో నవ్వు ఎక్స్ప్రెషన్ చూపించగలదు, సరదాగా స్పందించగలదు. నార్మల్ గా మనుషులకి ఏ దేశాల్లో ఉంటే ఆ దేశం యొక్క పౌరసత్వం వస్తూ ఉంటుంది కదా, కానీ మొట్టమొదటిసారిగా ఒక రోబోకు కూడా పౌరసత్వం వచ్చిందండి. 2017లో సౌదీ అరేబియా సోఫియాకు పౌరసత్వం ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. సోఫియా ప్రపంచంలో అనేక కాన్ఫరెన్సులలో, టీవీ షోలలో పాల్గొంది. ఇవన్నీ ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. మనుషులతో సహజంగా మాట్లాడే విధంగా సోఫియాను డిజైన్ చేశారు. ఇన్ని విషయాలు సోఫియా గురించి తెలిసిన తర్వాత నాకైతే ఇది ఒక రోబో ఇది అని కూడా అనాలనిపించట్లేదండి, ఒక మనిషి అన్న ఫీలింగే వస్తుంది కదా. రోబోలు కేవలం యంత్రాలు కాదు, అవి మనుషులతో కమ్యూనికేట్ చేయగల సాంకేతిక అద్భుతాలు. భవిష్యత్తులో ఇలాంటి రోబోలు వృద్ధులకు సహాయం చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ లో సహాయం చేయడం వంటి పనులు చేస్తాయి. నెక్స్ట్, స్పేస్ రోబోలు. రోబోలు భూమిపైననే కాకుండా అంతరిక్షంలో కూడా పనిచేస్తున్నాయి. మార్స్ గ్రహంపై తిరుగుతున్న రోబో మార్స్ రోవర్, దీనిని నాసా పంపింది. స్పేస్ లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనిషి వెళ్లలేని అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రోబోలు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుని మనకు ఇన్ఫర్మేషన్ అందించగలుగుతూ ఉన్నాయి. రోబో అనేది ఒక ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేసే యంత్రం. ఇది సెన్సార్లు, మోటార్లు, కంప్యూటర్ చిప్స్ లతో నిర్మించబడుతుంది. మనం ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. రోబోకు మెదడు లాంటిది కంప్యూటర్ ప్రోగ్రామ్. రోబోకు కళ్ళు, సెన్సార్లు, కెమెరాలు. రోబోకు చేతులు, మెకానికల్ ఆర్మ్స్. రోబో ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే రోబో ఏ పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు ఆగాలి, ఎలా స్పందించాలి, ఇవన్నీ చెప్పే కోడ్ ని రోబో ప్రోగ్రామ్ అంటారు. సాధారణంగా పైథాన్, C++, జావా వంటి భాషల్లో ఈ ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. ముందుకు 5 అడుగులు వెళ్ళాలి, ఎడం వైపుకు తిరగాలి, వస్తువుని ఎత్తుకోవాలి, ఇలా చాలా ప్రోగ్రామ్స్
రోబోలో డిజైన్ చేసి పెట్టుంటారు. సెన్సార్లు సమాచారం సేకరిస్తాయి, ప్రోగ్రామ్ ఆ సమాచారాన్ని విశ్లేషిస్తుంది, మోటార్లు ఆదేశాల ప్రకారం కదులుతాయి. ఇది మనిషి మెదడు, నరాలు, కండరాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అలా అనే పనిచేస్తూ ఉంటాయి. ఏఐ వల్ల రోబోలు ఇప్పుడు నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయి. వాయిస్ ని గుర్తించడం, ముఖాలను గుర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఏఐ వల్ల సాధ్యమవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేశాం కదా. భారతదేశంలో కూడా రోబోటిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పాఠశాలల్లో పిల్లలకు రోబో ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో ఒక ప్రముఖ వృత్తిగా మారనుంది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు అంటే మనిషిలా ఉండే రోబోలను కుంఫూ ఆత్మరక్షణ కళను కూడా అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నాయన్నమాట. ఇవి కర్రలు, కత్తులతో కూడా విన్యాసాలు చేయగలవు. వ్యవసాయ రంగంలో కూడా రోబోలు ఉపయోగిస్తూ ఉన్నారు. అద్భుతాలను సృష్టిస్తున్నాయి రోబోలు వ్యవసాయ రంగంలో. ఇవి మనుషుల కంటే పంటలను సాగు చేసి ఎక్కువగా దిగుబడినిస్తూ కూలీలు అవసరం లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో రోబోలు కాఫీలు, టీలు, భోజనం హోటల్స్ లో అందిస్తూ సర్వ్ చేస్తూ ఉన్నాయి. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన యూనిట్రీ గోటు రోబోట్ డాగ్ నిఘా పనులకు ఉపయోగపడుతూ ఉంది. ఈ రోబోను కూడా చాలా మంది చూసే ఉంటారండి. ఈ రోబో అచ్చం కుక్కలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది, కుక్క బొమ్మలాగా ఉంటుంది, బట్ ఇది నడవగలదు, పనులు కూడా చేస్తూ ఉంటది. ఇంకా మెడికల్ రోబోలు సర్జరీస్ లో ఉపయోగిస్తూ ఉన్నారండి. వైద్య రంగంలో డావిన్చ్ వంటి రోబోటిక్ వ్యవస్థలు చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడుతూ ఉన్నాయి. ఇంతవరకు మనం రోబోల గురించి తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తైతే ఈ విషయం ఒక ఎత్తండి. అంతే కదా, సర్జరీస్ లో రోబోట్స్ ని యూజ్ చేస్తున్నారు. అసలు ఎంత నమ్మకం, ఎంత యాక్యురసీ ఉంటే రోబోలను సర్జరీస్ లో ఉపయోగిస్తారు చెప్పండి. మనిషి ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన డావిన్చ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శస్త్రచికిత్స రోబో డావిన్చ్ సర్జికల్ సిస్టమ్. ఇది అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూటివ్ సర్జికల్ సంస్థ తయారు చేసింది. ఇది డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయడానికి సహాయపడే అధునాతన రోబోటిక్ సిస్టమ్. స్వతంత్రంగా ఆపరేషన్ చేయదు, డాక్టర్ నియంత్రణలోనే ఇది పనిచేస్తూ ఉంటది. అంటే ఆపరేషన్ ఇక్కడ రోబో చేస్తుంది, కానీ రోబోనే ఆపరేషన్ చేయదు. ఏంటి మళ్ళీ చెప్పు అంటారా? ఆపరేషన్ చేసేది రోబోనే, కానీ రోబో సొంతంగా ఆపరేషన్ చేయదు. డాక్టర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ చేతి కదలికలను రోబో చాలా ఖచ్చితంగా అనుసరిస్తుంది. దీని ద్వారా చిన్న చిన్న కోతలతో శస్త్రచికిత్స చేయవచ్చు, రక్తస్రావం తగ్గుతుంది, రోగి త్వరగా కోలుకుంటాడు, ఖచ్చితత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ అంటే సర్జన్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక కన్సోల్ దగ్గర కూర్చొని చేతులతో కంట్రోల్ హ్యాండిల్స్ పట్టుకుని స్క్రీన్ లో 3D చిత్రం చూస్తూ ప్రతి కదలికను నియంత్రిస్తారు. రోబోటిక్ ఆర్మ్స్ డాక్టర్ ఇచ్చే ఆదేశాలను చాలా సున్నితంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటాయి. సర్జికల్ టీమ్ నర్సులు, అనస్థీషియా డాక్టర్స్ పేషెంట్ పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైతే సాధనాలను ఆ రోబోటిక్ హ్యాండ్స్ కూడా అందిస్తూ ఉంటారు. లోతైన భాగాల్లో కూడా సులభంగా ఈ రోబోటిక్ హ్యాండ్స్ పనిచేస్తూ ఉంటాయి. చిన్న కోతలతో శస్త్రచికిత్స చేసేసేయచ్చు. అంటే డాక్టర్ ప్లస్ టెక్నాలజీ కలయికతో ఈ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ డాక్టర్ ఉంటారు, రోబోట్స్ కూడా ఉంటాయి. నార్మల్ గా డాక్టర్ ఒక్కటే వర్క్ చేయడం వేరే, రోబోట్స్ తో కలిసి వర్క్ చేసే

స్కిల్స్ వేరుగా ఉంటాయన్నమాట. ఎలా చెప్పొచ్చు అంటే, సింపుల్ గా ఒక పెన్నుతో రాయడం ఒకటి, కానీ కంప్యూటర్లో టైప్ చేయడం ఒకటి. రెండింట్లోనూ మనిషే రాస్తాడు, కానీ కంప్యూటర్లో మనం చేతుల ద్వారా కీబోర్డ్ పైన ప్రెస్ చేసినప్పుడు అవి మనకి అక్షరాల రూపంలో మానిటర్ మీద కనిపిస్తాయి. దీని వల్ల వేగం, స్పష్టత ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ చేస్తే ఓపెన్ సర్జరీ అవుతుంది, ఎందుకంటే డాక్టర్ డైరెక్ట్ గా చూడాలి కదా. అదే రోబోటిక్స్ తో చేసినట్లయితే చిన్న సర్జరీతో అయిపోతుంది. రోబోటిక్ హ్యాండ్స్ చాలా చిన్నగా ఉంటాయి, కెమెరా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి చాలా చిన్న కట్టుతోనే ఆపరేషన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఒక గది లోపల ఉన్నటువంటి విషయాన్ని చూడాలి అని అంటే గోడ మొత్తాన్ని పగలగొట్టడం ఓపెన్ సర్జరీ అయితే, ఒక చిన్న రంధ్రం పెట్టి కెమెరాను లోపలికి పంపించి అవతల ఏముందో చూడడం అనేది రోబోటిక్ సర్జరీ అన్నమాట. రెండింట్లోనూ పని జరుగుతుంది, బట్ నష్టం తక్కువగా ఉంటుంది, రిజల్ట్ క్లియర్ గా, క్లారిటీగా, పర్ఫెక్ట్ గా ఉంటది అన్నమాట. ఈ రోబో సర్జరీలో కూడా డాక్టర్ ప్రధాన పాత్ర అండి. రోబో ఒక సూపర్ టూల్ మాత్రమే, ఇక్కడ ఇది డాక్టర్ కు అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఇలా రోబోలను ఏ ఆపరేషన్స్ లో యూజ్ చేస్తున్నారో తెలుసా అండి? మనకి అత్యంత ముఖ్యమైనటువంటి హృదయ శస్త్రచికిత్సలు, మూత్రపిండ శస్త్రచికిత్సలు, గైనిక్ ఆపరేషన్స్, క్యాన్సర్ సర్జరీస్, ఇలా ఎన్నో సర్జరీస్ లో రోబోస్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది శస్త్రచికిత్సలు ఈ సిస్టమ్ ద్వారా చేసి విజయవంతం కూడా అయ్యాయి. రోబోస్ గురించి మాట్లాడుతుంటే నాకు తెలిసి మీలో చాలా మందికి సెన్సేషనల్ హిట్ అయిన శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి రోబో సినిమా గుర్తొస్తుంది కదా. చిట్టి గుర్తున్నాడా? ఎలా మర్చిపోతాంలేండి, రజనీకాంత్ గారి యాక్టింగ్ మామూలుగా ఉంటుందా ఏంటి మర్చిపోవడానికి. మరి సాంగ్ వినేద్దామా ఆ మూవీ నుంచి?

రోబోస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. నేడు ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఫ్యాక్టరీలలో ఇండస్ట్రియల్ రోబోలు పనిచేస్తున్నాయి. వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లింగ్, ప్యాకింగ్, క్వాలిటీ చెక్, దీని ద్వారా వేగం, తప్పులు లేకుండా పని జరుగుతూ ఉంటుంది. ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఇవి పనిచేస్తాయి. 24 అవర్స్ పనిచేస్తాయి. ఉత్పత్తి వేగం పెరుగుతుంది, ఖచ్చితత్వం వస్తూ ఉంటుంది. ఒక ఆధునిక ఇండస్ట్రియల్ రోబో నిమిషానికి 100 సార్లు ఒకే పని రిపిటేటివ్ గా స్పీడ్ గా చేయగలదు. రోబోలు అలసిపోవు, నిద్రపోవు, సెలవు అడగవు, అసలు వాటికి జీతం ఇవ్వాల్సిన అవసరమే లేదు. రోబోట్స్ ప్రమాదకర ప్రాంతాల్లో కూడా పనిచేయగలవు కాబట్టి సముద్ర గర్భంలో కూడా రోబోలు వెళ్లి మనిషి వెళ్లలేని లోతైన సముద్ర ప్రాంతాల్లోకి వెళ్లి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ లో మన ఇళ్లలో అసిస్టెంట్ల లాగా కూడా రోబోలు ఉంటాయండి. ఇప్పటికే కొన్ని దేశాల్లో రెస్టారెంట్స్ లో రోబోలు ఆర్డర్స్ తీసుకుని వంట చేసుకుని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి సర్వ్ కూడా చేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో రోబోలు టీచర్లు కావచ్చు, పిల్లలకు పాఠాలు చెప్పే రోబోలు కూడా ఇప్పటికీ కొన్ని స్కూల్స్ లో ఉన్నాయి. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా వచ్చేస్తాయి. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఇవి మధ్య బాగా అభివృద్ధి చెందాయండి. అసలు పూర్తిగా డ్రైవరే లేకుండా కార్లు నడుస్తున్నాయి అని తెలిసినప్పుడు ఫస్ట్ చాలా షాకింగ్ అనిపించింది, బట్ ఇది రియల్, జరుగుతుందండి. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. భవిష్యత్తులో AI ప్లస్ రోబోట్స్ కలిపి స్మార్ట్ హ్యూమనాయిడ్ రోబోలు వస్తాయన్నమాట. మనుషుల్లా మాట్లాడగలిగే, నవ్వగలిగే రోబోలు మరింత అభివృద్ధి చెందుతాయి. మిలిటరీలో కూడా రోబోట్స్ యుద్ధంలో, గూఢచర్యంలో, బాంబు డిస్పోజ్ చేయడంలో ఆటోమేటిక్ గన్స్ లాగా, రోబోటిక్ ట్యాంక్స్ లాగా కూడా ఉపయోగిస్తారు. కానీ మిలిటరీలో రోబోట్స్ గురించి కొద్దిగా నైతిక చర్చ కూడా జరుగుతుందండి, ఎందుకంటే మేబీ ఇవి ఒకవేళ ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు అనేసి. రోబోట్స్ కి భావాలు లేవు కానీ భావాలను అనుకరించగలవు. భవిష్యత్తులో కోబోట్స్ అంటే మనుషులతో కలిసి పనిచేసే రోబోలు వస్తాయి. కోబోట్స్ అంటే ఏంటంటే కొలాబరేటివ్ రోబోట్స్ అన్నమాట. కో అంటే కలిసి, బోట్ అంటే రోబోట్, అంటే మనుషులతో కలిసి మనం ఒక పని చేస్తే అవి ఇంకొంచెం పనులు చేస్తూ మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించే దేశాల్లో జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, దక్షిణ కొరియా ముందుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోబోటిక్స్ ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంటుందంటే ఫ్యూచర్ లో దీని నుంచి మనం ఎంత ప్రయోజనం పొందుతున్నాము అన్న విషయాల్ని కొన్ని దేశాలు పెట్టే పెట్టుబడి ద్వారా కూడా మనం డిసైడ్ అవ్వచ్చండి. ముఖ్యంగా చైనా. చైనా రోబోటిక్స్, AI, హైటెక్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. దాదాపుగా $137 బిలియన్ అంటే అక్షరాల 11 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు రోబోటిక్స్ రంగంలో పెడుతుంది చైనా. ఇది ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో పెట్టుబడిదారిగా నిలుస్తూ ఉంది. మేడ్ ఇన్ చైనా 2025 వంటి ప్రోగ్రామ్స్ ద్వారా రోబోట్స్ అలాగే AI తో కలిసి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంది చైనా. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ కూడా రోబోటిక్స్ రంగంలో పెద్దగా పెట్టుబడులు పెడుతూ ఉందండి. $11 బిలియన్ అంటే 90,000 కోట్లు పెడతా ఉంది అమెరికా. సైన్స్, డిఫెన్స్, స్పేస్, హ్యూమనాయిడ్ రోబోట్స్ వంటి రంగాల్లో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ దృష్టి పెడుతూ ఉంది. తర్వాత జపాన్. జపాన్ $1.3 బిలియన్ అంటే 10,000 కోట్లు రోబోటిక్స్ పరిశోధనలో ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. సర్వీసెస్ రోబోట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు, సీనియర్ సంరక్షణ రోబోలు అంటే పెద్దవాళ్ల గురించి జాగ్రత్త తీసుకునే రోబోలు, పిల్లలు వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్ట్యా, వాళ్ళ జాబ్స్ దృష్ట్యా పెద్దవాళ్ళ దగ్గర ఉండకుండా వేరే దగ్గరికి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడే రోబోట్

రంగంలో అభివృద్ధి చేయడానికి జపాన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. తర్వాత భారతదేశం. 2023లో భారత్ ప్రపంచంలోని టాప్ 10 ఇండస్ట్రియల్ రోబోటిక్ మార్కెట్లో 7వ స్థానంలో ఉంది. 2023లో ఇండియాలో 8510 కొత్త ఇండస్ట్రియల్ రోబోలు సంస్థల్లో చేరాయి. కానీ భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువగా ఉంటుంది, మనం ఎక్కువగా రోబోల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటామన్నమాట. రోబోస్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకుందాము, బట్ రోబోస్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే కాయిన్కి ఎప్పుడు ఒక సైడే ఉండదు, 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ ఎక్కువగా పెరిగిపోయి కొన్ని రిపిటేటివ్ పనులు జరిగితే ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది కదా. అంటే మనుషులు 10 గంటల్లో చేసే పని రోబో 1 గంటలో చేసేసింది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనిషికి అక్కడ జాబ్ పోతుంది. అయితే కొత్త టెక్నికల్ ఉద్యోగాలు కూడా వస్తాయి. అంటే రోబో ప్రోగ్రామింగ్ చేయడము, రోబోని మెయింటైన్ చేయడము, మెయింటెనెన్స్ లాంటి కొత్త ఉద్యోగాలు కూడా అక్కడ ఉంటాయి. అండ్ మనిషి కూడా రోబోస్ ఎక్కువగా వచ్చేసాయనుకోండి, అధికంగా ఆధారపడిపోతారు. ప్రతి పనికి యంత్రాలపై ఆధారపడితే తన సొంత నైపుణ్యం తగ్గిపోవచ్చు. అంతే కదండి, మన బ్రెయిన్ కి పదును పెడితేనే అది బాగా వర్క్ చేస్తుంది. అలా కాకుండా అసలు ఆలోచించే అవకాశం కానీ పనిచేసే అవసరం కానీ మన బ్రెయిన్ కి బాడీకి లేకపోతే అవి మొదుబారిపోతాయి కదా. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయండి. హ్యాకింగ్ లేదా సాఫ్ట్వేర్ లోపాల వల్ల రోబోలు తప్పుగా పనిచేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ద్వారానే అవి పనిచేస్తాయి కాబట్టి వాటిని ఎవరైనా హ్యాక్ చేసినా లేదంటే ఆ సాఫ్ట్వేర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రోబోట్స్ తప్పుగా వర్క్ చేస్తాయి, అప్పుడు చాలా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అండ్ రోబోటిక్ సిస్టమ్ చాలా ఖరీదైందండి, అందరికీ అందుబాటులో ఉండదు. బల్క్ గా ఎవరైనా ప్రొడక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ రోబోట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. మనిషి చాలా సృష్టించాడు, ఎన్ని సృష్టించినా మనిషి ఇంకో మనిషిని మాత్రం సృష్టించలేకపోయాడు కదా. కానీ మనిషి లాంటి రోబోలను మాత్రం సృష్టించగలిగాడు. వాటి వెనక ఉన్నది మనిషి తెలివి. కాబట్టి రోబోట్స్ ని మనం కంట్రోల్ చెయ్యగలము. మన అవసరాలకు అనుగుణంగా రోబోట్స్ ని యూజ్ చేసుకోగలిగితే రోబోట్స్ చాలా చాలా మన ఫ్యూచర్ కి ఉపయోగపడతాయి.

0: రోబో మూవీలో కూడా మొదట చిట్టి ఒక సహాయకర రోబో. అతని ప్రోగ్రాం పూర్తిగా సేవాభావం మీద ఆధారపడి ఉంటుందండి. మనుషులకు హాని చేయకూడదు, సహాయం చేయాలి అనే నియమాలు అతని మైండ్ లో యాక్టివ్ గా ఉంటాయన్నమాట. చిట్టి మంచి మోడ్ లో ఉన్నప్పుడు వీధుల్లోంచి చెత్తను వెంటనే గుర్తించి శుభ్రం చేస్తాడు, ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తాడు, అగ్ని ప్రమాదం జరిగిన చోటకు వేగంగా వెళ్లి ప్రజలను కాపాడుతాడు, పిల్లలు చదువు చెప్పడంలో కూడా సహాయం చేస్తాడు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ప్రమాదాలని కూడా తగ్గిస్తాడు. ఆ తర్వాత దానికి లవ్ అని ఒక ట్రాక్ యాడ్ చేశారు. కానీ నిజానికి రోబో అలా చేయకపోయినా ఏఐ ద్వారా మన భావాలను ఆల్రెడీ దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ ద్వారా అర్థం చేసుకుని అనుకరిస్తూ స్పందిస్తాయన్నమాట. సరైన ప్రోగ్రామ్ ఉంటే రోబో మంచిగా మారుతుంది, తప్పు ప్రోగ్రామ్ ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. రోబో ప్రమాదకరం అయితే కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నది ముఖ్యం. ఒక కత్తి వంట చేయగలదు, కసాక్ హాని కూడా చేయగలదు కదా. అలాగే రోబోలు సరైన నియంత్రణలో ఉంటే మానవాళికి మేలు చేస్తాయి. ఇవండి రోబో గురించి, రోబో టెక్నాలజీ గురించి, రోబోలు ఎలా వచ్చాయి అన్న విషయాల గురించి, రోబోలు ఇప్పుడు ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం అన్న విషయాల గురించి, ఫ్యూచర్లో రోబోలు ఎంతలా మన జీవితంలో భాగాలు కాబోతున్నాయి అన్న విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. యా నాకైతే రోబోలు సర్జరీస్ చేస్తాయి అని తెలిసిన పాయింట్ మాత్రం అసలు బ్లాక్ అయిపోయింది మైండ్. ఎంత నమ్మకం ఉంటే రోబోస్ మీద, ఎన్నో వందల వేల ఆపరేషన్స్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా అయినాయి అని అంటే నిజంగా సూపర్ విషయం కదండి. మీరు కూడా రోబోస్ గురించి తెలుసుకొని, కొత్త ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని ఎంజాయ్ చేశారు అనుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుంటా. ఈ సంగతి మీకు తెలుసాలు. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం, ఆడదాని అదృష్టం ఈ చిత్రం నుండి.

ఇప్పటి వరకు మీరు ఆడదని అదృష్టం ఈ చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని

0: రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక

0: పాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఆక్వారంగ అభివృద్ధికి పిఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాల గురించి కేవీకే శాస్త్రవేత్త శ్రీహరి సాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారు మనతో ఉన్నారు. హరిసాధు గారిని అడిగి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి, దీనివల్ల మత్స్యకారులకు చేపల ఉత్పత్తి నుంచి వ్యాపార రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
4: నమస్తే సార్.
3: హరిసాధు గారు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 900 కిలోమీటర్లకు పైగా మనకు తీరరేఖ ఉంది. అంతేకాకుండా మత్స్య చేపల రొయ్యల ఉత్పత్తి రంగంలో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం దేశంలో చూసుకుంటే గనక. ఈ విధంగా మన నెల్లూరుకి ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్రాధాన్యత ఏమిటి, మనకున్న అడ్వాంటేజెస్ ఏమిటండి ఇక్కడ?
4: చాలా మంచి ప్రశ్న సార్. ప్రధానంగా చెప్పాలంటే సార్, నెల్లూరు జిల్లా రైతులు అనగానే చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సార్. రిస్క్ తీసుకోవడానికి ఎంత దూరమైనా ముందుంటారు. రిస్క్ తీసుకుంటే కానీ ఆదాయం లేదని వారికి బాగా తెలుసు. ఎంత రిస్క్ అయినా సరే ధైర్యంగా ముందుకు వస్తారు సార్. ఇది ప్రధానమైనటువంటి ఒక అంశం సార్. దీంతో పాటు మనకు నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే ఇటు మంచినీటి వనరులు మరియు బ్రాకిష్ వాటర్ వనరులు మరియు సముద్ర వనరులు మనకు అన్ని మూడు రకాలు ఉన్నాయి సార్. అందువల్ల మనం ప్రధానంగా మంచినీటి వనరుల్లో భాగంగా ఇన్లాండ్ ఆక్వాకల్చర్లో భాగంగా అంటే అంతర్గత నీటి వనరుల్లో మనము చేపల సాగుని ప్రధానంగా వరి పొలాలు ఉండేటటువంటి భూములన్నీ కూడా చేపల సాగుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం గమనించినట్లయితే దాదాపు ప్రస్తుత పరిస్థితుల్లో 20-25,000 ఎకరాల వరకు చేపల సాగు ముందంజలో ఉంది సార్. అలానే మనకు బ్రాకిష్ వాటర్ వనరులు కూడా అంటే సముద్రం ఉంది, కండ్లేరు క్రీకు ఉంది, నది ముఖద్వారం ఉంది, కనుక నీరు ఇటు మంచినీరు కాదు, ఉప్పు నీరు కాదు, ఈ మధ్య రకంగా అంటే దాదాపు ఈ లవణీయత 1-30 పార్ట్స్ పర్ 1000 లాగా మనం మెజర్ చేస్తాం సార్, కొలుస్తాం. అంటే 1-30 PPT లవణీయత ఉండేటటువంటి నీటి వనరులు కూడా మనకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వెన్నామీ రొయ్యల సాగు అనేది శరవేగంతో ముందుకు పోతుంది సార్. అందులో మనకు దాదాపు 50-60,000 ఎకరాల వరకు కూడా వెన్నామి సాగు జరుగుతాం. అయితే మనం సముద్ర వనరుల్లో అంటే మెరైన్ హారిజన్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి సార్. కాకపోతే ఈ సముద్రంలో అలల యొక్క ఉధృతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఈ సీవీడ్ కల్చర్ కానివ్వండి, కేజీ కల్చర్ కానివ్వండి చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం క్రీక్స్లో చేయొచ్చు సార్. కండ్లేరు క్రీక్స్ ఉంది, అది మన ఎక్స్పెరిమెంటల్ కూడా చేస్తున్నారు కొందరు. కొంత మనకు అవకాశాలు ఉన్నాయి సార్, సీవీడ్ కల్చర్కి అవకాశం ఉంది. అలానే కేజీ కల్చర్లో మంచి విలువైనటువంటి చేప రకాలను మనం సాగు చేసి మంచి ఆదాయం పొందే విధంగా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి సార్. కేజీ కల్చర్లో ప్రధానమైన ఉపయోగం ఏంటంటే నీటి నాణ్యత అనేది సెక్యూర్ సార్. పాండ్స్లో నీటి నాణ్యత అనేది ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ నీరు ఎప్పుడు ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి, ఒక దగ్గర నిలవదు కాబట్టి, సముద్రంలో ఉండే నీరు కానివ్వండి, క్రీక్లో ఉండే నీరు కానివ్వండి కలుస్తూ అటు ఇటు ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి చేపలు ఒక పంజరం లాంటి దాంట్లో మనం సాగు చేస్తాం, మేతలేస్తాం, కాబట్టి మనకు అనుకూలతలు బాగా ఉంటాయి సార్. అయితే మనకు ఓవరాల్గా ఈ ప్రొడక్టివిటీ పరంగా మాట్లాడితే మంచినీటి వనరుల్లో చూసినట్టయితే చేపల సాగు ఎకరాకు 3,000 నుంచి 4,000 వరకు మనం చేపలు సాగు చేసే పరిస్థితిలో ఉన్నాం సార్. అంటే దాదాపు 3 నుంచి 4 టన్నులు మనం ఎకరాకి పండించే పరిస్థితిలో ఉన్నాము. అంత అంటే సెమీ ఎక్స్టెన్సివ్ విధానాన్ని పాటించి మనం ఈ స్థాయికి చేరుకున్నాం. 3 నుంచి 4 టన్నుల వరకు మనం తీగలుగుతున్నాం.
3: హరిసాధు గారు, ముఖ్యంగా చేపల పెంపకానికి అటు రొయ్యల పెంపకానికి ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, రైతుకు నికరంగా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందండి?
4: సార్, వాస్తవానికి చేపల సాగు నెల్లూరు జిల్లా పరంగా మాట్లాడినట్లయితే ఎకరాకి రైతులు 3 నుంచి 4 వేల వరకు కూడా సెమీ ఇంటెన్సివ్ విధానంలో ఎకరాకి 3 నుంచి 4 వేల చేపలను సాగు చేస్తున్నారు సార్. అయితే 1 కిలో పండించడానికి రైతుకు 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు 3 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 టన్ను మీద 30,000 మిగులుతుంది సార్. అంటే దాదాపు 3 టన్నులు పండించే పరిస్థితుల్లో 90,000, 4 టన్నులు పండించే పరిస్థితి

0: దాదాపు 120 మిగిలే పరిస్థితిలో ఉన్నాం సార్. చేపల సాగులో
1: ఇక రొయ్యల విషయంలో
0: ఇక రొయ్యల విషయానికి వస్తే సార్, రొయ్యల విషయం అనేది మనకు పంట కాలం చాలా తక్కువ సార్. ఇక్కడ చేపలు దాదాపు 10 నుంచి 12 నెలలు కూడా పడుతుంది అన్ని లెక్క చేసుకుంటే. కానీ రొయ్యలు అనేది మనం సంవత్సరానికి 2 సులభతరంగా చేయొచ్చు. ఎందుకంటే సాగు 100 లేదా 110 రోజుల్లోనే సాగు కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మనకు 4 లేదా 5 నెలల్లోనే మనం ఒక పంట సులభంగా తీయచ్చు, క్రాప్ హాలిడే కూడా పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయం అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది సార్ చేపల సాగుతో పోల్చినప్పుడు. అయితే దాదాపు పంట ఖర్చు మనకు గమనించినట్లయితే 1 కిలోకు 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా మనకు రొయ్యలు పండించడానికి ఖర్చు అవుతుంది సార్. అంటే చేపలకు ఇంచుమించుగా డబల్ అయింది రొయ్యలు పండించడానికి. ఎందుకంటే మేతలు కాస్ట్లీ కాబట్టి ప్రోటీన్ ఎక్కువ కంటెంట్ ఉండేది. కిలో దాదాపు 90 రూపాయలు విలువైనటువంటి మేతలు వాడతాం కాబట్టి. చేపల్లో అయితే కిలో 30 నుంచి 40-35 రూపాయల మేతలు వాడతాం. ఇక్కడికి వచ్చే లోపల మనం దాదాపు 90 నుంచి 100 రూపాయల మేతలు కూడా వాడాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి, పెరుగుదల కూడా అలానే ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మనకు ఎకరాకి 2 నుంచి 3 లక్షల వరకు కూడా రొయ్య పిల్లలు స్టాక్ చేసే పరిస్థితిలో ఉన్నాం సార్ సెమీ ఇంటెన్సివ్ విధానంలో. అయితే మనం 4 నుంచి 5 టన్నులు కూడా మనం చేపలు లాగిన రొయ్యలు కూడా 4 టన్నులకు మించి మనం తీసే పరిస్థితిలో ఉన్నాం సార్. మనకు 1 టన్ను మీద 100,000 రూపాయలు నికరాయం మిగిలితే కూడా 4 టన్నులు ఉన్నప్పుడు 4 లక్షలు, 5 టన్నులు ఉన్నప్పుడు 5 లక్షలు మనం ఆదాయం తీసే పరిస్థితిలో ఉన్నాం సార్. అలా మనం సంవత్సరానికి 2 సార్లు మనం 2-5 లక్షలు కూడా తీయచ్చు. తీయాలంటే 10 లక్షలు కూడా ఎకరాకి తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు సీడ్ క్వాలిటీ బాగుండాలి. ప్రధానంగా రైతు నష్టపోయేది ఏంటంటే సీడ్ విషయంలోనే. బ్రోడర్స్ మంచి క్వాలిటీ నాణ్యమైన క్వాలిటీ ఉన్నట్లయితే 100 రోజుల్లో మనకు మనం ఆశించిన దానికి మించినటువంటి పెరుగుదల గమనిస్తాం, మనకు పంట కూడా కంప్లీట్ అయిపోతుంది సార్.
1: హరిసాదు గారు, మీరు ఇప్పుడే అన్నారు ఆ సీడ్ క్వాలిటీ దగ్గర నుంచి మేత దగ్గర నుంచి అన్ని క్వాలిటీ అందినప్పుడు మాత్రమే మనం ఇంత లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. తర్వాత రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నారు కదా. ఈ విధంగా మత్స్య పరిశ్రమ విషయంలో అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయాల దాకా రకరకాల స్టేజెస్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఉద్దేశంతోనే మన గౌరవ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీరిని ఆదుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటిలో భాగంగానే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదా. దీన్ని ఎప్పుడు ప్రారంభించింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి?
0: ఇది భారతదేశంలోని ఒక అత్యున్నతమైనటువంటి పథకంగా చెప్పచ్చు సార్ ఈ మత్స్య రంగంలో. ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. అయితే ఈ 2023-24 నుంచి ఇది ప్రారంభమై 2026-27 వరకు అమలు జరిగేటటువంటి ఒక ఉపపాద పథకం కింద ఇది ఉంది సార్. అంటే ఒక సబ్ స్కీమ్ అన్నమాట.
1: ఓకే.
0: అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక మాటతో చెప్పాలంటే, అనార్గనైజ్డ్ అంటే అసంఘటితంగా ఉండేటటువంటి రంగాన్ని సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ రంగంగా మార్చడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే అసంఘటిత రంగానికి సంఘటిత రంగానికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ఈ సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. దీంట్లో ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఫాలో అవుతారు. ఈ అసంఘటిత రంగం అంటే ఎవరికి తోచిన విధంగా ఉంటుంది, డేటా ఉండదు, ఏది కూడా ఒక టెక్నాలజీ కాంట్ ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఒక నిబద్ధత అనేది ఉండదు సార్. సో ఇది ఒక నిబద్ధతమైన విధానంలో ఒక ఆర్గనైజ్డ్ గా మార్చి మనకు జీడిపి పెంచే నిమిత్తం, అలానే రైతులకు ఆదాయాలు పెంచే నిమిత్తంతో పాటు ఇంకా చిరు మరియు చిన్న ఎంటర్ప్రైజెస్ కి బ్యాంకుల నుంచి సులభంగా ఈ యొక్క రుణాలు రావాలి, రుణాలు వచ్చే విధంగా ఉండడం, అలానే ఈ ఇన్సూరెన్స్ బీమా, అలానే వాల్యూ చైన్ డెవలప్మెంట్. వాల్యూ చైన్ అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ వరకు అన్ని వివిధ దశల్లో వాల్యూ చైన్ అనేది ఎస్టాబ్లిష్ చేసే నిమిత్తం ఈ యొక్క ప్రణాళిక చేపట్టబడింది
1: సార్. ఇంతకు ముందే మన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కూడా ఉంది, గత 5 ఏళ్లుగా కూడా కొనసాగుతుంది కదా. ఈ 2 పథకాలకు ఉన్న సంబంధం ఏంటండి?
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది ఒక సబ్ స్కీమ్ అని ముందుగా అనుకున్నాం సార్.
1: ఓకే.
0: దాంట్లో ఒక చిన్న సెంట్రల్ సెక్టార్ ఇది కాంపోనెంట్ కింద ఇది మనం అమలు జరుపుతున్నారు సార్ మోనుమెంట్. అయితే ఈ సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమ్ అనేది ముందుగా మనం మాట్లాడిన విధంగా ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే, ఆర్గనైజ్

0: హెక్టార్ గా మార్చడం రైతులకి లేదా స్టేక్ హోల్డర్స్ కి సాధ్యమైనంత అనుకూలత ఇచ్చి జీడిపి పెంచడం అనేది దీని యొక్క ఉద్దేశం అని అనుకున్నాం సార్.
1: ఓకేనండి.
0: అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది 2020-21 నుంచి మొదలైంది సార్. 2020-21 నుంచి మొదలై 2024-25 వరకు దాదాపు 20,500 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా మత్స్య ఉత్పత్తి మరియు మౌలిక సదుపాయాల పెంపు మరియు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడేటటువంటి ఒక ప్రణాళిక సార్ ఇది. అయితే మనం ముందుగా అనుకున్న విధంగానే దీంట్లో ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది సంఘటిత రంగంగా మార్చే నిమిత్తం పొందుపరిచిందని అనుకున్నాం సార్. అదే సార్, దీనికి దానికి తేడా
1: సార్, మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం ఈ మత్స్య సంపద ఉత్పత్తి విషయంలో అగ్రస్థానంలో ఉంది కదా. ఇక ఈ చేపల పెంపకం ఇప్పటికి కూడా చాలా వరకు అసంఘటిత రంగంలోనే ఉంది. దీన్ని సంఘటితపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందండి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
0: ఈ అసంఘటిత రంగాన్ని సంఘటన చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతుంది అంటే సార్, ప్రధానంగా వర్క్ బేస్డ్ డిజిటల్ ఐడెంటిటీ అనేది సృష్టించింది సార్. అంటే ఇక్కడ ప్రతి స్టేక్ హోల్డరు నమోదవడం, అలానే మత్స్యకారులు అయితేనేమి, పెంపకదారులు అయితేనేమి, వ్యాపారులు అయితేనేమి, వీళ్ళందరికీ ఒక కేంద్ర డేటాబేస్ ఏర్పడిపోయింది సార్. ఇది మొట్టమొదటి అంశం చర్యల్లో భాగంగా. రెండో అంశం ఏంటంటే చిరు మరియు చిన్న ఈ ఫిషరీస్ ఎంటర్ప్రైజెస్ కి ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఆ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం అయితేనేమి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, అలానే వాళ్ళకి వివిధ ఫెసిలిటీస్ సర్వీస్ పరంగా వివిధ సర్వీస్ అందించే నిమిత్తం ఇది ఒక అంశం సార్. దీంట్లో ఏమేం ప్రయోజనాలు ఉన్నాయని అడిగారు. ఈ అంశాలు మనకు మరలా కూడా రిపీట్ అయినాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకు రుణాలు రావడం, బీమా రావడం, సబ్సిడీ రావడం, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా మధ్యలో మిడిల్ మ్యాన్ ఏమి లేకుండా నేరుగా రైతులకే లేదా ఎవరైతే నమోదై ఉన్నారో వారి అకౌంట్లోకి పడే విధంగా చేయడం సార్. ఇది మొట్టమొదటి అంశం. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే మార్కెట్ యాక్సెస్ సార్. అంటే ఏ మార్కెట్లో రైతు కులం అందుబాటు సరసమైన ధర ఉంది, అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, అలానే ఈ నాణ్యత ప్రమాణాలు ఎస్టాబ్లిష్ చేయడం, వీటితో పాటు ట్రేసబిలిటీ మెరుగుపడి, అంటే ట్రేసబిలిటీ అనే పదం చాలా విలువైన పదం సార్. ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డ్ అది. అయితే ఈ ట్రేసబిలిటీ అంటే రైతు ఏ రోజు ఏ సీడ్ వేశాడు, ఏం ముందు వాడాడు, ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎక్కడికి ఈ మెటీరియల్ ఎక్స్పోర్ట్ అయింది, ఎక్కడ ఉంది, ఏ కంట్రీకి పోయింది, ఎక్కడ స్టోరేజ్ అయింది, మొత్తం ఏ టు జెడ్ దాని డేటాబేస్ మొత్తం కూడా ట్రేస్ చేయడం అనేది దీంట్లో ఇది చాలా అతి ముఖ్యమైన అంశం సార్. ఎప్పుడైతే ఇలాంటి ట్రేసబిలిటీ మనం మెరుగుపరిచినట్లయితే ఆటోమేటిక్గా ఎగుమతి అవకాశాలు ఉన్నట్లే, ఎప్పుడైతే ఎగుమతి అవకాశాలు ఉన్నాయో ధరలు మనం అనుకున్న విధంగా వస్తాయి. కాబట్టి రైతుకి అనుకూలమైనటువంటి లాక్రటివ్ ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్.
1: సార్, ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP మొబైల్ యాప్ను రూపొందించారు కదా, ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలా? ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవటం వల్ల ఆక్వా రంగంలో ఉన్న వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: సార్, ఈ NFDP పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకోగలిగామో, చేసుకున్నట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కానివ్వండి, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహ సమృద్ధి యోజన అయితేనేమి, దీంట్లో ఎప్పుడైతే రిజిస్టర్ అయినామో వీటి ద్వారా వచ్చేటటువంటి పథకాల వినియోగం మనకు తెలిసిపోతుంది, ప్రత్యక్ష ప్రయోజనాలు మనకు తెలుసు, మనకు వస్తాయి, ఆర్థిక భద్రత వంటి లాభాలు మనకు అందుతాయి. అంతేకాదు కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి సార్.
1: సార్, ఈ స్కీమ్లో 4 విభాగాలు ఉన్నాయన్నారు కదా, ఆ 4 విభాగాల్ని మాకు వివరిస్తారా?
0: ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్. ఈ 4 కాంపోనెంట్స్ అనేది వీటికి ఒక 4 పిల్లర్స్ లాంటివి సార్. అందులో ఈ మొదటి కాంపోనెంట్ లో 2 విభాగాలు ఉన్నాయి సార్. ఈ దీన్ని కాంపోనెంట్ 1A కింద పరిగణిస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఫార్మలైజేషన్ మరియు క్రెడిట్ యాక్సెస్ అనే అంశాల మీద పనిచేస్తుంది. ఈ ఫార్మలైజేషన్ లో భాగంగా మనకు ఏదైతే మత్స్య రంగంలో అసంఘటిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం రిజిస్ట్రేషన్ ద్వారా చేసేసి ఫార్మలైజేషన్ చేయడం అనేది మొదటి అంశం సార్. తర్వాత 2వ అంశం ఏంటంటే క్రెడిట్ యాక్సెస్ అనుకున్నాం సార్. ఈ క్రెడిట్ యాక్సెస్లో మనకు ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్కి బ్యాంక్ రుణాలు అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, తర్వాత వివిధ టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం అనేది దీంట్లో భాగంగా ఉంటుంది సార్. తర్వాత ఈ కాంపోనెంట్ 1లోనే బి అనేటటువంటి

0: అంశం సార్. ఈ అంశం అనేది ఆక్వాకల్చర్లో అతి ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్ తాలూకు ప్రోత్సాహం ఇవ్వడం.
1: ఆక్వారంగంలో ఈ ఇన్సూరెన్స్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఈ పథకంలో భాగంగా ఎంతవరకు ఈ బీమా సౌకర్యంలో ప్రభుత్వం భరిస్తుందండి?
0: ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో, ఈ అసంఘటిత రంగంలో ఉన్నారో, వారికి వారు భరించాల్సినటువంటి ప్రీమియంలో 40% వరకు లేదా గరిష్టంగా ప్రతి హెక్టార్కి 25,000 చొప్పున ఇన్సూరెన్స్ అనేది, ఆ ప్రీమియం అనేది గవర్నమెంటే భరించడం సార్. అంతే కూడా కాక ఈ యొక్క కాంపోనెంట్ బి అక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహం అనేది అజెండాగా పెట్టుకున్నారు అంటే కనీసం 100,000 హెక్టార్ల వరకు కూడా ఈ బీమా ఇవ్వడం. అంతే కూడా కాకుండా ఈ బీమాలో అదనపు రాయితీ కూడా ఇచ్చున్నారు సార్. ఈ రాయితీ ఏంటంటే ఎవరైనా ఆక్వా రంగంలో మహిళలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానీ ఉంటే ఈ 40%తో పాటు ఇంకొక 10% కూడా ఇచ్చి అంత సపోర్ట్ ఇచ్చి ఈ ఆక్వా రంగంలో ఎవరన్నా రైతులు నష్టం అనేది సర్వసాధారణం కాబట్టి నష్టపడితే మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకునే అవకాశం లేకుండా మళ్ళీ ఇబ్బంది పడి ఆ నష్టాన్ని పూడ్చే అవకాశం వాళ్ళకి దూరం అయిపోకుండా ఈ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళని అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తుంది కాబట్టి ఈ ఆక్వా రంగం అనేది సస్టైనబుల్గా ఉండేదానికి ఇది చాలా తోడ్పడుతుంది సార్. ఇక రెండో అంశం సార్, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం సార్. ఇది వాల్యూ చైన్ ఎఫిషియన్సీని పెంచడం సార్.
1: సార్, ఈ వాల్యూ చైన్ అంటే ఏమిటి? ఈ చేపల పెంపక రంగంలో ఏ స్థాయిలో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: చేపలు లేదా రొయ్యల పెంపకంలో ప్రొడక్షన్ లో ఉంటారు సార్, అంటే కల్చర్ లో ఉంటారు. అలానే ప్రాసెసింగ్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, కోటాను కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎప్పుడైతే రైతు పొలం నుంచి తీసుకున్నటువంటి రొయ్య వెంటనే అందవలసిన మోతాదులో ఐసింగ్ జరిగి అలా ఐసింగ్ అయినటువంటి మత్స్య సంపద అనేది, ఉత్పత్తులు అనేది సకాలంలో సక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవ్వడం, అలానే ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అవ్వడం, తర్వాత ఫైనల్ గా మార్కెట్ అవ్వడం, ఇవన్నీ కూడా అంశాలు సార్. అంటే ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని స్టేజెస్ లో కూడా వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు సార్.
1: సో ఈ మొత్తం వాల్యూ చైన్ ని అభివృద్ధి చేయడానికి ఏం కార్యక్రమాలు చేపడుతుందండి ఈ పథకంలో భాగంగా?
0: ఈ వాల్యూ చైన్ అభివృద్ధికి ఏంటంటే ఆర్థిక మరియు సాంకేతిక మద్దతును ఇచ్చేటటువంటి నిమిత్తం చాలా స్కీమ్స్ ఇచ్చాము సార్. దీంట్లో చాలా సబ్సిడీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్ లో లోన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే నిమిత్తం దీన్ని
1: అనేక కార్యక్రమాలు రూపొందించారు.
0: ఈ మూడో అంశం ఏంటంటే సార్, సేఫ్టీ మరియు క్వాలిటీ సిస్టమ్ సార్. మనం ఎంత పండించేయం అనేది ఇంపార్టెంట్ కాదు సార్, ఎంత క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్వాలిటీ లేకపోతే అది డొమెస్టిక్ మార్కెట్లో మనం ఎవరు దాన్ని చెక్ చేయరు కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ జరగదు, ఎక్స్పోర్ట్ జరగకపోతే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చేపలు మరియు చేపల ఉత్పత్తి కోసం భద్రత నాణ్యత హామీ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయడం, అందులో భాగంగా స్టాండర్డ్స్ అయితేనేమి, సర్టిఫికేషన్ అయితేనేమి, ట్రేసబిలిటీ అయితేనేమి ఏర్పాటు చేసి విస్తరించడం అనేది మూడో కాంపోనెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం.
1: ఇక చివరిగా నాలుగో అంశం గురించి మనం మాట్లాడుకుందాం సార్.
0: ఈ నాలుగో అంశం అనేది మనం ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సార్, ఒక మానిటరింగ్ ఒక వ్యవస్థ ఇంపార్టెంట్ సార్. అందుకనుక ఈ ప్రాజెక్ట్ నిర్వహణ అనేది అయితే కానివ్వండి, ఈ మానిటరింగ్ అయితేనేమి, ఈ రిపోర్ట్ కోసం ఎలాంటి వ్యవస్థలు కావాలి, ఎలాంటి సామర్థ్యాలు వాళ్ళకి ఇవ్వాలి, అందించాలి అనే అంశాల మీద, అంటే ఒక మాటతో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తాలూకు వివిధ అంశాలలో ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండేటటువంటి స్టేక్ హోల్డర్స్కి ఈ యొక్క అంశం ఉపయోగపడుతుంది సార్.
1: సార్, ఇక ఈ ఫిషరీస్ కోఆపరేటివ్స్ విషయానికి వద్దాము. ఈ సహకార సంఘాలుగా ఏర్పడటానికి చేపల లేదా రొయ్యల సాగులో అభివృద్ధిని సాధించడం కోసం ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందండి?
0: ఫిషరీస్ కోఆపరేటివ్స్కి అందించే ప్రోత్సాహాల పరంగా మాట్లాడాలి అంటే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజనలో భాగంగా సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్, ఎఫ్పిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వంటి సమూహాలకు బలోపేతం చేయడం అనేది ఒక అజెండా సార్ దీంట్లో. అలానే ఈ సహకార సంఘాలు ఏర్పడి ఫార్మల్ స్ట్రక్చర్లోకి వస్తే, అంటే మనం అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్గా రావడం ఇండైరెక్ట్గా, ఇలా వారికి సబ్సిడీ ఆధారిత ఫెసిలిటీస్ అయితేనేమి, ఈ ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ వాల్యూ అడిషన్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి పథకాల ద్వారా మద్దతు కూడా పొందవచ్చు సార్. అంటే సహకార సంఘాలకి ఈ పెద్ద ఎత్తులో ఉండేటటువంటి, అంటే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి, ఎక్కువ సబ్సిడీతో కూడినటువంటి అంశాలలో ఈ యొక్క కోఆపరేటివ్స్ ప్రోత్సాహం నిమిత్తం ఈ యొక్క ఈ పథకం పనిచేస్తుంది. తర్వాత చివరిగా ఈ

0: పెద్ద పరిమాణంలో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, మార్కెట్ లింకేజెస్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి టెక్నాలజీని ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అందించే నిమిత్తం కూడా ఇది పనిచేస్తుంది సార్.
1: అంటే వ్యక్తిగతంగా సొంతగా చేసుకోవటం కాకుండా ఇట్లా కోఆపరేటివ్స్గా ఏర్పడి ముందుకొస్తే గనక ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు వారికి ప్రభుత్వం కల్పిస్తుంది అంటున్నారు. ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఈ రుణ సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారా సార్?
0: ఈరోజు ఆక్వా రంగంలో రుణ సదుపాయం లేకపోతే రైతు నిలబడే పరిస్థితి లేదు సార్. అంటే దీని ఉద్దేశమే అది కాబట్టి రుణ సదుపాయం అనేది దీంట్లో ఉంది సార్. ఈ రుణ సౌకర్యాలు వ్యాపార అభివృద్ధి పరంగా మాట్లాడినట్లయితే సార్, ఈ మైక్రో మరియు అంటే చిరు మరియు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ సులభతరం చేయడం అనేదితేనేమి, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం అయితేనేమి, ఫెసిలిటేషన్ సర్వీసెస్ ఇచ్చే నిమిత్తం మనం ముందు మాట్లాడుకునే విధంగా కాంపోనెంట్ 1లో ఏ మరియు కాంపోనెంట్ 2 అనేది పనిచేస్తున్నాయి సార్. తర్వాత వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్
1: కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్
0: ద్వారా ఈ వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ వంటి రుణాల యాక్సెస్ పెంచేలా ఈ పథకం మార్గదర్శకాలు ఏర్పరిచింది సార్. దీంతోపాటు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్లు కూడా బాగా అందిస్తున్నారు సార్.
1: అంటే ఈ మొత్తం వాల్యూ చైన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు సార్. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఆక్వా రైతులు సమాచారం తెలుసుకోవడానికి కానీ లేదా ఏవైనా సూచనలు సలహాలు తెలుసుకోవడానికి సంప్రదించడానికి ఫోన్ నంబర్ ఏమన్నా ఉందండి
0: సార్? ఈ వివరాలు తెలుసుకోవడానికి ఒక ఫోన్ నంబరే కాకుండా అధికారిక వెబ్సైట్ కూడా ఉన్నాయి సార్. మనం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ఈ పథకం గురించి రైతులకి అధికారిక వెబ్సైట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ పొందేటటువంటి అత్యున్నతమైనటువంటి అవకాశం ఉంది సార్. దానికి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పోర్టల్లో ఒక గవర్నమెంట్ వెబ్సైటే ఉంది సార్. ఆ వెబ్సైట్ పేరేంటంటే pmmksy.dof.gov.in అనేటటువంటి పోర్టల్ ద్వారా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు సార్. ఈ వెబ్సైట్ యొక్క ఐడి ఏంటంటే, దీంతోపాటు అదనంగా NFDP పోర్టల్ కూడా ఉంది సార్. సార్, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ తాలూకు ఒక పోర్టల్ కూడా ఉంది సార్. అంటే ఇది మనం ముందుగానే ముందు మాట్లాడుకున్నాం, దీంట్లో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడిందని. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పోర్టల్ ఏంటంటే అంటే NFDP.DOF.GOV.IN అనేది ఇది ఒక పోర్టల్ సార్. దీంట్లో కూడా మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇవన్నీ తెలియని రైతులు కూడా డైరెక్ట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకు వాళ్ళు పొందుపరిచారు సార్. ఈ యొక్క నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్కు డైరెక్ట్గా మనం టోల్ ఫ్రీతో కలిసే అవకాశం ఒక నంబర్ ఇచ్చున్నారు. అందులో భాగంగా ఆ నంబర్ ఏంటంటే 1800-425-166 1800-425-166 అనే టోల్ ఫ్రీ నంబర్ కూడా మనకు అందుబాటులో ఉంది సార్. ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా మనకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఉండేటటువంటి వివిధ రకాల అంశాలని, అనుకూలతలను మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కానివ్వండి, యాక్సెస్ అవ్వడానికి కానివ్వండి, మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్.
1: హరిసాదు గారు, ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి ఆక్వా రైతులకు చాలా విలువైన సమాచారం అందించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇప్పటి వరకు ఆక్వా రంగ అభివృద్ధికి పిఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ప్రయోజనాల గురించి కేవీకే శాస్త్రవేత్త శ్రీహరి సాధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఉమాదేవి.

సఫారి మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో

కాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్రా సహాయకారి.

0: అబ్బాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: మీరు ఇప్పటి వరకు పాడిపంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడిపంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7
1: మెగాహెర్ట్జ్. రైతుల ఖర్చులను తగ్గించి సుస్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే తాజాగా ఈ రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ పద్ధతులను రైతులు అవలంబించేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఖేత్ బచావ్ అభియాన్ అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది జూన్1 నుంచి జూన్30 వరకు కొనసాగుతుంది. మరి ఈ ప్రచారోద్యమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో నెల రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారా?
2: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతా పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు వాళ్ళందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించిన అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా జూన్1 నాడు రాయసీన జిల్లా మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది?
2: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ICAR వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 కేవీకేలు అందరూ కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ జూన్1 జూన్30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు విత్తుకోవడం గానీ, నేల తయారీ గానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు జూన్1-30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా, మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము, మరియు అటారీ అని మాకు ICAR సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్ర స్థాయిలో

0: ఈరోజు అవగాహన కార్యక్రమాలు అంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచార అంశాలు ఏమున్నాయి, వీటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
0: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు అంశాలు ఇందులో, ఒకటి ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము, రెండవది ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ రెండు ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే, మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు కానీ లేదంటే చెరువు మట్టి తోలుకోవడం కానీ ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్ర స్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండవది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలు ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
1: ముందు జాగ్రత్త
0: ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలైందంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని కానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైతు సోదరులు చాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమవుతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసు సూక్ష్మజీవులు చనిపోవడం కానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకొని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ కానీ అంటే వాటికి కావలసిన ట్రాక్టర్తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి కనుక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేవి మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో గనక చూసుకుంటే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్ట సంబంధించిన పంటలు వేసుకోవాలి. జనుము, జీలుగ ఇలాంటి పంటలు తప్పనిసరిగా అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా కానీ మనం ఒక పంట ముందు పంట యొక్క వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము, కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం కనుక ఉన్న పంటలను కనుక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో 3 రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పల్సీకే గ్రామంలో అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తునే గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతో పాటు మనకున్న నీటి వినియోగం అదూరంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కానీ మిత్ర పురుగుల సంఖ్య కానీ చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు కానీ లేదంటే బయోఫస్ కానీ లింగాకర్షక పుట్టలు కానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 తగ్గించుకున్న వాళ్ళ మొత్తం 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం

0: ఉంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైతే పొలం గట్లు ఉంటాయో, పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు, అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి, పంటల మీద పడదు కాబట్టి, దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం, తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గానీ దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైస్ సార్ తప్పనిసరిగా ఇది కనుక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే, నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు మొత్తం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా, మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం గానీ ఎరువులు గానీ క్రిమి సంహారక మందులు గానీ ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక రాజా చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మనకు ముందుగా మెసేజ్ పంపించిన వాళ్ళు వేదాయపల్లెం నెల్లూరు నుంచి చంద్రమౌళి, శరత్ చంద్ర మరియు వారి వైఫ్ వచ్చి భువనేశ్వరి, వీరందరూ మా కోసం గోపీ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు గుండా చిత్రం నుండి పాట కావాలి అంటూ నెల్లూరు జిల్లా కలువాయి నుంచి శ్రీను, మాలవిక, వనజమ్మ, రమణమ్మ వీరందరూ మా కోసం గుండా చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్నవారు సుధమ్మ వెంకటేశ్వర్లు, తరుణ్. వీరు ధనలక్ష్మీపురం నుంచి మా కోసం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు విజయవాడ నుంచి మల్లీశ్వరి, హనుమంతరావు, గౌతమ్, జితేంద్ర వీరందరూ మా కోసం నీ స్నేహం చిత్రం నుండి పాట ప్లే చేయడానికి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు టౌనస్పేట నుంచి మంజుల, శ్రీనివాస్, గమ్యశ్రీ, జ్ఞాపిక వీరందరూ మా కోసం జాబెళ్ళి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పట్టుకొరుతున్నవారు వేదాయపల్లెం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడు, విజయలక్ష్మి, ఇందుశ్రీ, రిషిత, ఆశ్రిత, శ్రీకాంత్, వీళ్ళు మా కోసం ఇంటెలిజెంట్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ద నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం యూకే ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్ధతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other.

0: China's economy and together becoming a force multiplier to support the global economy.
1: పార్లమెంట్ భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో అమెజాన్ సంస్థ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి, మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
2: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా, కిసీ కో అన్యాయ నా హో, జో పానీ దేనా హై వో పానీ సబ్కో మిలే, ఇస్ తరహ కి యోజనా బనే, ఇస్కే లియే ఆజ్ తీనో ముఖ్యమంత్రియో నే సహమతి ది హై, माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ

0: मिलकर आगे बढ़ाए, इससे आप सबको भी पानी मिलेगा।
1: మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికెట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్డీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: सेमीफाइनल की जगह बनाने की कोशिश करेगी. वहीं पर भारत को भी अगर ऑस्ट्रेलिया को नहीं हरा पाए तो भारत के लिए आगे जाना मुश्किल पड़ जाएगा. तो इसमें से क्या मतलब?

0: సంగీతంలో ప్రవేశం ఇష్టం కలిగించుకున్నారా సార్?
1: నా అంతటి నేను సంగీతంలో ఇష్టం కలిగించుకున్నాను.
0: మీ అంతటి మీరే.
1: అవును.
0: మరి మీకు మొట్టమొదట ఘంటసాల గారితో పరిచయం ఎలాగైందండి, వారి శిష్యులుగా చేరటానికి?
1: నేను 1950లో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పాడుతుండగా ఆయన అక్కడికి వచ్చారు.
0: ఆహా, మీరు పాడుతుండగా?
1: నేను పాడుతుండగా ఆయన నాకు పనిచేసినటువంటి ఆర్కెస్ట్రా వారికి కావాల్సి వచ్చింది. కావాల్సి వచ్చి వారు నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట అండి. ఆ సంగతి నాకు తెలియదు. సరే, నా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎవరినైనా పాడింది అని అంటే నేనండి, నా పేరు జేవి రాఘవులు అన్న సంగీతం తెలుసునండి నేను. అయితే సినిమాలో పాట చేరాలని నీకు అభిప్రాయం కనుక ఉన్నట్లయితే నా దగ్గర తప్పకుండా చేర్చుకుంటాను అని అన్నారు. ఘనసాల్ గారు హామీ ఇచ్చారు. అది ఆ ప్రకారంగా నేను ఘనసాల్ గారిని మీట్ అవ్వడం, వారి ప్రాపకం నేను పొందడం, అవన్నీ కూడా ఒక ఇదిలో జరిగిపోయినాయి. అందుచేత నేను వారి దగ్గర నుంచి నేను 1971 వరకు 74 వరకు వారి దగ్గరే ఉన్నాను. వారికి అసిస్టెంట్గా, ఒక శిష్యుడిగా, ఒక
0: సహోదరుడిగా
1: అన్ని విధాలుగా ఉంటూ వచ్చాను.
0: వంత గాయకులుగా కచేరీలో కూడా వంత పాడేవారు. మీరు
1: వంత పాడేవాడిని. ఇచ్చేదంటే ఆయన నేను లేకుండా ఏ ఊరు వెళ్ళేవారు కాదు, నేను లేకుండా ఏ కచేరీ చేసేవారు కాదు.
0: బాడీగార్డ్గా
1: ఉంటూ

0: వింటూ వచ్చేవాడిని.
1: తర్వాత సార్, మీ మొట్టమొదటి సంగీత దర్శకత్వంలో మరి ద్రోహి అనే చిత్రాన్ని చేశారు కదా?
0: అవును.
1: మరి మొట్టమొదటి చిత్రంలోనే మీ గురువు గారి చేత పాడించారు మీరు.
0: అవునండి.
1: తమాషైన అనే పాట సుశీల ఘంటసాల గారు పాడారు.
0: అవునండి.
1: మరి గురువు గారికి పాట నేర్పేటప్పుడు మీరు మీ అనుభూతి ఏంటి, ఏమైంది, ఎలా ఉండింది?
0: ఎలాగ ఉండిందంటే,
1: ఆయన అప్పటికే మహాగాయకుడు కదా,
0: మహాగాయకుడు,
1: ఆయనకి పాఠం చెప్పాలంటే మీకు ఎలాగ అనిపించింది?
0: అంటే నేను ఆయన దగ్గర శిష్యుడిగా ఉండేవాడిని కాబట్టి నాకు ఆ ఫ్రీనెస్ ఉండేది,
1: చదువు ఎక్కువ,
0: ఆ చదువు ఎక్కువతోటి నేను పాడుతుంటే ఆయన నేర్చుకుని పాడేవారు. అలా జరిగిందండి.
1: అయితే ఆ పాట విన్నాం సార్.
0: విన్నాం.

0: జేస్తాసు గారు మన తెలుగు వాళ్ళకి ఎంత గొప్ప గాయకులో, మలయాళీలకి గొప్ప గాయకుడు జేస్తాసు గారు. అటు శాస్త్రీయ సంగీతం కానీ లలిత సంగీతం కానీ చక్కగా ఉపాసన పట్టినటువంటి మహాగాయకులు. మరి వారితో కూడా మీరు భారతంలో శంఖారావు అనే చిత్రంలో ఏ బంధం ఎన్నాళ్ళు అనే పాట పాడించారు. జేసుదాస్ గారి మీద మీ అభిప్రాయం, అప్పుడు పాట నేర్చుకున్నప్పుడు వారి శైలి ఎలా ఉండేది?
1: మాయాబజార్ గారు పనిచేస్తూ ఉండగా ఆయన అక్కడికి లీలగారు తీసుకొచ్చారు అక్కడికి.
0: ఓహో, క్యాన్సర్ కోసం.
1: క్యాన్సర్ కోసం. అప్పుడు పరిచయం, అప్పటి నుంచి నన్ను గురువుగారు అని అంటూనే ఉంటాడు ఆయన. ఆ తనుతో ఆయన పాట చెప్పడం, ఆయన పాడడం జరిగిందండి.
0: అప్పటికే ఆయన తెలుగు బాగా మాట్లాడగలిగారు.
1: మాట్లాడగలిగారు.

0: మీ జీవితంలో జీవన తరంగాల చిత్రం మీ జీవన శైలినే మార్చేసింది మొత్తం. ఆ సినిమాతోటి ఆబాల గోపాలం మీ యొక్క సంగీత రచనకి మీ స్వరకల్పనకి జోహార్లు అర్పించారు. దాంట్లో ఘంటసాల మాస్టర్ పాడిన ఈ జీవన తరంగాల్లో ప్రతి నోట ఆ పాటే వినపడింది. అప్పుడు ఆ సినిమా యొక్క కంపోజింగ్ లో ఈ పాట మాస్టర్ చేత పాడించాలని ఈ విధంగా మీరు ఏమైనా స్పెషల్ గా కంపోజ్ చేశారా?
1: స్పెషల్ గా ఏమి లేదండి, ఆ పాటకి సందర్భంగా నేను చేయడం జరిగింది.
0: దానికి రచన ఎవరండి?
1: ఆత్రేయ.
0: అంటే అప్పటికే ఆయన తత్వం పాటలు చాలా పాడారు కదా.
1: చాలా పాడారు,
0: కానీ ఇది దీనికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ
1: తీసుకున్నారు? ప్రత్యేక శ్రద్ధ అంటే ఆయన ఫీల్ అయ్యారు, ఆయన
0: ఫీల్ అయి పాడారు,
1: ఫీల్ అయి పాడారు,
0: అందువల్ల దానికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది.

0: తర్వాత ఒక్కో సినిమా నిర్మాణ కంపెనీకి ఒక స్టాండర్డ్ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రోజుల్లో ఉండేవారు. విజయ సంస్థకు ఒకరు, తర్వాత అన్నపూర్ణ సంస్థకు అలాగే ఉండేవారు. అలాగే మీరు విజయమాధవి ప్రొడక్షన్స్ సినిమాలకు చాలా సినిమాలు చేశారు, అద్భుతమైనటువంటి హిట్లు. అందులో కృష్ణరాజు గారు నటించినటువంటి కటకటాల రుద్రయ్య ఆ విజయమాధవి వారిదే. దాంట్లో వీణ నాది అనే చక్కటి పాట ఉంది. ఆ విజయమాధవి సంస్థకి మీకున్న అనుబంధం ఏమిటి?
1: అనుబంధం అంటే
0: ఎలా పరిచయం వారు మీకు ఆ సంస్థ?
1: నాకు పరిచయం లేదు వారు. నేను ఈ జీవనదాన గల పాటలు విని
0: వారు
1: పిలిచారు.
0: క్లాస్మేట్స్ అలాంటి బంధం
1: అదేం లేదు.

0: ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉండేది.
1: అవునండి.
0: వారి ప్రభంజనం ఎవరు ఆపలేని పరిస్థితుల్లో బెబ్బులి పులి అనే గొప్ప చిత్రానికి మీరు

0: పుస్తకం ఇచ్చారు ఆ రోజుల్లో. అప్పటికే చాలా దేశభక్తి గీతాలు వచ్చినాయి, కానీ జననీ జన్మభూమిస్య స్వర్గాదపి అనే పాట చాలా పాపులర్ అయింది. అప్పుడు ఆ పాట యొక్క రచన ఎవరండి? ఎవరు?
1: దాసనారాయణరావు.
0: ఆయనే రచించారు జననీ జన్మభూమిస్య. బాలసుబ్రహ్మణ్య గారు పాడిన హిట్ సాంగ్స్ లో అదొకటిగా చెప్పుకోవచ్చు.

0: మరి దొరబాబు చిత్రంలో దేవుడు ఎలా ఉంటాడని ఒక చక్కటి
1: అవునండి, మెలోడీ సాంగ్.
0: మెలోడీ సాంగ్
1: అవునండి,
0: అప్పుడు మరి ఘంటసాల సుశీల గారు పాడారు.
1: అవునండి.
0: సుశీల గారికి మీకు అప్పుడు ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండేది? మీ పాటలకి ఆవిడ ఏమైనా సపరేట్గా
1: అదేం
0: ప్రాక్టీస్
1: లేదండి,
0: చేయటం అదేమన్నా?
1: అదేం లేదు. ఇంకేదంటే దానికి ఇంకొక ట్యూన్ మొట్టమొదటి చేశాను నేను,
0: వేరే ట్యూన్,
1: వేరే ట్యూన్ చేసి రికార్డ్ చేశాం. రికార్డ్ చేసిన తర్వాత అక్కడ నాగేశ్వరరావు ఏం రాసలు ఇలా ఉంది, దాన్ని కొంచెం ఇష్టం బాగా మెలోడీగా చేస్తే బాగుంటుందేమో అని ఆయన అన్నారండి. అప్పటికప్పుడు ఆయన అలా అన్నగానే పాడి వినిపించాను. పాడి వినిపించగానే ఇలా ఉండాలి అబ్బాయి, ఇలా ఉంటే బెటర్ అని అన్నారు.
0: విని ఆయన సజెషన్ ఇచ్చారు.
1: సజెషన్ ఇచ్చారు. సో అలా చేయడం జరిగింది
0: ఆ విధంగా.

0: ఎల్ఆర్ఈశ్వర్ అంటేనే అదొక సపరేట్ స్టైలు.
1: అవునండి.
0: ఎన్నో క్లబ్ సాంగ్స్
1: అవును
0: తీసుకో కోకోకోలని, మసక మసక చీకట్లు, మాయదారి సిన్నోడు.
1: అవునండి.
0: ఎల్ఆర్ఈశ్వర్ అంటే ఆ రోజుల్లో ఒక ప్రభంజనలాగా వచ్చింది.
1: అవునండి.
0: ఆ టైంలోనే మీరు అద్భుతమైనటువంటి ఒక క్లబ్ సాంగ్ చేశారు, నందామయ్య గురుడ నందామయ్య. అది ఎప్పటికే తత్వం కింద వచ్చింది, ఆనందదేవికి నందామయ్య అని ఒక చిన్న మన కొసరాజు గారు. కానీ ఇది క్లబ్ సాంగ్ గా చేయాలని మీకు ఎలా అనిపించింది?
1: అది ఎలా అనిపించింది అంటే, నారాయణ రెడ్డి గారు నాకు, ఆయన నారాయణ రెడ్డి గారు రాశారండి, ఆయన ఈ విధంగా నందామయ్య గురుడు నందామయ్య అని రాస్తాను, అది నువ్వు క్లబ్ సాంగ్ లో చేయగలవా అన్నారండి.
0: ఓహో,
1: అట్లా దానికే ఉందండి. నేను
0: ఓహో ఆ రకంగా
1: క్లబ్ సాంగ్ చేశాను.
0: ఆహా,

0: గారు కూడా మరి నమ్మిన బంట్లాగా కూడా ఉండేవారు కదా. బయట ఊర్లు వెళ్ళినప్పుడు ఘంటసాల గారి యొక్క ప్రవర్తన ఎలా ఉండేది? కచేరీల ముందు ఆయన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
1: అదేం లేదు
0: పాట
1: సార్,
0: కచేరీ ముందు ఎంత
1: అదేం లేదు. ఆయన ఎప్పుడు కూడా మంచి ఓర్లను వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఆయన పాట మొదలు పెట్టేసరికి అంటే వర్షం కూడా ఆగిపోయింది. అంటే పిఠాపురంలో అలాగే జరిగింది ఒకసారి. ఓ కొండ కుండపోతగా వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంది, తవల దగ్గరికి కూడా వర్షం
0: వచ్చేసింది.
1: ఇక ఆ టైంలో ఆయన ఏ పాడాలా మానాలా వెళ్ళిపోదామా అనుకున్న టైంలో ఆయన ఆటోమేటిక్గా ఎందుకు ఒక ఆలాపం చేశారండి, దాంతో వర్షం ఆగిపోయింది సార్. ఆ 3 గంటలు కూడా చాలా హాయిగా వినాలి అందరి జనం ఆ వర్షంలో కూడా కూర్చుని.
0: గాత్ర సౌలభ్యం కోసం ఆయన ఏమైనా ప్రత్యేక శ్రద్ధ
1: అదేం లేదు సార్, ఆ శ్రద్ధ అంటూ ఏం లేదు ఆయనకి.
0: స్వతహాగా పుట్టుకతో వచ్చిన గొంతే,
1: స్వతహాగా పుట్టుకతో పుట్టిన గొంతుకేనండి.
0: అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అయిన కోడి రామకృష్ణ గారు కె రాఘవ గారితో ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు ఇది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇవన్నీ కొన్ని తరంగిణి అని, అందులో తరంగిణి అనే పాట ఒక సూపర్ హిట్ మీరు చేశారు. అది మన విశాఖ జిల్లాకి చెందిన ప్రకాష్ అనే కుర్రోడు పాడాడు తరంగిణి అనే టైటిల్ సాంగ్.
1: తరంగిణి కాదండి పాడిన జాతనం, తరంగిణి
0: సినిమాలో
1: ఎస్పి బాలసుబ్రమణ్యం పాడాడు. తర్వాత తరంగిణి పిక్చర్లో బాలసుబ్రమణ్యం దొరకకపోవడం చేత ఆ ప్రకాశన కుర్రాడు చేత పాడించాల్సి
0: అవకాశం ఇవ్వాల్సి వచ్చింది.
1: అవును.

మీరు ఇంతవరకు మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు శ్రీ జేవి రాఘవులు గారితో పరిచయం విన్నారు.

భూత గీత సంగీత రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, సహకారం శ్రీ కె సద్గురుచరణ్, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం, గానం శ్రీ కె సూర్యనారాయణ, శ్రీ వి మహేష్ కుమార్, శ్రీ కేవీఆర్ అనిల్ కుమార్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ, శ్రీమతి కెఆర్ సుధారాణి, శ్రీమతి బి శిరీష, శ్రీమతి డి హరిణి పాల్గొన్నారు.

వాద్య సహకారం వయోలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు, వీణ శ్రీ చిట్టా కార్తీక్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ ఎంవి సాయి కిరణ్, కీబోర్డ్ శ్రీ షేక్ మీరావలి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. సీతాకొక చిలుక ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది, అన్ని విధాలా

పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: మంచి రోజు ఈ చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల గానం.

ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభ

ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు.